ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెడ్స్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 20వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూన్ నెల 10వ తారీఖు బుధవారం. నిలయంలో సమయం 5:58 దాటి 40 సెకండ్లు. మంచి పనికి మించిన పూజ లేదు, మానవత్వానికి మించిన సంపద లేదు. మనిషికి మరణం ఉంటుంది కానీ మంచితనానికి మరణం ఉండదు అన్నారు మదర్ తెరీసా. శ్రోతలందరికీ శుభోదయం. నేను మీ రేడియో నేస్తం రజని.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:05 ఆవస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి.

0: మీరింతవరకు శ్రీరామ భక్తి గీతాలు విన్నారు. అంజలి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం వింటారు. సమర్పణ శ్రీమతి జి సుబ్బలక్ష్మి.
1: ధర్మో రక్షతి రక్షిత దుర్లభో మానుషీ దేహ. అన్ని జన్మలలో మానవ జన్మ అతి దుర్లభమైనదని ఆర్యధర్మం ఉద్ఘాటిస్తోంది. విచక్షణ జ్ఞానం, సదసద్వివేక చతురత, న్యాయాన్యాయాలు, ధర్మాధర్మాలు తెలియని మనిషి అంటూ ఉండడు. ఆచరిస్తాడా లేదా అనేది వేరే విషయం. ఈ ప్రపంచం అంతా ధర్మం మీదే ఆధారపడింది. ఒకప్పుడు ధర్మం నాలుగు పాదాల మీద నడిచేదట. నీకు ఇది ధర్మంగా ఉందా? ఇత్యాది వాక్యాలు వింటూనే ఉంటాం. అసలు ధర్మం అంటే ఏమిటి? దాని లక్షణం ఏమిటి అని ఆలోచిస్తే, ధారణాద్ధర్మమిత్యాహు ధర్మో ధారయతే ప్రజాః యస్యాద్ధారణ సంయుక్తః సధర్మ ఇతి నిశ్చయః అని మహాభారతంలో ధర్మం నిర్వచింపబడింది. ఏది సంఘాన్ని కట్టుబాటులో నిలుపుతూ ఉందో అదే ధర్మం అన్నారు పెద్దలు. అంటే ఇంకా విపులంగా చెప్పుకోవాలంటే, ధృతి క్షమా దమోస్తేయం శౌచమింద్రియ నిగ్రహ ధీర్విద్య సత్యమక్రోధో దశకం ధర్మలక్షణం. ధైర్యము, ఓర్పు, మనోనిగ్రహం, పరవస్తువుల పట్ల ఆశ లేకపోవడం, శుచిత్వం, ఇంద్రియ నిగ్రహం, బుద్ధిమత్వం, విద్య, సత్యభాషణం, అక్రోధం, ఈ 10 ధర్మానికి లక్షణాలు. సంఘ ప్రయోజనాన్ని కోరేవారు ఈ ధర్మ లక్షణాలన్నింటినీ ఆచరించాలి. సత్యం వద ధర్మం చెరా

0: అనే సూక్తి జీవిత లక్ష్యం కావాలి. జాతిరీత్యా, వృత్తిరీత్యా, యుగరీత్యా ధర్మం అనేక విధాలుగా సాగుతుంది. మహాభారతంలో అరణ్య పర్వంలో ధర్మవ్యాధిని కథ దీనికి చక్కని ఉదాహరణ. జీవహింస, మాంస విక్రయం అతని స్వధర్మం. స్వజన పరిరక్షణ, శత్రు సంహరణ క్షత్రియ ధర్మం. ఈ రెండు చోట్ల అహింస పరమో ధర్మ అనేది వర్తించదు. స్వధర్మాన్ని అనుష్ఠించాలి, పరధర్మాన్ని త్యజించాలి. పరధర్మం ఆకర్షణీయమైనప్పటికీ మొగ్గు చూపితే ప్రమాదకరం. అందుకే స్వధర్మో నిధనం శ్రేయః, పరధర్మో భయావహః అని గీత ప్రబోధం. ప్రస్తుతం వ్యతిరేక దిశలో నడుస్తున్నాం. ఆలోచిస్తే ఈ జగత్తంతా ధర్మం మీదే ఆధారపడింది. ధర్మాదర్థ ప్రభవతే, ధర్మాత్ ప్రభవతే సుఖం, ధర్మేణ లభ్యతే సర్వం, ధర్మసారమిదం జగత్ అని రామాయణం ప్రబోధిస్తోంది. ధర్మం వలననే ధనం, సుఖం సర్వము లోకంలో సంభవిస్తున్నాయి. మనం ధర్మం నుండి ఒక్క అడుగు పక్కకు వేసినా అదే అధర్మం, అదే అవినీతి. ధర్మార్థ కామమోక్షాలు, పురుషార్థాలు. ధర్మబద్ధం కాని అర్థం నిలబడదు. ధర్మబద్ధం కాని కామం ప్రాణానికి హాని. దుర్యోధనుడు, రావణుడు దీనికి చక్కని తార్కాణాలు. వేల కోట్ల ఆస్తులు అధర్మంగా సంపాదించినా, ఇతరుల కడుపు కొట్టి ఎంత సంపాదించినా చివరకు జైలు పాలవ్వడమో అపమృత్యు పాలవ్వడమో చూస్తూనే ఉన్నాం. బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలన్నింటిలో స్త్రీ పురుషులిద్దరూ ఎవరి ధర్మాన్ని వారు సక్రమంగా పాటిస్తే ప్రపంచం స్వర్గతుల్యమే కదా. ధర్మోయేవ హతోహంతి, ధర్మో రక్షతి రక్షితః, తస్మాత్ ధర్మో నహంతవ్యో మానో ధర్మో హతావధీత్ అని మనుస్మృతి. ధర్మాన్ని బాధిస్తే తిరిగి బాధిస్తుంది, రక్షిస్తే రక్షిస్తుంది. కాబట్టి ధర్మాన్ని నాశనం చేయొద్దు, ధర్మం చేత హతులు కావద్దు. సత్యము ధర్మము జంటపక్షులు. సత్యాన్నాస్తి పరోధర్మ, సత్యాన్ని మించిన ధర్మం లేదట. అహింస పరమోధర్మ. స్వచ్ఛతతో కూడిన ధర్మాచరణ విజయాన్ని సాధిస్తుంది, అది శాశ్వతంగా నిలుస్తుంది. యుధిష్ఠిరుడు తన ధర్మానికి కట్టుబడి ఉన్నాడు కనుకనే ధర్మరాజుగా ప్రసిద్ధి పొందాడు. వ్యక్తిధర్మం, కుటుంబ ధర్మం, సమాజ ధర్మం, దేశధర్మం ఆధునిక కాలంలో పరిగణనలోకి వస్తాయి. పూర్వకాలంలో కూడా శ్రీరామచంద్రుడు ఒక వ్యక్తిగా, కుటుంబ సభ్యుడిగా, ఒక పౌరుడిగా, రాజుగా వ్యవహరించిన తీరు, సత్ప్రవర్తన రామో విగ్రహవాన్ ధర్మ అని కీర్తింపబడటానికి కారణమైంది. ప్రస్తుత సమాజం తన విధ్యుక్త ధర్మాలను విస్మరిస్తోంది. పరధర్మాన్ని, సంస్కృతి ఆచార వ్యవహారాలను వంటబట్టించుకుని స్వధర్మాన్ని విస్మరించి ప్రమాదపు టంచుల్లో ఉంది. ధర్మ సంస్థాపనాయ సంభవామి యుగే యుగే అన్నాడు భగవంతుడు. అలాంటి పరిస్థితి ఏర్పడితే తానే దైవంగా, ధర్మరక్షణే కర్తవ్యంగా భావించాలి ప్రతిమానవుడు. అప్పుడే ధర్మో రక్షతి రక్షితః అనే ధర్మ ప్రవచనం నిజమవుతుంది.
1: మీరింతవరకు సుభాషితం విన్నారు. సమర్పించిన వారు శ్రీమతి జి సుబ్బలక్ష్మి, ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రైతు సమాచారం.
2: చెదపురుగుల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 2,000 జాతులు ఉంటాయని అంచనా వేశారు. మన దేశంలో సుమారు 12 జాతులు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే వీటిలో 7 రకాల జాతులు ఎక్కువ నష్టాన్ని కలగజేస్తున్నాయి. ఇవి ఒకే జాతికి చెందిన కీటకాలైనా వివిధ రూపాల్లో ఉంటూ భిన్నమైన విధులను నిర్వహిస్తాయి. అవి రాజు, రాణి, కూలి, సైనికులు, ఇలా ప్రతి చెదపురుగు కాలనీలో ఈ 4 రకాలు ఉంటాయి. దీని జీవిత చరిత్ర చూసినట్లయితే రాణి చెదపురుగు సంవత్సరంలో 1,000,000 గుడ్లను తన జీవిత కాలమంతా పెడుతుంది. ఈ గుడ్లు మీగడ రంగులో, మూత్రపిండాల ఆకారంలో ఉంటాయి. 30 నుండి 90 రోజుల్లో పగిలి పిల్ల పురుగులు బయటకి వస్తాయి. ఈ పిల్ల పురుగులు 8 నుంచి 9 సార్లు కుబుసం విసర్జించి 12 మాసాల్లో ప్రౌఢ పురుగులుగా మారిపోతాయి. ఇవి జన్యు ప్రభావంతో రాణి, రాజు, కూలి, సైనికులుగా మారిపోతాయి. తేలిక నీళ్లలో, మధ్యస్థ బరువు నీళ్లలో వివిధ రకాల పంటలను, చెట్లను, భవనాల్లో కలపను, ఫర్నిచర్ను ఆశించి చెదపురుగులు విపరీతమైన నష్టాన్ని కలగజేస్తాయి. వీటికి ఆహారమైన సెల్యులోజ్ను జీవ నిర్జీవ పదార్థాల నుంచి గ్రహిస్తాయి. తోటల్లో, సాగు భూముల్లో వీటి బడద పెద్ద చెట్లకే కాకుండా వ్యవసాయ పంటలకు, పూల పంటలకు, కూరగాయ పంటలకు, మొలకెత్తే విత్తనాలకు, నారుమడుల్లో మొలకలకు, చెరుకు ము

0: చెట్లకు వీటి వల్ల బాగా నష్టం కలుగుతుంది. కొన్ని రకాల చెదపురుగులు చెట్టు మొదటి వద్ద బెరడును లోపలి వేళ్లను తింటూ చెట్టును చంపుతాయి. చెట్టు మొదళ్లపై కొమ్మలపై మట్టిగూళ్లను నిర్మించుకుంటూ పోతాయి. వీటిని నివారించకుంటే మొక్కలు చెట్లు పూర్తిగా నిర్జీవమై చనిపోతాయి. తోటల్లో పంటలను చెట్లను నష్టపరచడమే కాకుండా ఇండ్లల్లో గోదాముల్లో కలపను, ఫర్నిచర్ను, పుస్తకాలను, కాగితాలను, బట్టలకు సోకి నష్టపరుస్తాయి. ఇండ్లలోని దంతెలు, దూలాలు, స్తంభాలను నష్టపరుస్తాయి. వాటిని డొల్లగా చేస్తాయి. పుట్టలో ఉన్న రాణి చెదపురుగును గుర్తించి చంపాలి. పుట్టను పైపైన తొలగిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. పుట్టను చదును చేసి 1 లీటర్కు 5 మిల్లీలీటర్ల క్లోరిపైరిపాస్ మందు కలిపిన ద్రావణాన్ని పుట్టలోని రంధ్రాల్లో బాగా తడిచేలా పిచికారీ చేయాలి. తోటల్ని శుభ్రంగా ఉంచాలి. ఎండిన ఆకులు, కొమ్మలు, చెత్తా చెదారాన్ని సేకరించి ఎప్పటికప్పుడు కాల్చివెయ్యాలి. చెట్ల మొదలపైన కొమ్మలపైన బెరడును ఆశించి మట్టిగూళ్లను నిర్మించుకుని గూళ్ల లోపల ఉండే చెదపురుగుల నివారణకు మట్టిగూళ్లను చెదరగొట్టి ఆ తర్వాత క్లోరిపైరిపాస్ను లీటర్ నీటికి 5 మిల్లీలీటర్లు కలిపి మొదళ్ళు కొమ్మలపైన పిచికారీ చేయాలి. పెరిగిన చెట్ల పాదుల్లో లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల క్లోరిపైరిపాస్ను కలిపిన ద్రావణాన్ని పిచికారీ చేయాలి. చెదపురుగులను చాలా రకాల జీవులు తిని నష్టపరుస్తాయి. పరాన్నజీవులు, శిలీంధ్రాలు, వైరస్లు కూడా సోకి చెదపురుగుల సమస్యని కొంతవరకు తగ్గిస్తాయి. భూమిలో చెదపురుగులకు తగినంత ఆహారం లభ్యం కాదు కాబట్టి పంట మొక్కల్ని తింటాయి. బాగా కొళ్లిన పశువుల ఎరువు, కంపోస్ట్, పచ్చిరొట్ట ఎరువు వేసి దున్నటం వల్ల సేంద్రియ పదార్థం నేలల్లో లభ్యమవుతుంది. తేమ సేంద్రియ పదార్థం చెదలను ఆకర్షించి పంట జోలికి చెదపురుగులు వెళ్లకుండా కాపాడుతాయి. నీటి పారుదల వల్ల చెదపురుగుల ప్రభావం బాగా తగ్గిపోతుంది. ఆకుల రసాలతో చెదలను నివారించవచ్చు. ఇండ్లు, భవనాలకు వాడే కలపను ముందుగా బాగా శుభ్రపరిచి టర్మినేటర్ లేదా టర్మిచెక్ అనే పేర్లతో లభించే మందును బ్రష్తో కలపకు పోయాలి. ఇదే మందును 2వ సారి పూసి 8 గంటలు ఆరబెట్టాలి. ఆ తర్వాత వార్నిష్ గాని పెయింట్ గాని పోయాలి. ఇండ్లు, భవనాలు నిర్మించిన తర్వాత కలపకు చెదలు సోకితే క్లోరిపైరిపాస్ను లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ఈ విధంగా చెదపురుగుల సమస్యను నివారించుకోవచ్చు.
1: మీరింతవరకు చెదపురుగుల సమస్య నివారణ గురించి తెలుసుకున్నారు. రైతు సమాచారం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో ముందుగా 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఆరోగ్య కార్యక్రమాలు. ఈ కార్యక్రమంలో గర్భసంచి జారడం సమస్య నుండి బయటపడడం ఎలా, నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు, వ్యాఖ్యానం శ్రీమతి బి శృతి, శ్రీమతి జి విశాలిని. అనంతరం చిత్రగీతాలు. 7:45 క్రీడాలోకం కార్యక్రమంలో ఆర్చరీ క్రీడాకారుడు కోచ్ శ్రీ పి కళ్యాణ్ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీమతి డి కిరణ్ కుమారి. ఎనిమిది గంటలకు సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 ఉద్యోగవాణి, విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 నాకు నచ్చిన పాట, శ్రోతల మదిలోని మధురమైన పాటల పూతోట, రికార్డెడ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు. 9:30 ఏకచిత్రగానం, 10:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక మధ్యాహ్నం 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు, 12:10 ప్రసారమయ్యే శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఉస్తాద్ విలాయత్ ఖాన్ గారి సితార్ వాద్యం వింటారు. 12:30 తెలుగులో వార్తలు, 12:40 కార్మికుల కార్యక్రమంలో ఆడపిల్లలకు ఆర్థిక భరోసా, సుకన్య సమృద్ధి యోజన పథకాలు, కొన్ని వివరాలు. అనంతరం ఆర్ వినోద్ కుమార్ గారి స్వీయ కవితలు వింటారు. 1:10 ప్రా

రాత్రి వార్తలు, 1 గంట 20 నిమిషాలకు చిత్రగీతాలు, 1 గంట 50 నిమిషాలకు ఉర్దూల వార్తలు, 2 గంటలకు మిడ్ డే న్యూస్, 2 గంటల 15 నిమిషాలకు దోపహర్ సమాచార్, 2 గంటల 30 నిమిషాలకు మహిళలు మహారాణులు ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నెంబర్లు 0874429503, 2950393, 3 గంటల 30 నిమిషాలకు ఏకచిత్రగానం, 4 గంటల నుంచి చిత్రగీతాలు ప్రసారమవుతాయి, 5 గంటల 30 నిమిషాలకు జానపద గేయాలు. ఇక సాయంత్రం 6 గంటలకు హిందీలో వార్తలు, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు, 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు, 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు, 6 గంటల 35 నిమిషాలకు చిత్రగీతాలు, 6 గంటల 50 నిమిషాలకు వ్యవసాయ సూచనలు, 7 గంటలకు మార్కెట్ ధరలు, 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు, 7 గంటల 15 నిమిషాలకు ప్రసారమయ్యే రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారం కార్యక్రమంలో నాణ్యమైన విత్తనాల ఎంపిక, అనంతరం పశుగ్రాసాల సాగు వివరాలు, అనంతరం జానపద గేయాలు ప్రసారమవుతాయి. 7 గంటల 40 నిమిషాలకు వికసిత్ భారత్, 8 గంటలకు 12 వసంతాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన ధారావాహిక 10వ భాగం, 8 గంటల 30 నిమిషాలకు చిత్రగీతాలు, 8 గంటల 45 నిమిషాలకు సమాచార సంధ్య, 9 గంటలకు న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 చిత్రగీతాలు, 10 గంటలకు రాగం తానం పల్లవి, 10:45 మధురిమ, ఆ పాత మధుర గీతాలు వింటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:43 దాటి 45 సెకండ్లు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:50 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది శాంతి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. గత 12 ఏళ్లలో భారత్ వేగంగా అభివృద్ది చెందిన ఆర్థిక శక్తిగా మారిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. రైతుల భూ హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. భారత మండపంలో నిర్వహించే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో చంద్రబాబు నాయుడు ఈ రోజు పాల్గొంటారు. ఈ సమావేశంలో ఎన్డీఏ కూటమికి సంబంధించిన అంశాలపై చర్చలు జరగనున్నాయి. రేపు రాష్టపతి భవన్లో జరిగే నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి ముఖ్యమంత్రి హాజరవుతారు. ఈ సమావేశంలో రాష్టాభివృద్ది, కేంద్ర రాష్ట సంబంధిత అంశాలపై చర్చలు జరగనున్నాయి. సమావేశాల అనంతరం ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి బయలుదేరి అమరావతికి చేరుకుంటారని అధికారులు తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి

0: ప్రహ్లాద్ జోషి ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి నిన్న దర్శించుకున్నారు. అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ వేగంగా అభివృద్ది చెందిన ఆర్థిక శక్తిగా ఎదిగిందని, ప్రపంచంలోని అనేక దేశాలు వివిధ సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ భారత్లో ఇంధన స్థిరత్వం ఉందని పేర్కొంటూ,
1: Today it is the day the Prime Minister Narendra Modi ji has completed his 4399 day in office as the Prime Minister. This is a big time, and I also completed under his leadership. What revolution, what change Honorable Prime Minister has brought in last 12 years. No problem for the diesel, petrol, it is happening. But in India, under the leadership of Prime Minister, we have managed it so well. Today, with all these crises, we are the fastest growing economy in the entire world. I pray Lord Balaji
0: అనంతరం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనను ఆంధ్రప్రదేశ్లో సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధనకు డేటా ఆధారిత పాలనపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట స్థూల ఉత్పత్తి లక్ష్యాలు, పనితీరు సూచికలపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట జిల్లా మండల స్థాయిల్లో కీలక పనితీరు సూచికలను మెరుగుపరచాలని ఆదేశించారు. అనంతరం నిర్వహించిన ఆర్టీజీఎస్ సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్టంలో ప్రభుత్వ సేవలను మరింత సులభంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రత్యేక మొబైల్ యాప్ను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మనమిత్ర వేదిక ద్వారా అందుబాటులో ఉన్న ఆన్లైన్ ప్రభుత్వ సేవలపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రాజెక్టులకు తాను ఎప్పుడూ అడ్డుపడలేదని, వాస్తవాలను ప్రజలు ముందుంచాలని సూచించారు. ఆదిలాబాద్ విమానాశ్రయం నిర్మాణం, మెట్రో 2 దశ విస్తరణ, మూసీ నది అభివృద్ది వంటి కీలక ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయని చెప్పారు. రాష్టాభివృద్దికి అవసరమైన నిధులు, పరిపాలనా సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే రైతులకు మద్దతుగా భారీ స్థాయిలో ధాన్యం కొనుగోలు చేపట్టామని కిషన్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహం కలిగించేలా సెప్టెంబర్ 10వ తేదీ నుంచి 12 వరకు విశాఖపట్నంలో 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ వార్షిక సదస్సు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అథారిటీ ఐఏటీఓ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సమక్షంలో ఈ ఒప్పందంపై ఇరుపక్షాల మధ్య సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ,
2: విశాఖపట్నం చాలా సుందరమైనటువంటి ప్రదేశం. అక్కడ ఉన్నటువంటి సముద్ర తీరం కానివ్వండి, పక్కన అరకు వ్యాలీ, లంబసింగి, ఇవన్నీ చూస్తే అదొక అద్భుతమైనటువంటి ప్రదేశంగా ఉంది. దాంతోపాటు ఈ మధ్యకాలంలో సెంట్రల్ గవర్నమెంట్ ఐడెంటిఫై చేసినటువంటి మన ప్రాంతాల్లో విశాఖపట్నాన్ని కూడా ప్రత్యేకంగా వాళ్ళు తీసుకోవడం జరిగింది. మనకు పర్యాటక రంగం అభివృద్ది చెందితే ఆటోమేటిక్ గా ఆర్థిక పరమైన అభివృద్దితో పాటు ఈ సదస్సు వల్ల మరిన్ని కొత్త మంది వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి, తద్వారా ఇక్కడ పర్యాటక రంగం అభివృద్ది చెందడం మాత్రమే కాకుండా ఉపాధి కల్పన కూడా జరగడానికి అవకాశం దొరుకుతుందనేటువంటి.
0: రైతుల భూ హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రాష్ట రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు మంత్రి నిన్న పంపిణీ చేశారు. భూముల రీసర్వే పూర్తయిన ప్రతి రైతుకు ఆధునిక సాంకేతికతతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు అందిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
3: వివాదాలతో ఇది సరిహద్దు తగాదాలతో తప్పు సర్వే నెంబర్లు పడ్డాయి, వాళ్ళు ఆక్రమించుకున్నారు అనే రకరకాల సమస్యలతో నిత్యం ఆందోళనలో ఉండే ప్రజలకి భరోసా కలిగించే విధంగా పట్టాదార పాస్ పుస్తకాలు ఇచ్చే కార్యక్రమం చేశామని చెప్పేసి మనం చేస్తాం. వచ్చే సంవత్సరం మార్చి కల్లా సాధ్యమైనంత వరకు ప్రభుత్వ పరిధిలో పరిష్కరించగలిగిన రెవెన్యూ సమస్యలన్నింటినీ తప్పకుండా పరిష్కరించాల్సిందే అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు రెవెన్యూ శాఖ అధికారుల్ని, మంత్రి కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాద ఘటనపై కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సమగ్ర విచారణ చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కోరారు. విశాఖపట్నంలో నిన్న ఆయన మాట్లాడుతూ, బాధిత కార్మిక కుటుంబాలకు ప్రభుత్వం తగిన న్యాయం

చేయాలని కోరారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. జనగామ జిల్లా చిల్పూరు మండలంలోని పల్లగుట్ట గ్రామంలో విద్యుత్ ఉప కేంద్రాల ప్రారంభోత్సవం శంకుస్థాపన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం అత్యంత

గ్రామంలో విద్యుత్ ఉప కేంద్రాల ప్రారంభోత్సవం శంకుస్థాపన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందన్నారు. రబీ సీజన్లో రికార్డు స్థాయిలో 72 లక్షల టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా కొత్త విద్యుత్ ఉప కేంద్రాల ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. వాతావరణం. తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈరోజు, రేపు ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ బీబీజీ రామ్జీ పథకం కోసం 95,692 కోట్ల రూపాయలను కేటాయించినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, అభివృద్ది పనులు నిరంతరాయంగా కొనసాగేందుకు ఈ నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రాల వారీగా ఆంధ్రప్రదేశ్కు 7,707 కోట్ల రూపాయలు, తెలంగాణకు 3,825 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా, కొనుగోళ్లు వేగవంతమయ్యేలా కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం చర్చలు జరుపుతున్నామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. వర్జీనియా పొగాకు రైతులు, కొనుగోలు సంస్థల సమన్వయంతోనే మార్కెట్ స్థిరత్వానికి సాధ్యమవుతుందని అన్నారు. ఎగుమతిదారులకు వడ్డీ లేని రాయితీ కల్పించాలన్న ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. అంతర్జాతీయ పరిస్థితులు, రవాణా వ్యయాల పెరుగుదల కారణంగా రైతులు అన్ని గ్రేడ్ల పొగాకును ఒకేసారి మార్కెట్కు తీసుకురావాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. గత 12 ఏళ్లలో భారత్ వేగంగా అభివృద్ది చెందిన ఆర్థిక శక్తిగా మారిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. రైతుల భూ హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు.

0: यस्य कार्यकालस्य वर्षाणां प्रमाणमस्ति अपि तु विश्वस्य बृहत्तमस्य लोकतन्त्रस्य जनानां तस्य नेतृत्वे पुनः पुनः स्थापितस्य विश्वासस्य प्रमाणमस्ति। एतदतिरिच्य पापुआ न्यूगिनी देशस्य प्रधानमन्त्री जेम्स मायापे, त्रिनिदाद टोबैगो देशस्य प्रधानमन्त्री कमला प्रसाद विसेसर च प्रधानमन्त्री नरेन्द्र मोदी वर्याय शुभकामनाः अयच्छताम्। राष्ट्रिय जनतांत्रिक संयुत्याः उपवेशनमेकम् अद्य नवदिल्ल्याम् आयोजयिष्यते, यत्र अस्याः संयुत्याः प्रशासनस्य द्वादशवर्षपूर्त्यवसरे तथा प्रधानमन्त्रिणः नरेन्द्रमोदिनः दीर्घसमयपर्यन्तम् निर्वाचितप्रधानमन्त्री भवितुम् उपलक्ष्ये उत्सवः भविष्यति। प्रधानमन्त्रिणं मोदिनं भाजपादलस्य शीर्षनेतृत्वं च समेत्य संयुत्याः सर्वे घटकाः उपवेशने भागं ग्रहीष्यन्ति इति आशास्यते। एतस्मिन् उपवेशने अनया संयुत्या शासितानां सर्वेषां द्वाविंशति राज्यानां केन्द्रशासितप्रदेशानां च मुख्यमन्त्रिणम् उपमुख्यमन्त्रिणं च समेत्य सर्वेषां घटकानां नेतारः अपि सम्मिलिताः भविष्यन्ति। प्रधानमन्त्री नरेन्द्रमोदी ह्यः कुवैतदेशस्य प्रमुखेण शेख मिशाल अल अहमद अल जबर अल सबाह इत्यनेन सार्धं दूरभाषेण संवादम् अकरोत्। उभौ नेतारौ पश्चिमैशियायां परिवर्तित सुरक्षा परिस्थितिम् आलक्ष्य परस्परं विचार विनिमयं कृतवन्तौ। प्रधानमन्त्रिणा क्षेत्रे विवर्धित आततिपूर्ण विषये गंभीरा चिन्ता प्रकटिता तथा कुवैतस्य सार्वभौमिक प्रादेशिक अखण्डतां विरुध्य विहिताक्रमणान् प्रति भारतस्य प्रतिज्ञा पुनः प्रतिपादिता। असौ शान्तेः स्थैर्यस्य च पुनः स्थापनार्थं चिन्तां न्यूनीकर्तुं संवादं पारस्परिक सहभागितां च दृढयितुं पुनरपि आह्वानम् अकरोत्। विदेशमन्त्री डॉ एस जयशंकरः अद्यारभ्य बुल्गेरिया फिनलैंड देशयो द्विदिवसीय आधिकारिक यात्रायां भविष्यति। विदेशमन्त्रालयेनोक्तं यत् डॉ जयशंकरः बुल्गेरिया देशस्य स्वीय यात्रावधौ तत्रत्य नेतृत्वेन सह मेलनं करिष्यति तथा स्व समकक्षेण सह चर्चां विधास्यति इति वार्ताः।
1: ఆకాశవాణి యాదాద్రి భువనగిరి జిల్లా సమాచార లేఖ వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ బి రమేష్.
2: నైపుణ్యాలను పెంపొందించుకుంటే నిరుద్యోగులు మెరుగైన ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. భువనగిరిలో నిర్వహించిన మెగా జాబ్ మేళా ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు. 27 కంపెనీల్లోని 3500 ఖాళీల భర్తీ కోసం నిర్వహించిన ఇంటర్వ్యూలలో 1500 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారని తెలిపారు. గృహగణనలో ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటి వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. జనగణన 2027 తొలి దశలో భాగంగా జిల్లాలో ప్రారంభమైన ఇళ్ల గణన ప్రక్రియ ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జూన్ 9 వరకు సాగే ఈ సర్వేలో ఇంటింటికి వెళ్లి గృహాలు మౌలిక సదుపాయాల వివరాలను సేకరించనున్నారు. ప్రజలు కూడా గణన సిబ్బందికి సహకరించి సరైన సమాచారం అందించాలని కలెక్టర్ కోరారు. పాడి రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మదర్ డైరీ ఎన్డీడీబి మధ్య కుదిరిన ఒప్పందంతో 27 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందిందని, అందులో 10 కోట్లతో 6 నెలలుగా పెండింగ్ లో ఉన్న పాల బిల్లులను ఉమ్మడి నల్గొండ రంగారెడ్డి జిల్లాల రైతులకు చెల్లిస్తున్నట్లు చెప్పారు. రైతులకు క్రమం తప్పకుండా బిల్లులు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేస్తుందని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. భువనగిరిలో ఏర్పాటు చేసిన విద్యా వారోత్సవాల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరగడం, విద్యా ప్రమాణాలు మెరుగుపడటం సంతోషకరమని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రభుత్వ విద్యా సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలు సాధించాలని ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి సూచించారు. పెట్రోల్ డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని ఎమ్మెల్సీ సత్యన్ డిమాండ్ చేశారు. భువనగిరిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఇంధన ధరల పెంపుతో సామాన్య మధ్యతరగతి ప్రజలపై అదనపు భారం పడుతోందన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి సమీపంలోని టెంపుల్ సిటీ

0: లో నిర్మించనున్న వేద పాఠశాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. ఈ పాఠశాలలో వేద, ఆగమ, శాస్త్ర, సాంకేతిక విద్యలను బోధించనున్నారు. ఆలయంలో ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, కొండపై కొనసాగుతున్న వర్తక సంఘాన్ని రద్దు చేసి దుకాణాల నిర్వహణకు టెండర్లు నిర్వహించాలని యాదాద్రి పరిరక్షణ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వినతి పత్రం అందజేశారు. టెండర్ల ద్వారా దేవస్థానానికి మరింత ఆదాయం సమకూరుతుందని వారు వివరించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇటీవల వెలుగుచూసిన కొన్ని నేర ఘటనల నేపథ్యంలో నేపాలీలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచామని జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ తెలిపారు. అపరిచిత వ్యక్తులను పనిలో పెట్టుకునే ముందు వారి వివరాలను పోలీసులకు అందజేయాలని యజమానులకు సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా యాసంగి ధాన్యం సేకరణను ఈ నెలాఖరు కల్లా 100% పూర్తి చేస్తామని కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. అకాల వర్షాల నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. వర్షానికి తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. రైతు గోసా, బీజేపీ భరోసా బస్సు యాత్రలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఆయన ధాన్యం సేకరణపై ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపుతోందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లపై అమలవుతున్న క్రీమీ లేయర్ విధానాన్ని ఎత్తివేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో నిర్వహించిన బీసీ ఉద్యోగుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బీసీ ఉద్యోగులకు 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ లో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. తడిసిన ధాన్యానికి మద్దతు ధర అందించి రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని తెలిపారు. ధాన్యం సేకరణలో జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవడంపై జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. తెలంగాణ అమరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రాష్ట మహిళా కమిషన్ సభ్యులుగా నియమితులైన కాసోజు శంకరమ్మ, చిట్యాల శ్వేతలకు మోత్కూరులో నిర్వహించిన సన్మాన సభలో ఆయన పాల్గొన్నారు.
1: బి రమేష్ గారు అందజేసిన యాదాద్రి భువనగిరి జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 7:05. ఇక తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో భారత ఔషధ రంగం వేగంగా పురోగమిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. 2014 మే 26న మోదీ తొలిసారిగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1952 మే 13న దేశ తొలి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 1964 మే 27 వరకు సేవలందించిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును ప్రధానమంత్రి మోదీ అధిగమించారు. ప్రధానమంత్రిగా పండిట్ నెహ్రూ పదవీకాలం 4398 రోజులు కాగా 2014 మే 26 నుండి నేటి వరకు ప్రధానమంత్రి మోదీ నిరంతర పదవీకాలం 4399 రోజులకు చేరింది. దీంతో భారతదేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా మోదీ నిలిచారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, అలాగే దేశంలో అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రజాస్వామ్య

0: ఎన్నికైన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించిన నేపథ్యంలో ఉత్సవాలు జరుపుకోవడానికి ఈరోజు న్యూఢిల్లీలో ఎన్డీఏ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి మోదీతో పాటు బీజేపీ అగ్రనాయకత్వం, కూటమిలోని అన్ని భాగస్వామ్య పక్షాల నాయకులు హాజరవుతారు. కూటమిలోని భాగస్వామ్య పార్టీల నేతలతో పాటు ఎన్డీఏ పాలిత ప్రాంతాలైన 22 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. వివిధ జాతీయ అభివృద్ది కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సమీక్షతో పాటు 2047 నాటికి భారత్ను అభివృద్ది చెందిన దేశంగా మార్చాలనే ప్రభుత్వ దార్శనికతపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. డాక్టర్ జయశంకర్ బల్గేరియా పర్యటనలో ఆ దేశ విదేశాంగ మంత్రితో చర్చలు జరుపుతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. తరువాత ఫిన్లాండ్ పర్యటనలో భాగంగా అక్కడ జరిగే 14వ కుల్తారంత టాక్స్ సదస్సులో డాక్టర్ జయశంకర్ పాల్గొంటారు. ఈ ఏడాది ఈ సదస్సును పరివర్తనలో ప్రపంచ, ప్రాంతీయ, స్థానిక దృక్పథాలు అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ పర్యటనలో మంత్రి ఫిన్లాండ్ విదేశాంగ మంత్రితో కూడా సమావేశాలు నిర్వహిస్తారు. దేశ సరిహద్దుల గుండా జరిగే సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలను డిజిటలైజ్ చేసే వినిమయ్ ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ డిజిటల్ ప్లాట్ఫామ్ ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న న్యూఢిల్లీలో ప్రారంభించారు. ప్రస్తుతం విమానాశ్రయాలు, ఓడరేవుల్లో ఉన్న అధునాతన డిజిటల్ వ్యవస్థల తరహాలోనే మన ల్యాండ్ పోర్టులను కూడా తీసుకురావడానికి ఇది సహాయపడుతుంది. ఈ ప్లాట్ఫారం ద్వారా అన్ని ల్యాండ్ పోర్టుల కార్యకలాపాలను ఒకే వ్యవస్థ కిందకి తీసుకొస్తారు. దీనివల్ల లాజిస్టిక్స్, నియంత్రణ సమాచారాన్ని సురక్షితంగా రియల్ టైంలో పంచుకోవడానికి వీలవుతుంది. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ పారదర్శకత, సమర్థత, సాంకేతిక సంస్కరణలపై ప్రభుత్వం పెట్టిన శ్రద్ద వల్ల భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగిందని చెప్పారు.
1: మరి స్మార్ట్ బోర్డర్ కి సంకల్పన మే ల్యాండ్ పోర్ట్ అథారిటీ కా బహుత్ బడా యోగదాన్ ఆనే వాలే. ఏ జో ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆర్ స్మార్ట్ బోర్డర్ కి సంకల్పన ఏ దో మిల్కర్ ఏక్ ప్రకార్ సే అభేద్ ఆర్ సురక్షిత్ బోర్డర్ కా నిర్మాణ కరెంగే ఇస్మే మేరే మన్ మే కమ్ సే కమ్ కోయి శంకా నహీ.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన అందుబాటు ధరల్లో ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో భారత ఔషధ రంగం వేగంగా పురోగమిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన ఔషధ రంగంపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో మాట్లాడుతూ మంత్రి నాణ్యత, విశ్వసనీయతతో కూడిన ఔషధాలను ఈ రంగం అందిస్తోందన్నారు. భారతీయ పరిశ్రమలకున్న నాణ్యతా ప్రమాణాలు, ఉత్పాదకత సామర్థ్యాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో మన మందులకు విస్తృత ఆదరణ లభిస్తోందన్నారు. పరిశోధనలు, ఆవిష్కరణలు, అధునాతన సాంకేతికతలు, విలువైన ఉత్పత్తులపై ఈ రంగం చూపిస్తున్న శ్రద్దను మంత్రి వివరించారు. భారత్లో పెట్టుబడులు పెట్టడానికి, ఉత్పత్తులను తయారు చేయడానికి, భాగస్వామ్యం వహించడానికి అంతర్జాతీయ కంపెనీలను ఆయన ఆహ్వానించారు. ఒక ఆవిష్కర్తగా, తయారీదారుగా తక్కువ ధరల్లో మందులను సరఫరా చేసే నమ్మకమైన దేశంగా, అధునాతన ఆరోగ్య సంరక్షణ సాంకేతికతల్లో భాగస్వామిగా ప్రపంచానికి సేవ చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో సుమారు 14 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత ఫార్మా ఎగుమతులు 2025-26 నాటికి దాదాపు 31 బిలియన్ డాలర్లకు పెరిగాయని, మన దేశ మందులు 200 కంటే ఎక్కువ దేశాల్లోని రోగులకు అందుతున్నాయని గోయల్ తెలియజేశారు. జాతీయ మానవ హక్కుల సంఘం ఎన్హెచ్ఆర్సీ నిన్న న్యూఢిల్లీలో డిజిటల్ అరెస్ట్ స్కామ్ల నుండి మానవ హక్కుల పరిరక్షణ అనే అంశంపై బహిరంగ చర్చ నిర్వహించింది. ఈ సందర్భంగా ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ మాట్లాడుతూ సైబర్ మోసాల వల్ల పెరుగుతున్న ముప్పు పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. పౌరుల హక్కులు, గౌరవం, భద్రతపై ఇవి తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అన్నారు. గడిచిన 6 ఏళ్లలో సైబర్ మోసాల వల్ల భారతీయులు 52,900 కోట్ల రూపాయలకు పైగా నష్టపోయారని, ఇందులో దాదాపు 8% నష్టాలు డిజిటల్ అరెస్ట్ స్కామ్ల వల్లే జరిగాయని జస్టిస్ రామసుబ్రహ్మణ్యన్ తెలిపారు. ఇటువంటి నేరాలను

నిరోధించడానికి, బాధితులకు నష్టపరిహారం రికవరీ చేసే విధానాలను మెరుగుపరచడానికి ఆచరణాత్మక చర్యలు అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్ పరీక్ష ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా నిన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా ఈ పరీక్షను ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా నిర్వహించడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుండి పూర్తి మద్దతుంటుందని జేపీ నడ్డా హామీ ఇచ్చినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో బీహార్, కేరళ, మాహే, కొంకణ్, గోవా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, తెలంగాణ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. సిక్కిం, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ఒడిశాలో రాబోయే 2 రోజుల్లో ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ వైపు సజావుగా మారడానికి వీలుగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 95,592 కోట్ల రూపాయల తాత్కాలిక బడ్జెట్ కేటాయింపును ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నూతన చట్టం 1 జూలై నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. న్యూఢిల్లీలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది శాఖ మంత్రులతో నిర్వహించిన వర్చువల్ సమావేశానంతరం కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయం వెల్లడించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో భారత ఔషధ రంగం వేగంగా పురోగమిస్తోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.

0: ആകാശവാണി കൊത്തുപുടൻ കേന്ദ്രം.
1: Anuvos Institute of Technology for Women's and Autonomous College, KTPS Road, Palvancha, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: ఆకాశవాణి అందరికీ ఆరోగ్యం, ఆరోగ్య సమాచారం.
7: సాధారణంగా మహిళల్లో మధ్య వయసు దాటిన కొందరిలో గర్భసంచి జారడం అనే మాట ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది.

ఉంటుంది. మహిళల పొత్తికడుపులో గర్భసంచి అంటూ సామాన్యంగా పిలిచే యూట్రస్తో పాటు పెద్దపేగు, మూత్రపు సంచిలాంటివి కూడా ఉంటాయి. ఇవి కాస్తంత జారిపోయి యోని పైభాగం మీద ఒత్తిడి కలిగిస్తూ మహిళల్లో తీవ్రమైన నొప్పిని, ఇబ్బందిని కలిగిస్తాయి. ఇలా పొత్తికడుపులోని యూట్రస్, పెద్దపేగు, మూత్ర సంచి అంటే బ్లాడర్ వంటి దేహ భాగాలు యోని పైభాగంలోకి లేదా ఒకేసారి యోనిలోనికి జారిపోవడాన్ని వైద్య పరిభాషలో పెల్విక్ ఆర్గాన్ ప్రొలాప్స్ అని అంటారు. అవి ఎందుకలా జారుతాయో, అప్పుడు ఏం చేయాలో ఈనాటి ఆరోగ్య కార్యక్రమాల్లో తెలుసుకుందాం. నిజానికి మహిళల్లో తమ పొత్తికడుపులోని అవయవాలన్నీ కూడా చాలా దగ్గర దగ్గరగా అమరి ఉంటాయి. పొత్తికడుపు లోపల ఉండే గర్భసంచి వంటి అనేక అంతర్గత అవయవాలన్నీ పెల్విక్ ఫ్లోర్ అని పిలిచే ఒక పొరలాంటి కండరంపై ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆ పెల్విక్ ఫ్లోర్ ఆ అంతర్గత అవయవాలను మోస్తూ ఉంటుంది. గర్భాశయం కిందికి జారితే అసౌకర్యంతో పాటు మూత్రాశయ, విసర్జక వ్యవస్థలకు కూడా ఆటంకం కలుగుతోంది. కాబట్టి ఈ సమస్యను సకాలంలో సర్దుకోవాలి అంటున్నారు గైనకాలజిస్టులు. గర్భాశయం కిందికి జారే పరిస్థితి వయసుతో సంబంధం లేదు. 23 ఏళ్ల వయసుతో పాటు బాల్యం నుంచి కండరాల సమస్యలు ఉన్న యువతుల్లో ఈ సమస్య తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సిజేరియన్ ప్రసవాలు చేయించుకున్న మహిళలతో పోలిస్తే సాధారణ ప్రసవం జరిగిన మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగని ప్రతి మహిళ ఈ సమస్యను ఎదుర్కొంటుందని అనుకోవడానికి వీల్లేదు. కణజాల పటుత్వం తక్కువగా ఉన్నవారు, ప్రసవంతో కటి కండరాలు బలహీనపడినవారు, 50% పైబడిన వారు ఈ సమస్యలు ఎక్కువగా చూస్తూ ఉన్నారు. సాధారణ ప్రసవమైన మహిళల్లో ఈ సమస్య తలెత్తే అవకాశాలు కాస్త ఎక్కువ. అయితే వైద్యుల పరిరక్షణలో సాధారణ ప్రసవం జరిగినప్పుడు ఎపిషాటమీ అనే కోత సహాయంతో గర్భాశయం ఒత్తిడికి లోనవ్వకుండా ప్రసవం సుఖంగా జరిగిపోయేలా వైద్యులు సహాయం చేస్తారు. అలాగే గర్భంతో సాగిన గర్భాశయం సాధారణ స్థితికి కుచించుకుపోవడానికి ప్రసవానంతరం 6 వారాల సమయం పడుతుంది. కాబట్టి అప్పటి వరకు శరీరానికి విశ్రాంతినివ్వాలి. కాని ఇంటి ప్రసవాలు చేయించుకున్న సందర్భాల్లో ప్రసవం కోసం తొందర పెట్టడం వల్ల గర్భాశయం ఒత్తిడికి లోనై కండరాలు బలహీనపడతాయి. సాధారణ గర్భధారణలో పెరిగిన బరువును త్వరగా వదిలించుకోవాలనే ఆలోచనతో 6 వారాల పాటు విశ్రాంతి తీసుకోకుండానే వెంటనే వ్యాయామాలు మొదలుపెట్టడం కూడా దీనికి సరైన పద్ధతి కాదు. ప్రసవంతో గర్భాశయం కొంతమేరకు కిందికి జారుతుంది. యోని ద్వారం నుంచి 8 సెంటీమీటర్ల మేరకు జారితే పర్వాలేదు. అయితే అంతకు మించి 6, 5, 2 సెంటీమీటర్ల దూరానికి జారిపోతూ ఉంటే యూట్రస్ పులాప్స్గా పరిగణించాల్సి ఉంటుంది. చివరి దశలో మూత్ర విసర్జన సమయంలో లేదా బలంగా ముక్కినప్పుడు, పొట్టమీద ఒత్తిడి పడే వ్యాయామాలు చేసినప్పుడు గర్భాశయం యోని వరకు జారిపోయినట్టు తెలుస్తోంది. అయితే మొదటి దశలో ఎలాంటి లక్షణాలు కనిపించవు, కాబట్టి ఎవరూ పట్టించుకోరు. కాని 2వ దశలో పొట్టమీద ఒత్తిడి పడినప్పుడు 3వ దశలో ఒత్తిడి పడకుండా గర్భాశయం జారినట్లు తెలిసిపోతుంది. 4వ దశలో గర్భాశయం యోని ద్వారం నుంచి బయటకొస్తుంది. ఈ దశను గ్రేడ్ 4 యూవీ ప్రొలాప్స్ అంటారు. అయితే మోనోపాజ్కు చేరుకున్న మహిళల్లో ఈ పరిస్థితి ఎక్కువ. పైబడే వయసులో శరీరంలోని మిగతా కండరాల్లాగే గర్భాశయ కండరాలు కూడా సాగే గుణాన్ని కోల్పోయి బలహీన పడడంతో యూట్రస్ ప్రొలాప్స్ 1, 2, 3, 4 దశలకు చేరుకుంటూ ఉంటుంది. యూట్రస్ ప్రొలాప్స్ వంశపారపర్యం కూడా. కాబట్టి 50 సంవత్సరాలు దాటిన తరువాత ఈ కోవకు చెందిన మహిళల్లో గర్భాశయం కిందకు జారే సమస్య తలెత్తుతూ ఉంటుంది. యూట్రస్ ప్రొలాప్స్ను నివారించుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. అదెలాగంటే, ఈ సమస్య కుటుంబంలో ఉన్నప్పుడు కటి కండరాలను బలపరిచే వ్యాయామాలు యుక్త వయసు నుంచే మొదలుపెట్టాలి. జన్యుపరమైన కండరాల సమస్య ఉన్నప్పుడు ఆ వ్యాధికి సరైన చికిత్స తీసుకోవాలి. ప్రసవానంతరం 6 వారాల పాటు విశ్రాంతి తప్పనిసరి. ప్రసవానంతరం 2-3 నెలల తరువాతనే వ్యాయామం మొదలుపెట్టాలి. నడకతో మొదలుపెట్టి క్రమేపీ వ్యాయామాల తీవ్రతను పెంచుకోవచ్చు. యోగాలో పెల్విక్ ఫ్లోర్ వ్యాయామాలను ఎంచుకోవాలి. పెల్విక్ ప్రొలాప్స్ నివారణ చాలా పరిమితమైన మేరకే సాధ్యమవుతుంది. పెల్విక్ ఫ్లోర్ కండరాన్ని బలోపేతం చేసే కెగెల్స్ ఎక్సర్సైజెస్ అని పిలిచే పొత్తికడుపు వ్యాయామాలు చేయడం ద్వారా కొంతమేరకు ఈ పరిస్థితిని నివారించవచ్చు. మలబద్ధకాన్ని నివారించేందుకు ఆహారంలో ఎక్కువగా పీచు ఉండే పదార్థాలను తీసుకోవడం, మంచి విసర్జక అలవాట్లు, గుడ్ టాయిలెట్ హ్యాబిట్స్ అంటే రోజూ ఒకవేళకు మల విసర్జన వెళ్లడం, స్థూలకాయాన్ని

మందగించుకోవడం అంటే బరువు పెరగకుండా జాగ్రత్త పడడం, బరువైన వస్తువుల్ని అకస్మాత్తుగా ఎత్తడం, అలాంటి పనులు చేయకుండా పెల్విక్ ప్రొలాప్స్ ను కొంతమేరకు నివారించుకోవచ్చు. ఇక దీనికి సరైన చికిత్స కూడా అందుబాటులో ఉంది అంటున్నారు గైనకాలజిస్టులు. కొన్ని జీవనశైలి మార్పులు అనుసరిస్తూ కొంతమందిలో హార్మోన్ చికిత్స ఇవ్వడం ద్వారా ఈ కండిషన్ను డాక్టర్లు చక్కదిద్దడం జరిగినప్పటికీ, ఇలాంటి చర్యలతో అంతగా ఫలితం లేనప్పుడు జారిన అవయవాలను తిరిగి వాటి స్థానాల్లో అమర్చేలా శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు. అలా చాలా సందర్భాల్లో శస్త్రచికిత్సతో ఆయా అవయవాలను వాటి స్థానాల్లో తిరిగి అమర్చడం మాత్రమే ప్రొలాప్స్కు శాశ్వతమైన చికిత్సగా గైనకాలజిస్టులు చెప్తున్నారు.

0: డోపమైన్ మన మెదడులో విడుదలయ్యే ఒక న్యూరో ట్రాన్స్మీటర్. దీనిని సాధారణంగా ఫీల్ గుడ్ హార్మోన్ అని కూడా పిలుస్తారు. మనం ఏదైనా కొత్త విషయాన్ని చూసినప్పుడు, రుచికరమైన ఆహారం తిన్నప్పుడు లేదా ప్రశంసలు పొందినప్పుడు మెదడులో డోపమైన్ విడుదలై మనకు ఆనందాన్ని, ఉత్తేజాన్ని ఇస్తుంది. ఒకప్పుడు నచ్చిన మనిషిని చూసినప్పుడు, మనసు మెచ్చిన విషయాలు జరిగినప్పుడు ఇలా జరిగేది. కానీ ఈ డిజిటల్ యుగంలో మన డోపమైన్ని ఫోన్ ప్రభావితం చేస్తూ ఉండడం గమనార్హం. ఫోన్ రింగ్ అయినా వైబ్రేట్ అయినా ఏదో కొత్త విషయం వచ్చింది అనే కుతూహలం చెలరేగడం కారణంగా మెదడులో డోపమైన్ విడుదలవుతున్నది. మనం పెట్టిన పోస్టుకు లైక్ లేదా కామెంట్ రాగానే అది ఒక రివార్డులా అనిపించి తక్షణ ఆనందం పొందుతున్నారు. రీల్స్ లేదా షార్ట్స్ స్క్రోల్ చేస్తున్నప్పుడు ప్రతి సెకనుకు ఒక కొత్త విషయం కనిపిస్తూ మెదడుకు నిరంతరం డోపమైన్ హిట్స్ అందిస్తుంది. క్రమంగా మెదడు ఈ స్థాయి ఆనందానికి అలవాటు పడిపోతుంది. దీనివల్ల సాధారణ విషయాల్లో, ముఖ్యంగా చదువు, పని, సంభాషణల్లో ఆనందం కలగదు. నిరంతరం డోపమైన్ హిట్స్ వల్ల కొన్ని మానసిక ఇబ్బందులు తలెత్తే అవకాశాలు లేకపోలేదు. వాటిలో మెదడు ఎప్పుడూ కొత్త ప్రేరణ కోసం వెతుకుతూ ఉండడం వల్ల ఒక విషయంపై దృష్టి పెట్టలేం. డోపమైన్ ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్ మెదడును అప్రమత్తంగా ఉంచి నిద్రను దూరం చేస్తాయి. దీనితో మెదడు నిరంతరం సమాచారాన్ని ప్రాసెస్ చేయడం వల్ల త్వరగా అలసిపోతుంది. ఇది ఒక మానసిక సంఘర్షణకు దారితీస్తుంది. మనం ఒక పుస్తకం చదువుతున్నప్పుడు, ఒక ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు మెదడు నిలకడగా తక్కువ స్థాయిలో డోపమైన్ను విడుదల చేస్తుంది. స్మార్ట్ ఫోన్ వాడినప్పుడు మాత్రం ప్రతి సెకండ్కు ఒక కొత్త నోటిఫికేషన్ లేదా వీడియో ద్వారా ఇన్స్టంట్ డోపమైన్ హిట్స్ లభిస్తాయి. ఇలా వేగవంతమైన ఆనందానికి అలవాటు పడిన మన మెదడు కాలక్రమంలో ఏకాగ్రతను కోల్పోతుంది. ఫోన్ పక్కన ఉన్నప్పుడు తరచూ ఏదైనా మెసేజ్ వచ్చిందేమో అని దానివంకే చూస్తూ ఉంటాం. దీనినే ప్రోయాక్టివ్ చెకింగ్ అంటారు. ప్రతిసారి మనం ఆ పనిని ఫోన్ చూడడం వల్ల మన ఏకాగ్రత ముక్కలైపోతుంది. ఒక్కసారి ఏకాగ్రత చెదిరితే తిరిగి పూర్తి స్థాయిలో పనిపై దృష్టి పెట్టడానికి సగటున 23 నిమిషాలు పడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. పూర్వం ఖాళీగా ఉన్నప్పుడు ఇతర విషయాలు ఆలోచించేవాళ్లం లేదా ప్రకృతిని గమనించేవాళ్లం. కానీ ఇప్పుడు 1 నిమిషం బోర్ కొట్టినా సరే వెంటనే ఫోన్ అందుకుంటున్నాం. దీనివల్ల మెదడుకు విశ్రాంతి లేకుండా పోతున్నది. ఏకాగ్రత పెరగడానికి మెదడుకు కొంత ఖాళీ సమయం అవసరం. కానీ డోపమైన్ హిట్స్ ఆ అవకాశాన్ని ఇవ్వడం లేదు. పూర్వం ఖాళీగా ఉన్నప్పుడు ఇతర విషయాలు ఆలోచించేవాళ్లం లేదా ప్రకృతిని గమనించేవాళ్లం. కానీ ఇప్పుడు 1 నిమిషం బోర్ కొట్టినా వెంటనే ఫోన్ అందుకుంటున్నాం. దీనివల్ల మెదడుకు విశ్రాంతి లేకుండా పోతుంది. ఏకాగ్రత పెరగడానికి మెదడుకు కొంత ఖాళీ సమయం అవసరం. కానీ డోపమైన్ హిట్స్ ఆ అవకాశాన్ని ఇవ్వడం లేదు. ఒకే సమయంలో ఒకే పని చేయడం అలవాటు చేసుకోవాలి. ఫోన్ చూస్తూ చదవడం లేదా తింటూ పనిచేయడం మానుకోవాలి. రోజులో కనీసం 1 లేదా 2 గంటలు ఎటువంటి డిజిటల్ పరికరాలు లేకుండా గడపాలి. ఇది మెదడులోని డోపమైన్ గ్రాహకాలను తిరిగి సాధారణ స్థితికి తెస్తుంది. ఫోన్ను పక్కగదిలో ఉంచి కనీసం 45 నిమిషాల పాటు పూర్తి ఏకాగ్రతతో పనిచేయడం ప్రాక్టీస్ చేయాలి. అనవసరమైన యాప్స్, నోటిఫికేషన్లు ఆఫ్ చేయడం వల్ల కాస్త ఉపశమనం పొందవచ్చు. ఫోన్ స్క్రీన్ను బ్లాక్ అండ్ వైట్లోకి మార్చడం వల్ల మెదడుకు కలిగే ఆకర్షణ తగ్గుతుంది. భోజనం చేసేటప్పుడు, పడుకునే ముందు ఫోన్ను దూరంగా ఉంచడం అలవాటు చేసుకోవాలి. డోపమైన్ కోసం ఫోన్ కాకుండా వ్యాయామం, పుస్తక పఠనం లేదా తోట పని వంటి సహజమైన పనులను ఎంచుకోవాలి.
1: మీరింతవరకు అందరికీ ఆరోగ్యం, ఆరోగ్య సమాచారం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.

కొత్తగూడెం కేంద్రం 100.1 MHz పై చిత్రగీతాలు వింటారు. మీరు వింటున్న పాట మా బాపు బొమ్మకు పెళ్ళంట, చిత్రం నుంచి సునీత పాడిన పాట.

0: మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. చిత్రగీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం క్రీడాలోకం.
1: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ.

0: సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: ఈనాటి క్రీడాలోకం కార్యక్రమంలో ఆర్చరీ క్రీడాకారుడు కోచ్ శ్రీ పి కళ్యాణ్ గారితో పరిచయం వింటారు. పరిచయం చేస్తున్నవారు శ్రీమతి డి కిరణ్ కుమారి.
2: కూడా మెడల్స్ తీసుకొచ్చి మన జిల్లాలోని ఇప్పుడు కోచ్ గా పనిచేస్తున్నారు కళ్యాణ్ గారు. మరి వారి ప్రస్థానం, అలాగే వారు విద్యార్థుల్ని ఎలా తీర్చిదిద్దుతున్నారనే విషయాల్ని వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి కళ్యాణ్ గారు.
3: నమస్కారం మేడం.
2: మీ కోచ్ మారప్ప గారు, ఆయన దగ్గర నేర్చుకున్నారు మీరు?
3: బేసిక్ మారప్ప సార్ దగ్గర నేర్చుకున్నాం మేడం. తర్వాత మిగతాది మొత్తం పుట్టు శంకరయ్య సార్ దగ్గర నేర్చుకోవడం కూడా ఆయన దగ్గర చేసాం.
2: పుట్ట శంకరయ్య గారి దగ్గర నేర్చుకున్నారు.
3: అవును మేడం.
2: మీకు ఈ ఆట గురించి ఎలా తెలిసింది, ఎందుకని ఇన్స్పైర్ అయ్యారు ఆడటానికి?
3: మాది వెలకవాడి గుంపు మేడం, ములకలపల్లి మండలం. అమ్మాయికి నేను ఒక్కనే మేడం. మా నాన్న పేరు తాను శ్రీను. చిన్నప్పటి నుంచి మా నాన్న మాతో ఉండేవాళ్ళు కాదు మేడం. ఇక అప్పటి నుంచే ఏదో ఒక దాంట్లో మనకంటే ఒక గుర్తింపు ఉండాలనేసి చిన్నప్పటి నుంచి ఉండేది. కిన్నెరసాని జాయిన్ అయిన కారణం కూడా ఆర్చరీ ఉందనే మేడం.
2: ఆర్చరీ కోసమని కిన్నెరసాని స్కూల్ లో జాయిన్ అయ్యారు?
3: అవును మేడం.
2: ఫస్ట్ ఆర్చరీ గురించి ఎలా తెలిసింది మీకు?
3: నేను ట్రైబల్స్ మేడం. మాకు చిన్నప్పటి నుంచే వేట అనేది మాకు ఇష్టం అన్నమాట మామూలుగా. దాని వల్ల ఇక్కడ కిన్నెరసాని జాయిన్ అవసరం తర్వాత అట్రాక్టివ్ లాగా కనిపించింది. ఆ బో గాని, ఆ స్టేజెస్ గానీ, షూటింగ్ గానీ, దాని వల్ల ఇంకా ఇంట్రెస్ట్ వచ్చేసి దాన్ని ఎలా కంటిన్యూ చేసాం.
2: అటవీ ప్రాంతంలో మీ ఊరు ఉంటుందా?
3: అవును మేడం.
2: ఈ ఆర్చరీ నేర్చుకోకముందే కొంచెం అంత ప్రావీణ్యం ఉంది మీకు?
3: అవును మేడం. మా పెద్దవాళ్ళు, మా తాతలు గాని ఇది ఆచరణ ఉంది మేడం.
2: ఇది నేర్చుకోవాలని చెప్పేసి ఎక్కడ నేర్పుతున్నారు అని తెలుసుకుని ఆ స్కూల్లో జాయిన్ అయ్యారా?
3: అవును మేడం. మా చిన్నమ్మాయి వాలీబాల్ ప్లేయర్ మేడం. మా ద్వారా కిన్నెరసాని అయితే స్పోర్ట్స్ స్కూల్ అనేసి అప్పట్లో మన కిన్నెరసాని ఉండేది మేడం. కిన్నెరసాని స్పోర్ట్స్ స్కూల్ అనేది ఒకటి ఉండేది. దాని వల్ల ఫిఫ్త్ క్లాస్ దాకా జాయిన్ చేశారు మేడం. అప్పుడు మారప్ప సార్ ఉన్నారు. బేసిక్ సార్ దగ్గర నేర్చుకుని మిగతా అడ్వాన్స్ లెవెల్ మొత్తం పుట్ట శంకరే సార్ దగ్గర నేర్చుకున్నాను. అక్కడ టెన్త్ క్లాస్ అయిపోయిన దగ్గర నుంచి కూడా సార్ దగ్గర వెళ్ళి ఆడేవాళ్ళం మేడం. మాది ఒక బ్యాచ్ ఉండేది మేడం. టెన్త్ అయిపోయిన తర్వాత మేము ఒక 6 మెంబర్స్ వేరే కాలేజీలలో జాయిన్ అయ్యాము. నేను ఇంటర్మీడియట్ వచ్చి ములకలపల్లి జూనియర్ కాలేజ్ లో జాయిన్ అయ్యాను మేడం. మిగతా వాళ్ళు భద్రాచలం, చింతూరు అలా జాయిన్ అయ్యారు. నేను సార్ని కమ్యూనికేట్ చేసి మాకు ప్రాక్టీస్ కావాలనే చేసి ఐటీడీలో లెటర్ పెట్టాను మేడం. మేము ఇలా సీనియర్ ప్లేయర్స్, ఆర్చరీ సీనియర్ ప్లేయర్స్, మాకు ప్రాక్టీస్ కి అండ్ అకామిడేషన్ కి కిన్నెరసాని లో కావాలి, మాకు ఇలా శంకరేశ్వర గారి కోచింగ్ కావాలని లెటర్ పెట్టేసి అప్పుడు ఐటీడీని పంపదీస్తూ మాకు అలా పర్మిషన్ ఇచ్చారు మేడం. మేము మాకు ఎప్పుడైతే పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి అప్పుడు వెళ్ళి మేము ప్రొఫెసర్ గా అక్కడ ప్రాక్టీస్ చేసేవాళ్ళం.
2: హాలిడేస్ లో వెళ్ళి అక్కడ ప్రత్యేకంగా నేర్చుకునేవాళ్ళు? మీరు
3: నేర్చుకునేవాళ్ళం మనం. ఎప్పుడైతే మాకు టోర్నమెంట్స్ వస్తాయో ఒక 2 వీక్స్ అలాగా పర్మిషన్ అక్కడ తీసుకుని వెళ్ళేవాళ్ళం మనం కాలేజ్ లో అక్కడ పర్మిషన్ తీసుకొని.
2: చాలా హార్డ్ వర్క్ చేశారు. అయితే మీరు ఫస్ట్ ఈవెంట్ ఎప్పుడు పార్టిసిపేట్ చేశారు, ఏ వయసు లో ఉన్నప్పుడు చేశారు?
3: ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి పొలవాడి మేడం. మా అప్పుడు ఎక్విప్మెంట్ లేదు మేడం. పాత ఎక్విప్మెంట్ మేము చేసేవాళ్ళం. ఫస్ట్ మాకు బేసిక్ రబ్బర్ ప్రాక్టీస్ ఉండేది మేడం. ఆ రబ్బర్ ప్రాక్టీస్ ద్వారా మేము రబ్బర్ పొజిషన్స్ అన్ని, ఫిట్నెస్ అనే అది 9th వరకు అదే వచ్చింది మేడం. మా సార్ 9th లాస్ట్ వచ్చారు మేడం, పుట్ట శంకరయ్య సారు. అప్పుడు కూడా స్కూల్ ఎక్విప్మెంట్ కాకుండా సార్ దగ్గర ఉన్న సొంత ఎక్విప్మెంట్ మాకు స్పాన్సర్ చేసి ఆడిపించేవాళ్ళు.
2: మీకు సొంతంగా మీకు బాల్ లేదు కాబట్టి ఆ ఎక్విప్మెంట్ ఉంటేనే మీరు పార్టిసిపేట్ చేయగలరు కాబట్టి అప్పటిదాకా వెయిట్ చేశారు మీరు? ఫస్ట్ పార్టిసిపేషన్ ఎట్లా అనిపించింది మీకు?
3: ఫస్ట్ పార్టిసిపేషన్ అంటే ఒకేసారి జనాలు చూసేసి ఇంకా బాగా అనిపించింది మేడం.
2: ఉత్సాహంగా అనిపించిందా, భయంగా అనిపించిందా?
3: ఉత్సాహంగా అనిపించింది మేడం.
2: మీరు నేర్చుకున్న విద్యని ఇంత మంది ముందు ప్రదర్శిస్తున్నాము అనే ఒక సంతోషం అనిపించిందా మీకు?
3: సంతోషం అనిపించింది మేడం. అక్కడ ఇంకా అడ్వాన్స్ ఎక్విప్మెంట్ ఉంది మేడం. మా స్కూల్ వచ్చేసి ఎప్పుడు మేము 10 మెంబర్స్, 8 మెంబర్స్ అలా ఉంటుంది. అక్కడ ఓకే వచ్చేసరికి ఒకేసారి 70 మెంబర్స్, 60 మెంబర్స్, 50 మెంబర్స్ ఉండేసరికి మాకు చాలా బాగా అనిపించింది మేడం. ఒక టోర్నమెంట్ అంటే ఇలా ఉంటది, ఒక పండుగ ఇలాగ అనిపించింది.
2: అంటే అక్కడ అంత మంది నేర్చుకున్న పిల్లలు, మీతో పాటు ఉన్న వాళ్ళు, వాళ్ళతో మళ్ళీ మీరు ఒక వేరే ఎక్విప్మెంట్ కూడా మీరు ప్రాక్టీస్ చేసి ఉండొచ్చు అక్కడ కదా?
3: ఏంటంటే మేడం, మనం

0: ఏదైతే ట్రాక్ట్ చేసామో దాన్నే తీసుకుని వెళ్ళాలి. అక్కడ సపరేట్ గా ఏ బో ఇవ్వరు మనకి, ఎవరి ఓన్ ఎక్విప్మెంట్ వాళ్ళే తీసుకుని వెళ్ళాలి మేడం. ఏ టోర్నమెంట్ కి వెళ్ళినా సరే
1: మీరు ఏదైతే ప్రాక్టీస్ చేశారో దాంతోనే అక్కడ పార్టిసిపేట్ చేయాలి.
0: అవును మేడం, దాన్నే తీసుకుని వెళ్ళాలి.
1: మరి అయితే మీరు నేర్చుకున్న దగ్గర ఉన్న వాతావరణము, మీరు ఎక్కడైతే మీ విద్య ప్రదర్శించే దగ్గర సేమ్ ఉంటుందా, కొంచెం ఏమైనా తేడా ఉంటుందా, దాన్ని మీరు ఎట్లాగా మేనేజ్ చేసుకునేవాళ్ళు?
0: మనకి ఇప్పుడు టోర్నమెంట్స్ వచ్చేసరికి అక్కడ ఏముండదు మేడం, మనకి ఓన్లీ టార్గెట్ బోర్డు పెడతారు, స్టేజ్ పెడతారు, స్కోరింగ్.

0: మాది వచ్చేసి పాత ఎక్విప్మెంట్ ఉంది మేడం, వాళ్ళ వచ్చేసి అడ్వాన్స్ లెవెల్ ఎక్విప్మెంట్ ఉంది అనమాట, తేడా ఉంటుంది మేడం. రిజల్ట్ రావడానికి కంపల్సరీ కొత్త ఎక్విప్మెంట్ కాదు మేడం. అప్పటికి మా సార్ శంకరన్ సార్ వచ్చి ఒక 1 ఇయర్ లోపు మా ఎక్విప్మెంట్ మొత్తం చేంజ్ చేశారు మేడం. యాక్చువల్లీ మాకు నేను 6 నుంచి జాయిన్ అయిన తర్వాత మాకు ఈ విల్లు అనేది ఇవ్వలేదు మేడం. సార్ వచ్చిన తర్వాత ఓకే ఎంతమంది పిల్లలు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు అనేసి సార్ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ మాకు తలా ఒకటి ఇచ్చేసి అప్పటి నుంచి ప్రాక్టీస్ చేసి అక్కడి నుంచి టోర్నమెంట్ పంపేవాళ్ళు.
1: మీ శిక్షణ వెనకాల శంకరయ్య సార్ ఎక్కువ పాత్ర ఉందన్నమాట.
0: అవును మేడం, నాకు లాంటి నాతో పాటు ఇంకా చాలా మంది విద్యార్థులు ఉన్నారు మేడం.
1: అప్పుడు మీరు పార్టిసిపేట్ చేసినప్పుడు మీకు మెడల్స్ వచ్చాయా?
0: నేను వచ్చేసి జిల్లా స్థాయిలో అయితే చాలా పాల్గొన్నాను మేడం. 2013 అయితే వనవాసి ఆడినాను మేడం. 2013 మళ్ళీ పైకా విజయవాడలో టీమ్ ఛాంపియన్షిప్ వచ్చింది మేడం. ఇండివిజువల్ రాలేదు, టీమ్ ఛాంపియన్షిప్ వచ్చింది.
1: టీమ్ అంటే ఎంత మంది ఉంటారు?
0: టీమ్ వచ్చేసి 4 ఉంటారు.
1: టీమ్ గా ఉంటది, ఇండివిజువల్ గా ఉంటాయి పోటీలు?
0: అవును మేడం, మనకి ఆర్చరీలో సెలక్షన్స్ ఇచ్చేది మాత్రం ఇండివిజువల్ మేడం. డిస్ట్రిక్ట్ నుంచి పంపించేదే పోల్ మెంబర్స్ మేడం.
1: జిల్లా నుంచి 4 మాత్రం సెలెక్ట్ చేస్తారు?
0: 4 పంపిస్తారు మేడం. అక్కడికి వెళ్ళాక ఏంటంటే ఇండివిజువల్ గా సెలక్షన్స్ ఇస్తారు మేడం. నేషనల్ కి ప్రైజ్ ఇచ్చేటప్పుడు ఇండివిజువల్ గా మెడల్ ఇచ్చిన తర్వాత టీమ్ కూడా 4 స్కోర్ చూసి డిస్ట్రిక్ట్ నుంచి అయితే ఎక్కువ స్కోర్ ఉందో ఆ స్కోర్ కి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇస్తారు. టీమ్ కి సపరేట్ ఇస్తారు మేడం. అది వచ్చేసి పైకా మేడం, పైకా అప్పుడు ఉండేది 2013.
1: మీరు కోచ్ గా ఎలా సెలెక్ట్ అయ్యారు?
0: నేను ఫస్ట్ ఇక్కడ 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ ముదకల్పల్లి జాయిన్ అయిన తర్వాత U19 స్కూల్ కి సెట్ చేస్తాయి హైదరాబాద్ లో. అప్పుడు టీమ్ ఛాంపియన్షిప్ వచ్చింది. 2015 సీనియర్ కేస్ మీట్ ఆడాను, టీమ్ సెకండ్ ప్లేస్ వచ్చింది గడిచిపోయి. 2016 సబ్ జూనియర్ స్టేట్ మీట్ ఆడాము నాకింపేట. ఓన్లీ పార్టిసిపేషన్ ఇచ్చాను. ఎప్పుడైతే 2018 నుంచి ఓన్ ఎక్విప్మెంట్ దగ్గర ప్రాక్టీస్ చేశాను మేడం. సీనియర్ స్టేట్ మీట్ లో థర్డ్ ప్లేస్ మేడం, బ్రాంజ్ మెడల్ వచ్చింది మాస్ ఆఫ్ ట్యాంక్ లో. 2018 మళ్ళీ ఆల్ ఇండియా యూనివర్సిటీ నేషనల్ సెలెక్ట్ అయ్యాను మేడం. భువనేశ్వర్ ఒడిశా వెళ్ళి ఆడాను. 2019 జూనియర్ స్టేట్ గోల్డ్ మెడల్ మేడం. 2019 మళ్ళీ జూనియర్ నేషనల్స్ మధ్యప్రదేశ్ పార్టిసిపేషన్ మేడం నేషనల్స్. 2019 మళ్ళీ ఆల్ ఇండియా యూనివర్సిటీ నేషనల్ భువనేశ్వర్
1: మేడం. వచ్చాయి మీకు?
0: అవును మేడం. 2019 సీనియర్ స్టేట్ మీద మళ్ళీ బ్రాంజ్ మెడల్ వచ్చింది. 2019 సీనియర్ నేషనల్ కట్టక్ మేడం పార్టిసిపేషన్ సీనియర్ నేషనల్. నా డిగ్రీ 2019 అయిపోయింది మేడం. ఎగ్జామ్స్ రాసేటప్పుడు శంకరయ్య సార్ ఎగ్జామ్స్ అప్పుడే వాళ్ళు కాల్ చేశారు మేడం మాకు, ఇలా మాకు ఒక కోచ్ కావాలి, మాది ఇంటర్నేషనల్ స్కూల్ లో మాకు కొంచెం ఎడ్యుకేట్ చేయాలి అనేసి అక్కడి నుంచి సార్ కాల్ చేశారు. అప్పుడు మా శంకరయ్య సార్ నా ఫోన్ నెంబర్ ఇచ్చి ఒకసారి మాట్లాడారా అంటే ఆ ఎగ్జామ్స్ తర్వాత నేను కాల్ చేశాను. వాళ్ళు ఇక్కడ మా దగ్గర వేకెన్సీ ఉంది, ఇలా కోచ్ గానే వస్తారు అనేది చెప్పారు. అప్పుడు ఓన్లీ నేను ప్లే అయ్యాను. ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల మనీ ఇష్యూ వల్ల నేను కోచ్ ఫీల్డ్ లోకి దిగాల్సి వచ్చింది. అంటే ఇంటి దగ్గర మదర్ ఒకళ్ళే ఉంటారు మేడం, టైలర్ మా మదర్.
1: ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలనుకున్నారు?
0: ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి అనేసి కోచ్ ఫీల్డ్ లోకి వెళ్ళాను మేడం. రాజమండ్రి ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ అని ఇంటర్నేషనల్ స్కూల్ మేడం.
1: అక్కడే వర్క్ చేస్తున్నారా మీరు?
0: లేదు మేడం, 2019 అక్కడ జాయిన్ అయ్యాను మేడం. లాస్ట్ ఇయర్ వరకు అక్కడే చేశాను మేడం. నాకు ఏప్రిల్ లో ఇక్కడ కేల్ ఇండియా కోచ్ వచ్చింది.
1: ఇది ఎలా వచ్చింది?
0: ఇది నేను అక్కడ జాబ్ చేస్తూనే ఎన్ఐఎస్ అని ఒక కోర్స్ ఉంటుంది మేడం, నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్స్టిట్యూట్ కోర్స్ ఉంది. ఎన్ఎస్ ఎన్ఐఎస్ అనేది కోర్స్ ఉంటుంది మేడం. నాకు సీటు కోల్కతాలో వచ్చింది మేడం. అక్కడ మాకు ఎగ్జామ్ ఉంటుంది మేడం, ప్రాక్టికల్స్ ఉంటాయి. అన్ని అయిపోయిన తర్వాత అక్కడ నుంచి వచ్చేసి మళ్ళీ అక్కడే రాజమండ్రిలో జాబ్ చేస్తున్నాం మేడం. అయితే ఇక్కడ మన కేలో ఇండియా కోచ్ గా నోటిఫికేషన్ పడింది మేడం మన డిస్ట్రిక్ట్ లో, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ లో. అప్లై చేసేసరికి నాకు ఇక్కడ అది లాస్ట్ ఇయర్ ఏప్రిల్ ఇక్కడ పోస్టింగ్ వచ్చింది. ఇక్కడ కేలో ఇండియా ఆసిరికి వచ్చిన ఇప్పుడు వర్క్ చేస్తున్నాం మేడం.
1: ఎంతమంది విద్యార్థులు ఉన్నారు మీ దగ్గర?
0: మా దగ్గర 30 ఉంటాయి మేడం, 15 బాయ్స్, 15 గర్ల్స్.
1: మీరు జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఏమైనా ఈవెంట్స్ జరిగాయా?
0: మా దగ్గర జరిగినాయి మేడం. ఇక్కడ నుంచి నాద్రం నుంచి సీనియర్ 5 ఆడారు మేడం, జూనియర్స్ 3 ఆడారు. స్కూల్ గేమ్స్ ఇద్దరు ఆడారు. ఒక అబ్బాయి మా గ్రౌండ్ నుంచి స్కూల్ గేమ్స్ నేషనల్ సెలెక్ట్ అయ్యింది మేడం, గుజరాత్ నేషనల్ కార్డు వచ్చాడు రీసెంట్ గా. ఇప్పుడు U9 కేటగిరీ లో 3 ప్రాక్టీస్ చేస్తున్నారు మేడం, U9 మేడం, థర్డ్ క్లాస్ పిల్లలు మేడం. నా గోల్ వచ్చేసి లాంగ్ టర్మ్ డిప్లొమా చేయాలని, లాంగ్ టర్మ్ డిప్లొమా చేసి నేను ఎక్కడైతే నేర్చుకున్నానో స్కూల్ కి అక్కడే కూర్చోగలని నా చిన్న డ్రీమ్ మేడం. ఎందుకంటే లాస్ట్ నేను నేర్చుకునేటప్పుడు నాకు ఈ సరైన ఎక్విప్మెంట్ లేక కోచింగ్ లేక 6-9 వరకు ఓన్లీ రబ్బర్ ప్రాక్టీస్ చేస్తున్నాను మేడం.
1: ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి, ఎక్విప్మెంట్ కూడా ఉంది విద్యార్థులకి కాబట్టి.

0: నేషనల్ ఇంటర్నేషనల్ వారికి కూడా మీరు వాళ్ళ శిక్షణ ఇవ్వచ్చు అంటారు.
1: నా దగ్గర ఉన్న విద్యని వాళ్ళకి ఇంకా ఎక్కువగా చెప్పాలనైతే.
0: ఓకే కళ్యాణ్ గారు, మరి మీరు ఎంతో కష్టపడి నేర్చుకుని చాలా ఈవెంట్స్ ఆడారు, చాలా మెడల్స్ కూడా తెచ్చుకున్నారు. అనుకోకుండా కోచ్ అయ్యారు, ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మీరు చిన్న వయసులోనే కోచ్ గా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి విద్యార్థుల్ని కూడా చక్కగా తీర్చిదిద్ది వాళ్ళకి అన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వినియోగించుకునేలాగా చూసి వాళ్ళని మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలనుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి కూడా మంచి ఆర్చరీ క్రీడాకారుల్ని నేషనల్ ఇంటర్నేషనల్ మెడల్స్ తెప్పించి మన జిల్లాకి కూడా పేరు తీసుకురావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలండి.
2: మీరు ఇంతవరకు ఆర్చరీ క్రీడాకారుడు కోచ్ శ్రీపి కళ్యాణ్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీమతి డి కిరణ్ కుమారి. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్ ప్రసారం అవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారమవుతాయి.

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. ఇంజనీరింగ్ పూర్తి చేసి దేశ సేవలో భాగం కావాలనుకుంటున్నారా? నాయకత్వ లక్షణాలు ఉండి సవాళ్లను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్న వారి కోసం అద్భుత అవకాశాన్ని కల్పిస్తుంది ఇండియన్ ఆర్మీ. టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్ టీజీసీ 114 నోటిఫికేషన్ను విడుదల చేసింది. రాత పరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూతోనే అవివాహిత పురుష ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల నేరుగా ఆర్మీలో లెఫ్టినెంట్ హోదాలో చేరే అవకాశాన్ని కల్పిస్తూ ఉంది. ఈ కోర్సు 2027 జనవరి నుంచి ప్రారంభం కానుంది. టీజీసీ 2027 నోటిఫికేషన్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మొత్తం 30 సీట్లు ఖాళీగా ఉన్నాయి. సివిల్లో 8, కంప్యూటర్ సైన్స్లో 6, ఎలక్ట్రికల్లో 2, ఎలక్ట్రానిక్స్లో 6, మెకానికల్లో 6, మిస్లీనియస్ ఇంజనీరింగ్లో 2 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ, బీటెక్, ఎంఎస్సీ కంప్యూటర్స్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు సైతం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అయితే కోర్సు ప్రారంభమయ్యే నాటికి జనవరి 1, 2027 నాటికి తమ డిగ్రీ ఉత్తీర్ణత పత్రాలను తప్పకుండా సమర్పించాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్లోని కోర్ సబ్జెక్టులైన సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ వంటి ప్రధాన విభాగాల్లో కోర్సును పూర్తి చేసిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఆర్మీ బోర్డు నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పకుండా కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు విషయానికి వస్తే కోర్సు ప్రారంభమయ్యే నాటికి అంటే 2027 జనవరి 1 నాటికి 20 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలవారై ఉండాలి. ఎంపిక ప్రక్రియ 4 దశల్లో జరుగుతుంది. షార్ట్ లిస్ట్ అభ్యర్థుల ఇంజనీరింగ్ డిగ్రీలో ఫైనల్ ఇయర్ వారైతే చివరి సెమిస్టర్ వరకు

0: సాధించిన మార్కుల శాతం ఆధారంగా కటాఫ్ నిర్ణయించి అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు ఈమెయిల్స్, ఎస్ఎంఎస్ ద్వారా ఇంటర్వ్యూ సమాచారాన్ని అందుకుంటారు. ప్రయాగ్రాజ్, భోపాల్, బెంగళూర్, జలంధర్ కేంద్రాలలో ఇంటర్వ్యూలు 5 రోజుల పాటు జరుగుతాయి. స్టేజ్ 1 తొలి రోజు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణత సాధిస్తేనే ఆ తర్వాతి దశకు వారు ఎంపికవుతారు. ఇక స్టేజ్ 2, అభ్యర్థికి సైకలాజికల్ టెస్టులు ఉంటాయి. గ్రూప్ ఆఫీసర్ టాస్క్లపై పర్సనల్ ఇంటర్వ్యూను చేస్తారు. ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఆర్మీ మెడికల్ బోర్డు ద్వారా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో సాధించిన మార్కులు, మెడికల్ ఫిట్నెస్ ఆధారంగా తుది మెరిట్ జాబితాను రూపొందిస్తారు. ఇందులో చోటు దక్కించుకున్న వారికి లెఫ్టినెంట్గా పోస్టింగ్ ఇస్తారు. ఎంపికైన అభ్యర్థులకు డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ, దీంట్లో 12 నెలల పాటు శిక్షణ ఉంటుంది. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత ఆర్మీలో లెఫ్టినెంట్ హోదాతో పోస్టింగ్ అనేది ఇస్తారు. శిక్షణ సమయంలో నెలకు 56,100 రూపాయల స్టైఫెండ్ వీరికి లభిస్తుంది. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత లెఫ్టినెంట్ హోదాతో ఇండియన్ ఆర్మీలోకి శాశ్వత ఉద్యోగులుగా తీసుకోబడతారు. దరఖాస్తులు ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా www.joinindianarmy.nic.in. ఈ వెబ్సైట్ను చూడవచ్చు. www.joinindianarmy.nic.in ఈ వెబ్సైట్లో దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం లభ్యమవుతుంది. ఆన్లైన్లో మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ జూన్ 11, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: చాలా రోజుల తర్వాత.
2: అవునయ్యా. అవును, షేవింగ్ కి ఎంత?
1: అరే అంతేనండి, 60 రూపాయలే.
2: ఓహో, ఇప్పుడు క్యాష్ కేవలం 30 రూపాయలే ఉంది.
1: చూడండి, రెండు రకాలుగా చేయొచ్చు. మొదటిది సగం గడ్డమే చేయించుకోండి.
2: మరి రెండోది?
1: అరే డిజిటల్ చెల్లింపులు చేయండి యూపీఐతో.
2: బాబోయ్, బతికించింది యూపీఐ.
1: ఒక పని చేయండి, ఫేషియల్ కూడా చేయించుకోండి, డిజిటల్ పేమెంట్ చేసేయండి. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.
4: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. నాకు నచ్చిన పాట. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. సహకారం శ్రీమతి ఎం స్వప్న.
5: నాకు నచ్చిన పాట. నేను ఝాన్సీ జులూర్పాడు మండలం పాపకొలు నుండి, కొత్త బంగారు లోకం చిత్రం నుండి.

0: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
5: నా పేరు బండారు త్రిమూర్తుల గుప్తా. నేను తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట బలరామకృష్ణులు. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. నీ వయస్సులు మనస్సుకి నమస్సు మాంజలి.

0: పాల్వంచ మండలం పుణుకుల నుంచి అక్బర్ని నాకు నచ్చిన పాట. వజ్రాయుధం సినిమా నుంచి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి.
1: కదవులు అడిగిన రుచి రాత్రి, కౌగి అడిగిన కసి రాత్రి, కౌగిస్తున్నది చలి రాత్రి, కౌగిస్తున్నది చలి రాత్రి.
2: సన్నజాజి పక్క మీద సంకురాత్రి.

0: గజపక్క మీద సంక్రాత్రి
1: మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి
0: కదవులు అడిగిన రుచిరాత్రి కౌగిలి అడిగిన కసిరాత్రి
1: కౌగిస్తున్నది కలిరాత్రి
0: కౌగిస్తున్నది కలిరాత్రి

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ. జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
5: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
6: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా, వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
7: నా పేరు ఎం కృష్ణ, రామవరం 40 నెంబర్ ఏరియా నుండి. నాకు నచ్చిన పాట డీజే దువ్వాడ జగన్నాథం చిత్రం నుండి గుడిలో బడిలో నీవే కదా శశివదన.

నా పేరు కట్ల సతీష్. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం. నాకు నచ్చిన పాట అల్లరి బావ సినిమాలో మధువనిలో రాధికవు మధులు గీతికవు. ఈ పాట అంటే చాలా ఇష్టం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అలాగే పి సుశీలమ్మ గారు ఆలపించిన ఈ పాట ఆ రోజుల్లో సూపర్ హిట్. అలాగే సంగీత పరంగా కూడా ఎంతగానో హిట్ అయిన సాంగ్ కాబట్టి ఈ పాట అంటే మాకు చాలా ఇష్టం. ఈ పాట వినిపించండి.

సీతంపేట నుంచి మురిపిడి స్వరూప్ అని మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట విమానం సినిమా నుంచి చిన్నోడా ఓ చిన్నోడా.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
5: అనుపోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచా. జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
6: నా పేరు మొహమ్మద్ షాకిర్, ఇల్లందు R&R కాలనీ నుండి మాట్లాడుచున్నాను. నాకు నచ్చిన పాట అమ్మాయి బాగుంది చిత్రం నుండి. ఓ పాటల పల్లకి లోన, చిగురాశల సవ్వడి లోన.

0: సెల్ ఫోన్. సిగరెట్.
1: గాలి అలలపైన ఆనింగి తాకుతున్న పొగ మబ్బును కరిగించును రాగం.
0: కళ్ళు.

0: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: ఇద్దర ముత్తయ్య, పెనగడప, సులసపల్లి మండలం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా. నాకు నచ్చిన పాట బొబ్బిలి రాజా, బలపంబట్టే బామ్మ ఒళ్ళు అన్న.

నేను యనుగంటి నాగేశ్వరరావు, నెహ్రూ బస్తీ. నాకు నచ్చిన సినిమా శ్రీకృష్ణ పాండవ్యం. ఎన్నిసార్లు విన్నా మనసుకు మధురం ఆ పాత పాట. ఘంటసాల గారు పాడిన పాట, రచన శ్రీ నారాయణ రెడ్డి.

0: నా పేరు రుద్రంపూర్ గ్రామం చికెన్ షాప్ రాముల్ని. నాకు నచ్చిన పాట తోటరామ సినిమా నుండి ఓ బంగారు రంగుల శిలక. నాకు నచ్చిన పాట
1: ఓ బంగారు రంగుల చిలక.

నా పేరు రేణుక, మాది సుజాత నగర్. నాకు నచ్చిన పాట యోగి సినిమాల నుంచి, ఏనో మోనో చిందో ఏ పూజ చేసిందో.

0: మీరింతవరకు నాకు నచ్చిన పాట శ్రోతల హృదయ స్పందన విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న. ఈ కార్యక్రమం రేపు సాయంత్రం 4 గంటలకు పునఃప్రసారమవుతోంది. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట శ్రోతల ఆనందమే ఆకాశవాణి ఆకాంక్ష. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం ఉదయం 8:35 నాకు నచ్చిన పాట.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం. ఈనాటి ఏకచిత్రగానం కార్యక్రమంలో భాను ఆర్ట్ క్రియేషన్స్ వారు సమర్పించిన స్వర్ణకమలం చిత్రంలోని పాటలు వింటారు.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
5: ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరు పల్లె తుళ్ళు ఘల్లు ఝల్లు ఝల్లు.

మీరు ఇంతవరకు భాను ఆర్ట్ క్రియేషన్స్ వారు సమర్పించిన స్వర్ణకమలం చిత్రంలోని పాటలు విన్నారు. ఏకచిత్రగానం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 MHz పై చిత్రగీతాలు వింటారు.

మీరు విన్న పాట ఒక ఊరిలో చిత్రం నుంచి. కార్యక్రమంలో ఇప్పుడు వినండి లక్ష్మీ నరసింహ చిత్రం నుంచి శంకర్ మహదేవన్ మురళీధర్ పాడిన పాట.

మీరు విన్న పాట ఓయ్ చిత్రం నుంచి శ్రేయ ఘోషల్ పాడిన పాట. శ్రోతలు 100.1 MHz పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి లోఫర్ చిత్రం నుంచి ఈ పాట.

మీరు విన్న పాట వెంకీ మామ చిత్రం నుంచి శ్రీకృష్ణ మోహన భోగరాజు పాడిన పాట. కార్యక్రమంలో ఇప్పుడు వినండి పాండు చిత్రం నుంచి ఈ పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెడ్స్పై కొత్తగూడెం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వింటున్నారు. శ్రోతలు సినిమా పాటలు వింటున్నారు. స్టూడియోలో సమయం సరిగ్గా 11 గంటలు. ఇప్పుడు వినండి గులాబీ చిత్రం నుండి మనో గాయత్రి పాడిన పాట.

సీతయ్య చిత్రం నుండి ఎంఎం కీరవాణి అనురాధ శ్రీరామ్ పాడిన పాట చంద్రబోస్ గీతమిది. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు.

ఎవడు చిత్రం నుండి కార్తిక్ శ్రేయఘోషల్ పాడిన పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలు ఇదే ప్రసారంలో 1 గంట 20 నిమిషాలకు వింటారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 12 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 12 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
1: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.
2: ముఖాన మొటిమల
3: సైబాన్,
2: గజ్జా బొబ్బల
3: సైబాన్,
2: నడుగుల తామర
3: సైబాన్,
2: బురద పుల్ల
3: సైబాన్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
5: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
6: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
7: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
6: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
7: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
8: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
9: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
10: అనుభోజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్స్ అండ్ ఆటోనమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
11: వినండి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఉస్తాద్ విలియత్ ఖాన్ గారి సితార్ వాద్యం.

0: స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
5: మీరింతవరకు ఉస్తాద్ విలియత్ ఖాన్ గారి సితారవాద్యం విన్నారు. శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. దేశంలో సీఎన్జీ గ్యాస్ కొరత ఏమీ లేదని కేంద్ర పెట్రోలియం సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో

0: పర్యటిస్తారు. ఫిలిప్పీన్స్ లో సంభవించిన తీవ్ర భూకంపంలో 37 మంది మరణించగా దాదాపు 500 మంది గాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. 2014 మే 26 మోదీ తొలిసారిగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1952 మే 13 దేశ తొలి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 1964 మే 27 వరకు సేవలందించిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును ప్రధానమంత్రి మోదీ అధిగమించారు. ప్రధానమంత్రిగా పండిట్ నెహ్రూ పదవీకాలం 4398 రోజులు కాగా, 2014 మే 26 నుండి నేటి వరకు ప్రధానమంత్రి మోదీ నిరంతర పదవీకాలం 4399 రోజులకు చేరింది. దీంతో భారతదేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా మోదీ నిలిచారు. నరేంద్ర మోదీ దేశంలోనే అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా నిలిచినందుకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ చారిత్రాత్మక మైలురాయి అనేది కేవలం అధికారంలో ఉన్న సమయాన్ని సూచించేది మాత్రమే కాదని, దేశాభివృద్ది ప్రయాణంలో ఒక విప్లవాత్మక యుగానికి ప్రతిబింబమని పేర్కొన్నారు. భారతదేశంలో అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ నిలవడంపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ, ఈ మైలురాయి భారత ప్రజాస్వామ్య బలానికి, ప్రజల నమ్మకానికి ప్రతీక అని కొనియాడారు. దేశ ప్రగతి, సుపరిపాలన, వికసిత్ భారత్ సంకల్ప సాధన దిశగా మోదీ నాయకత్వం ఇలాగే ముందుకు సాగాలని లోక్సభ స్పీకర్ ఆకాంక్షించారు. నరేంద్ర మోదీ భారతదేశంలో అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా నిలిచినందుకు అమిత్ షా, డాక్టర్ ఎస్ జయశంకర్, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, శివరాజ్ సింగ్ చౌహాన్తో సహా పలువురు కేంద్ర మంత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి మోదీ ఈ 12 పాలన దేశ గౌరవాన్ని పెంచడం, సాంస్కృతిక పునరుజ్జీవం, దాస్య మనస్తత్వం నుండి దేశాన్ని విముక్తి చేయడం కోసం సాగిందని అమిత్ షా అన్నారు. మోదీ నాయకత్వం, దార్శనికత, జాతీయ అభివృద్ది పట్ల ఆయనకున్న నిబద్దతపై దేశ ప్రజల నమ్మకానికి, విశ్వాసానికి ఈ ఘనత ప్రతిరూపమని డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. గడిచిన 12 ప్రధానమంత్రి మోదీ నాయకత్వం భారతదేశ అభివృద్ది పదాన్ని మార్చివేసే విప్లవాత్మక సంస్కరణలను తీసుకొచ్చిందని గోయల్ అన్నారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ కాలంలో సాహసోపేతమైన సంస్కరణలు అందించిందని, పలు కార్యక్రమాలను అమలు చేసిందని సీతారామన్ పేర్కొన్నారు. 4399 రోజుల ఈ ప్రయాణం ఒక సాధికార, సంపన్న, అభివృద్ది చెందిన, స్వయం సమృద్ద భారతదేశ నిర్మాణంలో ఒక సువర్ణ అధ్యాయమని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి, పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ కూడా ప్రధానమంత్రి మోదీకి అభినందనలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా అవతరించిన సందర్భాన్ని పురస్కరించుకుని బీజేపీ జాతీయ అధ్యకులు నితిన్ నవీన్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా, ఢిల్లీ మంత్రులు ఈరోజు న్యూఢిల్లీలోని ఒక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో నితిన్ నవీన్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి మోదీ నాయకత్వం దేశవ్యాప్తంగా సరికొత్త చరిత్రను సృష్టించిందని పేర్కొన్నారు. ఈ అద్భుతమైన నాయకత్వంలోనే 25 కోట్ల కుటుంబాలు పేదరికం నుండి విముక్తి పొందాయని ఆయన చెప్పారు.
1: పిచ్చే 12 సార్లు జోనోనే కై కీర్తిమాన్ బనాయే యే సబ్సే బడా విషయ్ ఆజ్ హమారా గరీబ్ హమారా పరివార్ కే ముఖ్య ధారా కే సాథ్ జోడ్ కర్ కామ్ కర్ రహా దేశ్ కే వికాస్ మే కామ్ కర్ రహా ఆజ్ హమారా యువా పూరీ తరహ్ సే ఉత్సాహ్ కే వాతావరణ్ మే మై మాన్తా హూ కే 2013-14 కా జో సమయ్ థా ఏక్ నిరాశా కా వాతావరణ్ మే జో హమారా యువా థా ఆజ్ హమారా యువా అప్నే ఆప్ కో ఉత్సాహ్ ఔర్ ఉమీద్ ఔర్ ఆకాంక్షాఓ కే సాథ్ మోదీ కే సాథ్ చల్నే కో తయార్.
0: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మాట్లాడుతూ, ప్రధానమంత్రి మోదీ తన జీవితాన్ని ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశ సేవకే అంకితం చేశారని పేర్కొన్నారు.
2: మోదీజీని లగాతార్ దేశ సేవా మే అప్నా జీవన్ అర్పిత్ కియా, దేశ సేవా మే జినోనే ఏక్ దిన్ భీ బినా కోయి అవకాశ్ లియే దేశ్ కా మాన్ సమ్మాన్ ఔర్ స్వాభిమాన్ బఢానే కా కామ్ కియా ఔర్ ఉన్కా జో యోగ్దాన్

0: भारत के लिए है। देश का हर नागरिक आज दिल की गहराई से उसके लिए धन्यवाद करना चाहता हूँ।
1: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశంలో సీఎన్జీ కొరతేదీ లేదని కేంద్ర పెట్రోలియం సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. ఇళ్లకు పైప్డ్ న్యాచురల్ గ్యాస్ సరఫరాను ప్రభుత్వం విస్తరిస్తోందని, ఎల్పీజీ కనెక్షన్లను పీఎన్జీ కనెక్షన్లుగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి చెప్పారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను ఆసరాగా చేసుకుని కొందరు కృత్రిమ కొరతను సృష్టిస్తూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ లాభపడాలని చూస్తున్నారని పేర్కొన్నారు. అటువంటి చర్యలకు పాల్పడే వారిపై ప్రభుత్వం తక్షణ కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి చెప్పారు.
2: గ్లోబల్ సిచ్యువేషన్ కా ఫాయిదా ఉఠాకే కుచ్ లోగో నే ఆర్టిఫిషియల్ షార్టేజెస్ కర్నే కి కోషిష్ కీ హై, ఎక్దమ్ హమ్నే ఉస్ పే క్రాక్ డౌన్ కర్ దియా. కోయి కమీ నీ హై, నా సీఎన్జీ కీ కమీ హై, నా పైప్ గ్యాస్ జో లోగో కే ఘరో మే జా రహే హై, ఇన్ఫాక్ట్ ఎల్పీజీ కే హమ్ కన్వర్ట్ కర్ రహే హై ఇంటూ పీఎన్జీ కనెక్షన్.
1: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. డాక్టర్ జయశంకర్ బల్గేరియా పర్యటనలో ఆ దేశ విదేశాంగ మంత్రితో చర్చలు జరుపుతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. తరువాత ఫిన్లాండ్ పర్యటనలో భాగంగా అక్కడ జరిగే 14వ కుల్తారంత టాక్స్ సదస్సులో డాక్టర్ జయశంకర్ పాల్గొంటారు. ఈ ఏడాది సదస్సును పరివర్తనలో ప్రపంచ, ప్రాంతీయ, స్థానిక దృక్పథాలు అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ పర్యటనలో మంత్రి ఫిన్లాండ్ విదేశాంగ మంత్రితో కూడా సమావేశం నిర్వహిస్తారు. గ్రామీణాభివృద్దిని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం 1.25 లక్షల కోట్ల రూపాయల భారీ ఉద్దీపనను ప్రకటించింది. ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 30,000 కోట్ల రూపాయలు కేటాయించిందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. దీనికి అదనంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 95,692 కోట్ల రూపాయల మధ్యంతర కేటాయింపులను విడుదల చేసినట్టు ఆయన చెప్పారు. ఫిలిప్పీన్స్లో 7.8 తీవ్రతతో భూకంపం వల్ల 37 మంది మరణించగా దాదాపు 500 మంది గాయపడ్డారు. 32,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. శిథిలాల కింద ఎవరూ చిక్కుకోకుండా చూడ్డానికి రక్షణ సిబ్బంది నిన్న దక్షిణ ఫిలిప్పీన్స్ వ్యాప్తంగా కూలిపోయిన, తీవ్రంగా దెబ్బతిన్న భవనాల్లో గాలింపు చర్యలు చేపట్టింది. గడిచిన కొన్ని దశాబ్దాల్లో ఆ దేశంలో వచ్చిన అత్యంత తీవ్రమైన భూకంపాల్లో ఇదొకటి. కాగా ప్రాణాలతో ఉన్న వారిని గుర్తించేందుకు, ప్రాణ నష్టాన్ని అంచనా వేసేందుకు గాలింపు బృందాలు తనిఖీలు జరుపుతున్నాయి. ఈ భూకంప కేంద్రం మిండనావో తీవ్రానికి సమీపంలో ఉంది. సముద్రంలో గరిష్టంగా 1.4 మీటర్ల ఎత్తున అలలు ఎగిసి పడుతుండటంతో సునామీ వస్తుందనే భయంతో వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి పరుగులు తీశారు. ప్రముఖ సినీ దర్శకుడు భారతీ రాజా ఈరోజు చెన్నైలో మరణించారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. భారతీ రాజా దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా వెండితెరకు, గ్రామీణ ముగ్ధత్వానికి సహజమైన అందాలను పరిచయం చేసిన దర్శకుడిగా సుపరిచితులు. సినిమా పరిశ్రమలో ఒక నూతన ధోరణిని సృష్టించిన ఆయన పరిశ్రమలోనే ఒక అగ్రగామి వ్యక్తిగా నిలిచారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. దేశంలో సీఎన్జీ గ్యాస్ కొరతేదీ లేదని కేంద్ర పెట్రోలియం సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ఫిలిప్పీన్స్ లో సంభవించిన తీవ్ర భూకంపంలో 37 మంది మరణించగా దాదాపు 500 మంది గాయపడ్డారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. కార్మికుల కార్యక్రమం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
5: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
6: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ఆడపిల్లలకు ఆర్థిక భరోసా, సుకన్య సమృద్ధి యోజన పథకాల గురించి కొన్ని వివరాలు వింటారు.
7: కేంద్ర ప్రభుత్వం ఆఫర్చేస్తున్న పథకాల్లో ఆడపిల్లల కోసం సుకన్య సమృద్ధి యోజన చాలా బెస్ట్ ఆప్షన్ గా నేడు ఉంది. ఇక్కడ సమకూరే భారీ నిధి వారి పై చదువులకు, పెళ్లి సమయానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఇక్కడ పోస్టాఫీస్ పథకాల్లోనే అత్యధిక వడ్డీ రేటు సుమారుగా 8.20% ఉంది. ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. మరి ఇక్కడ 50 లక్షలు కావాలంటే నెలకు ఏటా ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీకి అంత వస్తుందో అనేది మనం తెలుసుకుందాం. ప్రస్తుతం చాలా మంది రిస్క్ లేకుండా సురక్షిత పెట్టుబడి పథకాన్ని కోరుకుంటున్నారు. అసలే అంతర్జాతీయంగా అనిశ్చిత నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటివి నష్టాలను ఇస్తున్న సంగతి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ గ్యారంటీ రిటర్న్స్ అనేవి ఉండవు, రిస్క్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా గోల్డ్, రియల్ ఎస్టేట్ వంటివి కూడా స్థిరంగా మెరుగైన రాబడి ఇవ్వడం కష్టమే. అందుకే ఈ అనిశ్చిత సమయంలో పెట్టుబడిపై గ్యారంటీ రిటర్న్స్ అందించే బ్యాంక్ ఎఫ్డీలు, పోస్టాఫీస్ స్కీమ్స్ వంటి వాటిపై ఆసక్తి ప్రజలు చూపిస్తూ ఉన్నారు. ఇక బ్యాంక్ ఎఫ్డీలతో పోలిస్తే దీర్ఘకాలంలో చూస్తే పోస్టాఫీస్ పథకాల్లో మెరుగైన రాబడి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కొన్ని పథకాల్లో బ్యాంక్ ఎఫ్డీలకు మించే రాబడి అనేది ఉంటుంది. పోస్టాఫీస్ పథకాలు లేదా ఈ చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్, పిపిఎఫ్, ఎన్ఎస్సి, కిసాన్ వికాస్ పత్ర, వీటితో సహా సుకన్య సమృద్ధి యోజన వంటివి అత్యున్నత ఆదరణ నేడు పొందుతూ ఉన్నాయి. ఇక్కడ ఆడపిల్లల కోసం అద్భుత పథకం సుకన్య సమృద్ధి అకౌంట్ లేదా అదే సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ గురించి మనం కొంత సమాచారాన్ని తెలుసుకోవాలి. ఆడపిల్లల తల్లిదండ్రులకు ఈ పథకం ఒక వరంగా చెప్పుకోవచ్చు. ఇందులో కూడబెట్టిన డబ్బు వృద్ధి చెంది పెద్దయ్యాక వారి పెళ్లి సమయానికి లేదా పై చదువులకు పెద్ద మొత్తంలో చేతికి అంది ఉపయోగపడుతుంది. ఈ స్కీమ్ గురించి కొన్ని వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. ఆడపిల్లల భవిష్యత్తు అవసరాల కోసం పెద్ద మొత్తంలో నిధి సమకూర్చుకోవాలనుకునే తల్లిదండ్రులకు ఈ స్కీమ్ మంచి ఆప్షన్. ఇందులో అప్పుడే పుట్టిన శిశువు దగ్గర నుంచి మొదలుకుని 10 ఏళ్లలోపు వయసు గల ఆడపిల్లలకు చేరేందుకు అవకాశం ఉంది. ఒక కుటుంబంలో 2 బాలికలకు చేరేందుకు అవకాశం కల్పిస్తారు. 2వ కానుపులో ట్విన్స్ లేదా ట్రిప్లెట్స్ పుడితే 3 కూడా అవకాశం అనేది కల్పించబడుతుంది. ఈ పథకంలో చాలా చిన్న మొత్తాల్లో డిపాజిట్ తో కూడా చేరొచ్చు. కనీసం ఆర్థిక సంవత్సరంలో 250 రూపాయల పెట్టుబడితో కూడా చేరొచ్చు. గరిష్టంగా 750,000 వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక వారి వారి స్తోమతకు తగ్గట్టుగా ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అకౌంట్ ఓపెన్ చేసినప్పటి నుంచి వరుసగా 15 సంవత్సరాలు ఇందులో డబ్బుల్ని జమ చేయాల్సి ఉంటుంది. వరుసగా 15 ఏళ్ల డబ్బులు కట్టిన వెంటనే డబ్బులనేవి రావు. ఇక్కడ స్కీమ్ కు మెచ్యూరిటీ పీరియడ్ అనేది ఉంటుంది. అకౌంట్ ప్రారంభించిన 21 ఏళ్లకు మెచ్యూరిటీ అనేది తీరిపోతుంది. అప్పుడు అసలు ప్లస్ వడ్డీ మొత్తం తీసుకోవచ్చు. ఇందులో బాలికకు 18 ఏళ్ల వయసు వచ్చాక పై చదువుల నిమిత్తం ఇతర అవసరాలకు జమైన మొత్తంలో 50% వరకు డబ్బులు తీసుకునే వెసులుబాటు ఉంది. 18 సంవత్సరాల వయసు నిండాక పెళ్లి సమయంలో

0: అకౌంట్ క్లోజ్ చేసి పూర్తి డబ్బులు కూడా తీసుకోవచ్చు. ఈ స్కీమ్లో ప్రస్తుతం వార్షిక ప్రతిపాదన 8.20% నేడు నమోదైంది. పోస్టాఫీస్ పథకాల్లో సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్, వీటిని కలిపి ఇందులోనే అధిక వడ్డీ వస్తుంది. చాలా బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ సహా ఇతర ప్రభుత్వ పథకాల కంటే ఆర్బీఐ సేవింగ్స్ బాండ్ల కంటే కూడా ఇక్కడే ఎక్కువ వడ్డీ పొందుతున్నారు. సుకన్య సమృద్ది యోజన పెట్టుబడిని ఆర్థిక సంవత్సరంలో ఒకేసారి లేదా గరిష్టంగా 12 ఇన్స్టాల్మెంట్లలో చెల్లించొచ్చు. ఇప్పుడు గరిష్ట పెట్టుబడి అయిన ఏటా 150,000 15 ఏళ్లకు ఇన్వెస్ట్ చేస్తే నెల నెల 12,500 చొప్పున పడుతుంది. అప్పుడు మెచ్యూరిటీకి అంటే 21 ఏళ్లకు చేతికి 70 లక్షల వరకు అందుకోవచ్చు. ఇందులో పెట్టుబడి 22,50,000 వడ్డీ రూపంలో 47 లక్షల వరకు అందుకోవచ్చు. చిన్న వయసులోనే ఇందులో చేరి ఇలా ఇన్వెస్ట్ చేస్తే పాప పెళ్లి వయసు కల్లా ఇలా మొత్తంలో డబ్బులు చేతికి వస్తాయి. ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. ఏటా 150,000 పెట్టుబడి అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి ఎవరి లక్ష్యాలకు అనుగుణంగా, ఎవరి స్తోమతకు తగ్గట్టుగా ఏటా ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఏటా 50,000 పెట్టుబడి పెడితే నెలకు 4,000 వరకు పడుతుంది. అప్పుడు మెచ్యూరిటీకి 23 లక్షల పైగా వస్తుంది. ఇక్కడ పెట్టుబడి 7.50 లక్షలుగా ఉంది. ఇక నెలకు 5,000 జమ చేస్తే, 10,000 జమ చేస్తే ఎంతొస్తుంది అనేది చూస్తే నెలకు 5,000 లేదా ఏటా 60,000 మెచ్యూరిటీ 28 లక్షలు, ఇక్కడ పెట్టుబడి 9 లక్షలు ఉంటుంది. అదే నెలకు 10,000 పెడితే, ఏటా 120,000 చొప్పున పెట్టుబడి పెడితే 21 ఏళ్లకు చేతికి 55,42,000 వస్తుంది. ఇక్కడ పెట్టుబడి 18 లక్షలుగా ఉంది. సుకన్య సమృద్ధి టాక్స్ బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. సుకన్య సమృద్ధి పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా పన్ను ప్రయోజనాలు కూడా పొందొచ్చు. ఇక్కడ ట్రిపుల్ టాక్స్ బెనిఫిట్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ మీరు చేసే డిపాజిట్లపై, వచ్చే వడ్డీ ఆదాయంపై, మెచ్యూరిటీ రిటర్న్స్ పై టాక్స్ అనేది ఉండదు. పాత పన్ను విధానంలో సెక్షన్ 80C కింద ఆర్థిక సంవత్సరంలో ఈ స్కీమ్లో 150,000 వరకు పెట్టుబడిపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. మీ పాప పేరిట సుకన్య సమృద్ధి అకౌంట్ తెరిచేందుకు దగ్గరలోని పోస్టాఫీస్ లేదా బ్యాంకుకు వెళ్లాల్సి ఉంటుంది. పాప పుట్టిన తేదీ, ధృవీకరణ పత్రం, పేరెంట్స్ గుర్తింపు కార్డు, పాన్ కార్డు అవసరం ఉంటుంది. ఇరువురి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా కావాల్సి ఉంటుంది. దరఖాస్తుతో కనీస డిపాజిట్ 250 రూపాయలు అప్లై సమయంలో చెల్లించాలి. మరో ముఖ్యమైన విషయం, ఈ పథకంలో వడ్డీ రేట్లకు కేంద్రం ప్రతి 3 నెలలకు ఒకసారి సవరిస్తుంది. వడ్డీ రేట్లు పెరగొచ్చు లేదా తగ్గొచ్చు లేదా స్థిరంగా కూడా ఉండవచ్చు. చాలా కాలంగా ఈ వడ్డీ రేటు స్థిరంగానే ఉంటుంది. సుకన్య సమృద్ధి పథకంలో ఎవరు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే 10 ఏళ్లలోపు ఆడపిల్లలు మాత్రమే ఇందులో చేరొచ్చు. సుకన్య సమృద్ధి పథకంలో వడ్డీ రేటు అనేది ప్రస్తుతం 8.20% ఉంది. సుకన్య సమృద్ధి అకౌంట్ లో పెట్టుబడి 250 రూపాయలు చేయాల్సి ఉంటుంది. గరిష్ట పెట్టుబడి పరిమితి 7 ఏళ్లకి 150,000. సుకన్య సమృద్ధిలో ఖాతా తెరిచినప్పటి నుంచి వరుసగా 15 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేయాలి. మెచ్యూరిటీ కాలం 21 సంవత్సరాలు.
1: మీరింతవరకు ఆడపిల్లలకు ఆర్థిక భరోసా, సుకన్య సమృద్ధి యోజన పథకాల గురించి కొన్ని వివరాలు విన్నారు. కార్యక్రమంలో మరొక అంశం, శ్రీ ఆర్ వినోద్ కుమార్ గారి స్వీయ కవితలు వింటారు.
2: కవిత శీర్షిక: పోటెత్తిన రక్తపు దార, కన్నీరు కాదది. పోటు పడిన కుండె నుండి పోటెత్తిన రక్తపు దార, రాగాలు కావవి. రక్కసి సామ్రాజ్యంలో అజ్ఞానపు నిశిని, అత్యాచారాల నీచమైన కాండని నిర్జిస్తూ, జీరని ఒలికిస్తూ ప్రతిధ్వనిస్తున్న ఆర్తనాదాలు. ఈ కామాగ్నిలో దేశం మండిపోతుంటే మానవత్వపు నీళ్లు చల్లే పురుషులే కరువైనరు. ఎన్నడు వికసించేనో చైతన్యం, స్త్రీలకు ఎన్నడు దక్కేనో గౌరవాల నీరాజనం, ఎన్నడు కట్టేనో ఈ కన్నీటి రక్తపు దారులకు ప్రహారీలు, ఎన్నడు ఆగేనో ఈ ఆర్తనాదాలు ఆర్తశోకాలు. కవితా శీర్షిక: చినిగిన బంధాల తెరలు నివ్వెరపరుస్తున్నవి, చినిగిన బంధాల తెరలు. బంధుత్వాలు కొనరూపిరితో కనిపిస్తున్నాయి, ఆర్థిక బంధాలు అధిక సంఖ్యలో పురుడు పోసుకుంటున్నవి. ఆత్మీయతలు అనురాగాలు మిగిలే ఉన్నవి. ప్రళయం సృష్టించిన సునామీలో ఫదిలంగా ఉన్న కొన్ని వస్తువుల మాదిరి అందరూ ఎవరికి వారే.

బంధాల బందికాన నుంచి ఎలాంటి బెయిలు లేకుండా విముక్తులవుతున్నారు. కవితా శీర్షిక తొలి వలపు. ప్రేమ బాణం తీయగా తాకిద్ది వయస్సు వికసించినప్పుడు, పూలవాన కురిసిద్ది ప్రేయసి ఊహలతో మనస్సు పులకరించినప్పుడు. కోటి కాంతుల కాంతి రూపమై మెరిసేది నాడే ప్రేమ స్వర్గంలో రెక్కలు, ప్రేయసి నవ్వులే చెక్కెర మాటలే. అవి ఆనందపు లోయల్లోకి, ప్రేమ ఇలాతలంలోకి హాయిగా తీసుకెళ్తాయి. ప్రేమంటే ప్రేమే, ఏమైనా చేయగలదు, ఏదైనా చేయగల ధైర్యాన్ని ఇవ్వగలదు. కవితా శీర్షిక కేతనం. శిరస్సు ఎత్తిన కనులకు కనిపించింది నా భారతీయ కేతనం. రెపరెపలాడుతూ రోమాలను శూలాలుగా మార్చుతూ కనిపించింది నాకు నా భారతీయ కేతనం. దేశపు పండుగ రోజున వీధి వీధిన రవితేజస్సపు కిరణాల కాంతిలోన స్వతంత్రపు చిహ్నంగా స్వేచ్ఛపు వాయువుతో ఆటలాడుతుంది నా భారతీయుల కేతనం. వయస్సుపు భేదాలు లేక ప్రతి ఒక్కరి గుండెల పైన దర్శనమిచ్చింది నాకు నా భారతీయుల కేతనం. సమయం మారింది, నా ఆనందపు క్షణాలను ఆవిరి చేశారు. వారెవరో కారు నా భారతీయ సహోదరులు. దేశపు పండుగకు ముగింపు కేతనంపై అడుగులు పడడం. ప్రతి ప్రాంతంలోన, ప్రతి వాడల్లోన, రహదారులపైన, రచ్చరొచ్చులపైన దర్శనమిచ్చింది నాకు నా భారతీయుల కేతనం. నా భారతీయ భవితారలారా, మారరా కొంచెం. మన భారత జెండాని గుండెలపైన కాక గుండెలలోన పూజించరా కొంచెం. కవితా శీర్షిక నన్నొదిలేసి వెళ్ళిపోయింది. ఎప్పుడు జారిపోయిందో తెలియదు. ఎక్కడ పారేసుకున్నానో అంతు చిక్కట్లేదు. ధనార్జన కొరకు నా విలువలు దాసోహమైన నాడో, లేక అంతు లేని సొమ్మును అనధికారంగా భద్రపరిచిన నాడో, లేక బంధుత్వాలని నరికేసుకున్న నాడో, ఎప్పుడో, ఎక్కడో, ఎలానో నా ప్రశాంతత నన్నొదిలేసి వెళ్ళిపోయింది. దేనికీ లోటులేని విశాలమైన భవనం, ప్రపంచమంతా వెతుకులాడినా దొరకని సౌందర్య క్షేత్రం. అన్నీ ఉన్నవి, కాని అసలైంది మాత్రం లేదు. అదే ప్రశాంతత, నన్నొదిలేసి వెళ్ళిపోయింది. కవితా శీర్షిక కొత్త బంగారు లోకం. నిషిని చీల్చుకుంటూ వెలుగు జాడలకై పరుగు పరుగున వచ్చాం. జ్ఞానపు త్రోవల గురుతులు తెలుసుకుంటూ వచ్చాం. ఇక్కట్ల ఎరుకుల్లో నుంచొచ్చాం, కన్నీళ్ల దాహం నుంచొచ్చాం. బాధలెన్నో మోసుకొచ్చాం, బంధాలకు దూరంగా వచ్చాం, మైళ్ళు దాటి వచ్చాం. చివరి ఈ కొత్త బంగారు లోకంలో కలిశాం. నూతన పరిచయాలతో ఎదనదై ఉప్పొంగుతుంది ఆనందాన్ని హత్తుకొని. ఎద బరువు భారాన్ని మోసే స్నేహితులు, తడబడు అడుగులను నాట్యంగా అమలిచే గురువులు. నవ్వుతూ సాగుతుంది, నేర్పుతూ నడుస్తుంది కాలం. ఇలా నవ్వుతూ సాగుదాం జ్ఞాన వృక్షం వేర్లు పట్టుకొని. కవితా శీర్షిక ఆకలి యుద్ధం. ప్రతిరోజు ప్రతి ఒక్కరి ఉదరంలో ఉద్భవిస్తారు ఇద్దరు. ఒకరు రాజు, ఒకరు రాజు యొక్క శత్రువు. కొన్ని కొన్నిసార్లు రాజు ఉద్భవించకపోవచ్చు, కాని శత్రువు పుట్టుక మాత్రం ఫదిలం. రాజు విజయం కోసమే అందరి పోరాటాలు. ఎన్నెన్నో విద్యలు, ఎన్నెన్నో మార్గాలు, ఎన్నెన్నో ఉద్యోగాలు, ఉపాధులు. గొడ్డు చాకిరీ చేసేది ఇంతెందుకు, బిచ్చమెత్తుకునేది కూడా రాజు విజయం కోసమే. అందరి శత్రువు, ఆజన్మాంతర శత్రువు ఆకలే. దాన్ని సంహరించగలిగేవాళ్లు సంహరిస్తారు, దానితో సర్దుకుపోయేవాళ్లు సర్దుకుపోతారు. నా 8వ కవితా శీర్షిక నీకేం నేర్పింది నీ చదువు. సడలిన శరీరంతో, నశించిన నరాల సత్తువతో, మసక బారిన చూపుతో, మూడు కాళ్లవాడు, మురికి బట్టలు ధరించిన ముసలివాడు, మూలుగుతూ మూలుగుతూ అందరినీ బ్రతిమిలాడుతున్నాడు. భిక్షం కోసం కాదు, అక్షరాలు చదవరాక బస్సులపై ఉన్న పేర్లు చదవలేక బ్రతిమిలాడుతున్నాడు అందరిని. కాని ఆయన కష్టాన్ని తీర్చిన నాదుడే లేడు. అయినా మనిషికి సాయం చేసే గుణమే నేర్పని చదువేం చదువో. కవితా శీర్షిక భాగ్యనగర్. పరుగు పరుగున మనుషులు, పగలు రాత్రులు తెల్వదు. చరవాణి ఎప్పుడు చేతనే, వెనక ముందు చూడరు.

తర్జన భర్జన బతుకులు, మిగిలేది మాత్రం వట్టి మెతుకులు. అగ్గిపెట్ట ఇంటిలో ఆశలన్నీ హృదయపు పెట్టెలో, ఆదాయంతో కుస్తీ చేస్తూ ఆనందాలకు దూరంగా సాగుతున్న జీవితాలు. కవితా శీర్షిక తెలుగు వినపడని నేల. అందాల దృశ్యపు నేల, అన్ని ప్రాంతపు మనుషులు కలిసుండే నేల. తెలంగాణకి రాజ్యధాని ఈ నేల, కాని తెలుగు వినపడని నేల. ఏ గల్లీ చూసినా, ఏ మనిషిని తట్టినా, ఆఖరికి బొట్టు పెట్టి పంచకట్టి

0: పండే నేల, తెలంగాణకి రాజధాని ఈ నేల. కాని తెలుగు వెనపడని నేల. ఏ గల్లీ చూసినా, ఏ మనిషిని తట్టినా, ఆఖరికి బొట్టు పెట్టి పంచ కట్టినా, తెలుగు పండితుణ్ణి పలకరించిన వెనపడని నేల ఇది. తెలుగు వెనపడని నేల. నా వీణులు సంగీతంతో మమైకమైన తెలుగుని కోరుకుంటున్నాయి. అందుకే పరుగు పరుగున వెళ్తున్న నా సొంతూరికి నా తెలుగు కొరకు. కవితా శీర్షిక స్త్రీ. సహనం గల శక్తి, సౌందర్యమూర్తి. రేపటి ప్రపంచానికి ముందుగానే సర్దుకుంటూ తన ఆశలని ఆశయాలని తనకు నచ్చిన వారి కోసం వదులుకుంటూ నిత్యం చిరునవ్వుతో కనిపిస్తూ యదవెనుక దాగున్న బాధలకు తానే సర్ది చెప్పుకుంటూ పతిని తన గుండె దీపంలా భావించి ప్రతిదినం తన ప్రేమలాంటి తైలంతో ఆరాధిస్తూ చిన్న పిల్లలా మారి తన పిల్లల్ని ఆడిస్తూ వారి బోసి నవ్వులతో పులకిస్తూ తను ఒక యంత్రంగా మారి అందరి అవసరాలను తీర్చి ఆనందించే మహామూర్తి స్త్రీ. కవితా శీర్షిక ఆలోచించుకో మరి. మద్యం రుచికై పెదవులు ఆశపడుతుంటే, ఆ చుక్కల మత్తు కోసం మనస్సు ఎదురుచూస్తుంటే, విధి విసిరిన చేదు తోటా తగిలి ప్రేమగూడు కూలిపోయిందని చింతిస్తూ బరువైతున్న బాధని కాసేపు ఆ మాయచుక్క మత్తులో పక్కనెట్టి సేదద్దీరుదామన్న ఆశ కదు. కాని అది మాయే కదా. మళ్లీ ఈ నిజలోకపు సూది నీకోసం పదునుగానే ఉంది. తాత్కాలికమైన ఉపశమనం ఇచ్చి రేపటి రోజున నీ లివర్ని గుచ్చే మందుకి బానిసవుతావో, గతం మరిచి నూతన జీవితానికి ఆహ్వానం పలుకుతావో ఆలోచించుకో మరి.
1: మీరింతవరకు శ్రీ ఆర్ వినోద్ కుమార్ గారి స్వీయ కవితలు విన్నారు. కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల్లో ఎన్నికై ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పనిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయానికి ప్రారంభోత్సవం చేయనున్నారు. ప్రజల మౌలిక అవసరాలైన విద్య, వైద్యం కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న మొహరం ప్రధాన ఊరేగింపుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోని ఎన్నికల్లో ఎన్నికై అత్యధిక సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా

0: రికార్డు సృష్టించారు. గడిచిన 4399 రోజులలో భారతదేశం అన్ని రంగాలలో పరివర్తనను చూసింది. దీనితో భారతదేశ చరిత్రలోని అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా మోదీ నిలిచారు. దశాబ్దానికి పైగా ఆయన నాయకత్వం సేవ దేశ నిర్మాణానికి మైలురాయిగా నిలుస్తోంది. ఆర్థిక వృద్ది, డిజిటల్ పరివర్తన నుండి మౌలిక సదుపాయాల విస్తరణ, సామాజిక సాధికారత, బలమైన ప్రపంచ ఉనికి వరకు అభివృద్ది, పౌర సంక్షేమంపై నిరంతర దృష్టితో ఈ ప్రయాణం రూపుదిద్దుకుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారతదేశం ఒక ప్రముఖ వృద్ది చోదకంగా ఆవిర్భవించడం ఈ కాలంలోని ఒక ముఖ్య లక్షణంగా నిలిచింది. సంస్కరణలు, ఆర్థిక సమ్మిళితం, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, తయారీ రంగ వృద్ది, సంస్థలకు మద్దతు వంటివి కొత్త అవకాశాలను సృష్టించడంలో ప్రపంచ వేదికపై భారతదేశ స్థానాన్ని బలోపేతం చేయడంలో సహాయపడ్డాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయానికి ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ సందర్బంగా సోషల్ మీడియాలో ప్రత్యేకంగా పోస్టు చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు వాస్తవ రూపం దాల్చిందని, భారతీయులందరి సమిష్టి ఆకాంక్షకు సమాధానమే భారత్ ఫ్యూచర్ సిటీ అంటూ ట్వీట్ చేశారు. రాబోయే రోజుల్లో మన దార్శనికతను ఆచరణలోకి తీసుకువచ్చే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ప్రధాన కార్యాలయాన్ని ఈరోజు మనం ప్రారంభించి అంకితం చేయబోతున్నామని పేర్కొన్నారు. ప్రజల మౌలిక అవసరాలైన విద్య, వైద్యం కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్లగొండలో ఉర్దూ ప్రాథమిక పాఠశాలకు భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. దేశ చరిత్రలో అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచిన ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంపై దేశ ప్రజలు ఉంచిన విశ్వాసానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. జాతీయ ప్రయోజనాల పరిరక్షణలో కేంద్ర ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తుందని గవర్నర్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పాలనను పూర్తి చేసుకున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నరేంద్ర మోదీ పేరుపై అర్చనలు, అభిషేకాలు చేశారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ,
1: 2047 వరకు ప్రధానిగా నిరంతరం కొనసాగాలని చెప్పి భారతీయుడు కోరుకుంటున్నటువంటి అద్భుత సందర్భం. దేశంలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి ముందుకు బయటిస్తున్న జన్ధన్ ఖాతా విషయంలో కానీ, మరుగుదొడ్ల నిర్మాణ విషయంలో కానీ, నేషనల్ హైవేస్ కానీ, రైల్వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, గ్రామాల అభివృద్ధి కానీ, కార్పొరేషన్ మున్సిపల్ అభివృద్ధి కానీ, ఇవాళ అనేక సంక్షేమ పథకాలు కానీ, ఇవాళ చిట్ట చివరి వ్యక్తి కూడా సంక్షేమ పథకాలు అందేటటువంటి అంత్యోదయ సిద్ధాంతంతో ముందు సాగుతున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ఈ దేశాన్ని పాలిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు.
0: తెలంగాణలో సుమారు 13 లక్షల కోట్ల విలువైన అభివృద్ది పనులు మోదీ ప్రభుత్వం చేపట్టినట్లు బీజేపీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు తెలిపారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ అత్యధికంగా పదవిలో కొనసాగి రికార్డు సృష్టించిన సందర్బంగా హైదరాబాద్లోని టూరిజం ప్లాజాలో 3 పుస్తకాలను విడుదల చేశారు. ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న మొహరం ప్రధాన ఊరేగింపునకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మొహరం ఏర్పాట్లపై మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీతో కలిసి వివిధ శాఖల అధికారులు, మత పెద్దలతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ, మొహరం కార్యక్రమాలు జరిగే ఆసూర్ ఖానాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు రోడ్లు, డ్రైనేజీ మరమ్మతులు, హైమాస్ట్ లైట్లు, తాగునీరు, పారిశుధ్య ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి మోదీ చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు ప్రజల జీవన విధానంలో మార్పులు తీసుకువస్తాయని వికారాబాద్ జిల్లాకు చెందిన విద్యావేత్త యు రమేష్ కుమార్ అన్నారు. దేశంలో అత్యధిక కాలం పనిచేసిన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ చారిత్రక రికార్డును అధిగమించిన సందర్భంగా రమేష్ ఆకాశవాణితో మాట్లాడుతూ,
2: తెలంగాణ రాష్ట్రంలో ఆండూరు నియోజకవర్గంలో రైల్వే లైన్ల విస్తరణ కావచ్చు, జాతీయ రహదారుల నిర్మాణం 163 పూర్తిగా బీజాపూర్ రైల్వేని విస్తరించడం, భూత్పూర్ నుంచి బెంగళూరు హైవే నుంచి ముంబాయికి కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో దానికోసం కూడా పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి దాన్ని చాలా సీరియస్ గా డెవలప్మెంట్ చేయడం లోపల కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర చాలా గొప్పది.
0: నరేంద్ర మోదీ ప్రభుత్వం 12 ఏళ్లుగా రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుందని మహబూబ్ నగర్ కు చెందిన చెన్నప్ప యాదవ్ తెలిపారు. ఆకాశవాణికి ఆయన మాట్లాడుతూ,
3: రైతులకు ఎకరాకు 2000 రూపాయల చొప్పున పంటలకు పెట్టుబడి సాయం కింద ఇవ్వడము ఎంతో శుభసూచకము. రైతులకు కావాల్సినటువంటి పనిముట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సబ్సిడీలో ఇవ్వడం వల్ల రైతులకు ఎంతో కేంద్ర ప్రభుత్వం మేలు చేస్తా ఉంది. రైతులను దృష్టిలో పెట్టుకుని ఎరువులపైన సబ్సిడీ ఇవ్వడం గానీ, ఎరువులు సకాలంలో అందించడం గానీ చేయడం వల్ల రైతులు ఈ దేశంలో ఈ 12 సంవత్సరాలుగా సుఖ సంతోషాలతో పంటలను పండించుకోవడానికి అవకాశం.

0: ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశంలో అనేక రంగాల్లో మార్పులు కనిపించాయని పెద్దపల్లి జిల్లా మంధనికి చెందిన ఎంబీఏ విద్యార్థిని శ్రీలయ్య అన్నారు. ఆకాశవాణితో ఆమె మాట్లాడుతూ,
1: ఉద్దేశంతో మహిళల రిజర్వేషన్ బిల్లును తీసుకురావడం ఒక ముఖ్యమైన అడుగు అని నేను భావిస్తున్నాను. ఒక ఎంబీఏ విద్యార్థినిగా నాకు అనిపించేది ఏమిటంటే, దేశంలో అభివృద్ధి చెందాలంటే మహిళలు, యువత బలంగా ఉండాలి. వారికి మంచి విద్య, నైపుణ్యాలు, అవకాశాలు అందితే దేశం కూడా వేగంగా ముందుకు వెళ్తుంది.
0: ప్రజల సంక్షేమం కోసం అనేక బృహత్తర కార్యక్రమాలు చేపట్టి ప్రధానమంత్రి మోదీ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆత్మనిర్భర భారత్ జిల్లా కన్వీనర్ గొడుగు శ్రీధర్ అన్నారు.
2: కామన్ మ్యాన్ దగ్గరికి వరకు పీఎం ఆవాస్ యోజన, ఉజ్వల యోజన, ఈ విధంగా ప్రతి ఒక్క సామాన్యుడు కూడా అందుబాటు ఉన్న ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో భారతదేశాన్ని అద్భుతమైన ప్రగతిలోనికి తీసుకొస్తుంది.
0: నరేంద్ర మోదీ వల్ల పేద మధ్యతరగతి ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందాయని రాజన్న సిరిసిల్ల జిల్లా పోసెట్టిపల్లి గ్రామానికి చెందిన తోట శేఖర్ చెప్పారు.
3: పేద మధ్యతరగతి ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందాయి. ఉజ్వల పథకంతో పొగలేని వంటిల్ని చూశాం. మహిళలకు కట్టెల బాధ తప్పిందని చెప్పవచ్చు. ఆయుష్మాన్ భారత్ కార్డుతో 5 లక్షల వరకు పేదలకు ఉచిత వైద్యం అందుతుంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం పథకం ప్రతి ఒక్కరికి లబ్ది చేకూర్చే విధంగా నరేంద్ర మోడీ కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
0: ఒకప్పుడు రైల్వే ప్రయాణం అంటే కేవలం గమ్యస్థానానికి చేరుకోవడం మాత్రమేనని, కానీ ఇప్పుడు వందే భారత్ వంటి ఆధునిక రైళ్లతో వేగం, సౌకర్యం, భద్రత కలిగిన ప్రయాణంగా మారిందని పెద్దపల్లి జిల్లాకు చెందిన రైల్వే ఉద్యోగి నరేష్ పేర్కొన్నారు.
4: 12 ఏళ్ల కాలం భారతీయ రైల్వే వ్యవస్థలో రైల్వే లైన్ల విద్యుదీకరణ, సిగ్నలింగ్ అప్డేషన్ మరియు రైళ్ల పెంపుదల తదితర అంశాలతో పాటు మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ లో భాగంగా వందే భారత్ మరియు అమృత్ భారత్ లాంటి రైళ్ల నిర్మాణం మన దేశంలో చోటు చేసుకోవడం మన దేశ నిర్మాణ రంగానికి మరియు మేక్ ఇన్ ఇండియాకు ఒక కొత్త ఊపును ఇవ్వడం జరిగింది.
0: నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 సంవత్సరాలుగా దేశానికి సుపరిపాలన అందుతోందని మహబూబాబాద్ జిల్లాకు చెందిన హెల్దీ మల్లయ్య గౌడ్ అన్నారు.
5: ఈ దేశానికి సుపరిపాలన అందించే ఒక ప్రధానమంత్రి ఉండడం, వారి సంరక్షణలో ఈ దేశాన్ని 4399 రోజులు అత్యధికంగా ఈ దేశంలో ఏ ప్రధానమంత్రి కూడా నిర్వహించినన్ని రోజులు తన పదవి కాలాన్ని పూర్తి చేసుకున్న మహానుభావుడు నరేంద్ర మోడీ గారు.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలనపై జగిత్యాల జిల్లాకు చెందిన సతీష్ తన అభిప్రాయాన్ని ఆకాశవాణితో పంచుకున్నారు.
6: పీఎం ఆవాస్ యోజన ద్వారా గృహ వసతి, ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆరోగ్య భద్రత, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు ఆర్థిక చేయూత, ఉజ్వల యోజన ద్వారా మహిళలకు స్వచ్ఛమైన వంట ఇంధనం, జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు, స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా పారిశుద్ధ్యం, డిజిటల్ ఇండియా ద్వారా సేవల సరళీకరణ, స్టార్టప్ ఇండియా మరియు మేక్ ఇన్ ఇండియా ద్వారా యువతకు అవకాశాల కల్పన వంటి పలు కార్యక్రమాలు కోట్లాది మంది జీవితాల్లో సానుకూల మార్పులు వచ్చాయి.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక పరిపాలనపై వనపర్తి జిల్లాకు చెందిన వారణాసి కల్పన తన అభిప్రాయాన్ని ఆకాశవాణితో పంచుకున్నారు.
7: వికసిత్ భారత్ సాధించాలనే లక్ష్యంతో ఆయన అన్ని రంగాలను డెవలప్ చేస్తున్నాడు. మహిళల అభ్యున్నతి కోసం కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాడు. ఉజ్వల స్కీమ్ కానివ్వండి, లక్పతి దీదీ అని, సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ లాంటివి తీసుకురావడం జరిగింది.
0: ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్ టీ మండలంలో నిన్న రాత్రి 12.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈదురుగాలితో కూడిన వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. నటుడు, దర్శకుడు పద్మశ్రీ భారతీరాజా మరణం పట్ల ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే సిబ్బందిని ఆదేశించారు. భారత వాయుసేన అకాడమీ దుండిగిల్లో 217వ కోర్సు సంయుక్త గ్రాడ్యుయేషన్ పెరేడ్ ఈ నెల 13వ తేదీన నిర్వహించనున్నారు. ఈ పెరేడ్కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై సమీక్షించనున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
8: శ్రోతలు 100.1 MHz పై చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి 7/G బృందవన్ కలిని చిత్రం కోసం శ్రీయా ఘోషల్ పాడిన పాట

శ్రోతలు చిత్రగీతలు వింటున్నారు. సఖీ చిత్రం కోసం శ్రీనివాస్ సాధన సరగం పాడిన పాట వింటారు.

మీరింతవరకు చిత్రగీతలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 1:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హుర్దులో వార్తలు, ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందిస్తున్నారు శ్రీ పి ప్రభాకర్రావు గారు. హలో అంటూ మీతో మాట్లాడుతున్న నేను మీ రేడియో నేస్తం సత్రం స్వాతి. మరి ఈ కార్యక్రమానికి మహిళలకు మాత్రమే అవకాశం. మరి శ్రోతలు, మహిళా శ్రోతలు ఫోన్ చేయవలసిన నెంబర్లు, ఎస్టీడీ కోడ్ జత చేయవలసి ఉంటుంది 0874444, ఫోన్ నెంబర్లు 2950038, మరొక నెంబర్ 2950039.

0: నమస్తే మేడం.
1: నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్. మీ పేరు
0: శ్రీదేవి మేడం.
1: శ్రీదేవి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
0: రాంపురం నుంచి అండి.
1: రాంపురం నుండి. చెప్పండి శ్రీదేవి గారు, ఏం చేస్తుంటారు?
0: ఉపాధి హామీ పని చేస్తుంటాను మేడం.
1: ఓకే, ఈరోజు వెళ్ళారా?
0: వెళ్ళలే మేడం.
1: ఈరోజు ఇంట్లోనే ఉన్నారా?
0: అవునండి.
1: వింటూ ఉంటారా ప్రోగ్రామ్స్? అన్నీను
0: అన్నీ వింటుంటాం మేడం. ఇంటి ముందు రేడియో మా ఇంటి ముందు వినపడుతుంటుంది, ఏ ప్రోగ్రామ్ అయినా.
1: ఓకే, ఎక్కువగా ఏమి వింటారు?
0: బుధవారం మహిళలు మహారాణి వింటాం. పొద్దుపూట ఈ పాటలు వస్తుంటాయి కదా మేడం, వింటూనే ఉంటాం. ప్రోగ్రామ్
1: పాటల ప్రోగ్రామ్స్ ఎక్కువగా వింటారా?
0: వింటుంటాం మేడం.
1: ఓకే,
0: అన్నీ వస్తుంటాయి వరుసగా. అన్నయ్య అసలు బంద్ చేయడండి రేడియో, ఎక్కువ టీవీ కంటే వాళ్ళు రేడియో ఎక్కువ చేస్తారు.
1: ఓకే, మరి మహిళలు మహారాణులు కార్యక్రమానికి ఫోన్ చేశారు కదా, ఏమైనా చెప్తారా టిప్స్ మహిళల కోసం? ఏమైనా చెప్తారా?
0: ఎప్పుడు నేను చెప్పలేదండి అవి.
1: అవునా, ఏం పర్లేదు, ఏదో ఒకటి మీకు తెలిసింది చెప్పండి. సరే శ్రీదేవి గారు,
0: పనిచేస్తుంటామండి.
1: శ్రీదేవి గారు చెప్పండి.
0: 100 రోజులు పనిచేస్తుంటాం మేడం. ఎండలో ఎక్కువ తిరగకూడదని.
1: అంటే మీరు ఎండలోకి వెళ్తారు కాబట్టి మిగతా వారికి చెప్తున్నారా అలా జాగ్రత్త పడాలి అని? మీరు ఆ బాధను అనుభవిస్తుంటారు కాబట్టి చెప్తుంటారా?
0: అవునండి.
1: ఓకే ఓకే శ్రీదేవి గారు, ఈరోజు మరి మీరు ఏ పాట కోసం ఫోన్ చేశారు?
0: ఈరోజు బాలకృష్ణ పుట్టినరోజు కదా మేడం.
1: అవునండి.
0: కాబట్టి నారి నారి నడుమ మురారిలో పాట, ఇరుగురి బామల కవిగిలిలో పాట మేడం.
1: ఓకే ఓకే, పాడతారా?
0: పాడతా మేడం.
1: పాడండి మరి.
0: ఇరుగురి బామల కవిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా. పాట మేడం.
1: శ్రీదేవి గారు చాలా చక్కగా పాడారు పాట.
0: థ్యాంక్ యూ మేడం.
1: ఓకే అండి, మరి మీరు కోరినట్టుగా మీ పాట వస్తుంది, వినండి.
0: థ్యాంక్ యూ మేడం.

0: కార్యక్రమంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో.
1: హలో మేడం.
0: హలో అండి, మీ పేరు? రమాదేవి గారు, మహిళలు మహారాణులు కార్యక్రమానికి స్వాగతం. రమాదేవి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సుజాత నగర్ నుండి. చెప్పండి రమాదేవి గారు, ఏం చేస్తుంటారు? అప్పుడు వ్యవసాయం పనులు మొదలయ్యాయా? ఇప్పుడు కూరగాయల గింజలు వేస్తున్నారా? ఓకే ఓకే. మరి ఎండలో జాగ్రత్తలు తీసుకుంటున్నారా? ఏ టైం నుంచి ఏ టైం వరకు వెళ్తారు? ఏ టైంకి వెళ్తారు? ఏ టైం నుంచి ఏ టైంకి వెళ్తారు? ఓకే. ఈరోజు ఏ పాట కోసం ఫోన్ చేశారు? చాలా బాగా పాడారండి రమాదేవి గారు. ఓకే, మరి మీరు కోరుకున్నట్టుగా పాట వస్తుంది, వినండి.

0: హలో
1: హలో,
0: హలో అండి, మహిళలు మహారణులు కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు?
1: నా పేరు ఝాన్సీ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఝాన్సీ గారు బాగున్నారా?
1: అందరు బాగున్నారా?
0: అందరూ బాగున్నామండి. చెప్పండి ఝాన్సీ గారు, మహిళలు మహారణులు కార్యక్రమానికి ఫోన్ చేశారు కదా, ఏమైనా చెప్తారా?
1: మేడం
0: ఏమైనా షేర్ చేసుకుంటారా? మహిళలు మహారణులు కార్యక్రమంలోకి ఫోన్ చేశారు కదా.
1: ఏంటంటే అన్ని కార్యక్రమాలు అన్ని బాగుంటాయి మేడం, మా హెల్త్ గురించి కానీ,
0: ఓకే,
1: రైతు ప్రోగ్రామ్స్ కానీ, ఇంకా పిల్లల్లో వచ్చే ప్రతి ఒక్క ప్రాబ్లము మీరు మా కోసం ప్రతి ఒక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళి సలహాలు ఇస్తారు కదా,
0: అవును,
1: అది చాలా బాగుంటుంది. ప్రతి ఒక్క వ్యాధి గురించి మీరు మాకు అది ఏంటనేది తెలియదు, మీ ద్వారాగా మేము దాన్ని ఎలా క్యూర్ చేసుకోవాలనేది నేర్చుకుంటున్నాం.
0: అవును, హెల్త్ టాక్స్లో కంపల్సరీ చెప్తామన్నమాట హెల్త్ ఇష్యూస్ గురించి, రావడానికి ముందే జాగ్రత్తల గురించి అలాగా.

0: పండగకి గానీ ఏదైనా మన పూజ కార్యక్రమాలు గానీ మీరు మధుమంజరి చేస్తారు కదా, చాలా బాగుంటుంది అది.
1: ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి ఝాన్సీ గారు, ఈరోజు ఏ పాట కోసం ఫోన్ చేశారు?
0: ఈరోజు సాంగ్ వచ్చేసి లెజెండ్ మూవీ నుంచి

0: ఝాన్సీ గారు బాగా పాడారు. ఇప్పటి వరకు ఫోన్ చేసిన ప్రతి మహిళా శ్రోత కూడా పాట పాడారు. బాగా పాడారండి. మీరు కోరుకున్నట్టుగా మీ
1: పాడాలని.
0: ఓ మంచి విషయం అండి. ఎప్పుడు ఇలాగే ఫోన్ చేస్తూ ఉండండి. మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ అండి.

0: మహిళలు మహారణులు కార్యక్రమంలో మరొక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, శుభ మధ్యాహ్నం అండి. మీ పేరు? రాధాపాసి గారు. చెప్పండి, ఏం చేస్తున్నారు?
1: నాకు ఈరోజు అన్నదమ్ముల అనుబంధం సినిమా నుంచి అనాథ హృదయాల ఆనంద గీతం పాట కావాలి. ఇలా బాలకృష్ణ పుట్టినరోజు కాబట్టి మా ముగ్గురు అన్నయ్య తమ్ముళ్ళకి తలుచుకొని ఈ పాట కోరుకుంటున్నా. ఈ పాట మా అన్నయ్య చిన్నపాటి బాధిస్తాం మేడం.
0: ఓకే ఓకే. బాలకృష్ణ గారు అభిమానా మీరు?
1: అవును మేడం, మా అన్నయ్య మేము.
0: ఓకే ఓకే. అయితే బాలకృష్ణ గారు మూవీస్ అన్ని చూసారా?
1: అన్ని
0: చూసారా? ఓకే ఓకే ఓకే. రాధాపాసి గారు, మీరు కోరుకున్నట్టుగా పాట వచ్చేస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు?
1: నా పేరు మారుతి నామని గెలిపేట మేడం.
0: ఓకే, నాగమణి గారు బాగున్నారా?
1: బాగున్నా మేడం. మీరు బాగున్నారా?
0: బాగున్నాండి.
1: మా వదినమ్మ మాట్లాడతాడు మేడం. మా వదినమ్మ రోజు రోజు వింటా ఉంటుంది. వదినమ్మ మాట్లాడుతున్నాను.
0: ఇవ్వండి.
1: బాగున్నారండి?
0: బాగున్నామండి. మీ పేరు?
1: మా పేరు జ్యోతి అండి.
0: జ్యోతి గారు? మరి మీలాగా అందరికి ఛాన్స్ రావాలి
1: కదండి.
0: మరి మీకులాగే అందరికి ఛాన్స్ రావాలి కదండి. అందరూ మాట్లాడాలి కదా. ఆకాశవాణితో హలో అనాలి కదా. ఓకే, అన్నదమ్ముల అనుబంధం ఇప్పుడే విన్నారు కదా రేడియోలో. చెప్పండి జ్యోతి గారు, ఏం చేస్తుంటారు? మిషన్ కుడతారా? ఓకే, ఈ టైంలో ఇప్పుడు ఫ్రీగా ఉన్నారా? వింటూ ఉంటారా అన్ని ప్రోగ్రామ్స్ అన్ని? మరి ఓకే జ్యోతి గారు, మరి మీ దగ్గర డిస్టర్బెన్స్ వస్తుంది, ఫోన్ దూరంగా పెట్టుకుని మాట్లాడాలి. ఓకే జ్యోతి గారు, మరి మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది, వినండి.

0: మహిళలు మహారాణులు కార్యక్రమంలో మరొక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో.
0: హలో అండి, మీ పేరు? నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు పయ్యావల పద్మ అండి.
0: పద్మ గారు బాగున్నారా?
1: బాగున్నా అండి. నేను లక్ష్మీదేవిపల్లి ప్రశాంత్ నగర్ నుంచి కాల్ చేస్తున్నా మేడం.
0: ఓకే పద్మ గారు, ఏం చేస్తుంటారు?
1: నేను అంగన్వాడి టీచర్ గా పనిచేస్తానండి.
0: ఓకే, అంగన్వాడి టీచర్. మీకు స్కూల్స్ స్టార్ట్ అయ్యాయా అండి?
1: స్కూల్స్ హాలిడేస్ అండి, ఇప్పుడు 15 నుంచి స్టార్ట్.
0: ఓకే చెప్పండి పద్మ గారు, వింటుంటారా రేడియో ప్రోగ్రామ్స్? అన్నీను
1: అన్ని ప్రోగ్రామ్స్ వింటామండి. పాటలు ఎక్కువ, పాటలు ఎక్కువగా వింటామండి. మహిళలు మహారాణులు కూడా వింటాము. కాలు సరిగా హాలిడేస్ కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటాను.
0: ఓకే ఓకే. మహిళలు మహారాణులు ఈ ఫోన్ ఇన్ లైవ్ మీకు ఎలా అనిపిస్తుంది?
1: చాలా బాగుంది మేడం. మహిళల కోసమే ఈ ప్రోగ్రామ్ పెట్టడం మాకు చాలా సంతోషంగా అనిపించింది.
0: ఓకే,
1: ఈ కార్యక్రమం వినడం కూడా చాలా సంతోషంగా అనిపించింది. అలాగే మా మహిళల కోసం, తర్వాత మన రేడియో కాలర్స్ కోసం చిన్నగా సందేశం ఇద్దామని
0: చెప్పండి. చెప్పండి పద్మ గారు.
1: అయితే ముఖ్యంగా ఇప్పుడు సీజనల్ వ్యాధులు వస్తాయి కాబట్టి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి. వ్యాధులు రాకుండా అంటే మనం బయటికి వెళ్ళినప్పుడు, బయటికి వెళ్ళి ఇంటికి వస్తాం కదా మేడం, ఇంటికి వచ్చిన రాగానే హ్యాండ్ వాష్ చేసుకోకుండా బయట మొత్తం తిరిగి వచ్చి అదే చేతులతో మనం మొత్తం మాలిన్యం ఎంతో చేతులకి కాళ్ళకి అంటుతుంది. కానీ మనం పట్టించుకోకుండా, అలాగే ఆ కరోనా కూడా అలాగే వచ్చింది. కరోనా అప్పుడు మాత్రమే మనం జాగ్రత్తలు తీసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు సీజన్ వ్యాధులు వస్తున్నాయి, మళ్ళీ కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలంటే ఎక్కువగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఇంట్లోకి రాకముందే కాళ్ళు కడుక్కోవాలి. లోపలికి రాగానే కాళ్ళు చేతులు కడుక్కోవాలి. కడుక్కోకుండా మనం ఏ వస్తువును, ఆహార పదార్థాలను ముట్టుకోకూడదు.
0: అవునండి. అలాగే ఇప్పుడు ఇవన్నీ కూడా చిన్న చిన్న జాగ్రత్తలు, కానీ చాలా ఇంపార్టెంట్. అన్ని తెలుసు, అందరికి తెలుసు ఇట్లాంటి జాగ్రత్తలు. చేతులు కడుక్కోవాలి, ఎప్పటికప్పుడు జాగ్రత్తగా నీట్నెస్ మెయింటైన్ చేయాలి అని అందరికి తెలుసు. కానీ ఏంటంటే అది అశ్రద్ధ వల్ల కొంతమంది మెయింటెనెన్స్ చేయలేరు,
1: పట్టించుకోరు. దాని వల్లే మనకి అనారోగ్య సమస్యలు వస్తాయి.
0: అవును.
1: అలాగే కూరగాయలు కూడా అండి, మెయిన్ అసలు కూరగాయలు. కూరగాయలు బయట బజార్లు అక్కడిక్కడ పోసి రోడ్డు మీద అమ్ముతున్నాయి, కొనుక్కొస్తారు. కొనుక్కొని తీసుకొచ్చి డైరెక్ట్ ఫ్రిడ్జ్ లో పెడతారు, మనకి టైం లేక వండేస్తారు. వాటిని కడగరు అసలు. వాళ్ళలో చాలా అంటే చాలా క్రిములు ఉంటాయండి. ముఖ్యంగా వచ్చేది వాటి వల్లనే మనకు వ్యాధులు వస్తున్నాయి. వాటిని బాగా కడగాలండి.
0: కడగాలి, ఒకసారి ఉప్పు వాటర్ లో కూడా కడుక్కోవాలి.
1: లేకుండా ఎండబెట్టి తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. కానీ మనం ఆ పని చేయట్లేదు. చికెన్ కూడా అంతే అండి, ఎక్కువగా బాయిల్ చేయాలి. చికెన్ కూడా అసలు ఏ చికెన్ కొనాలి అనేది కూడా మనకి అవగాహన ఉండాలి. వాళ్ళు 2-3 రోజులు కూడా పక్కన పెట్టేసి మనకి ఇస్తుంటారు, చూసుకోవాలి. దానికి కూడా కొన్ని ఉంటాయి మనకి, ఎప్పుడు ఎలాంటి చికెన్ కొనాలనేది కూడా తెలుసుకొని తీసుకుంటే మంచిది, ఆరోగ్యం బాగుపడుతుంది అని చెప్పడానికి అందరికి చెప్పానండి.
0: ఓకే పద్మ గారు, బాగా చెప్పారు. మరి ఈ రోజు మీరు ఏ పాట కోరుకుంటున్నారు?
1: ముద్దుల మామయ్య సినిమా నుంచి మామయ్య అన్న పిలిపే అన్న పాట కావాలి మేడం.
0: ఓకే అండి, మీరు కోరుకున్నట్టుగా పాట వచ్చేస్తుంది, వినండి.
1: ఓకే అండి.

0: మహిళలు మహారాణులు కార్యక్రమంలో మరొక శ్రోత లైన్లో ఉన్నారు. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు నూర్జహాన్ మేడం, అర్జున్బెల్ మలారో నుంచి మాట్లాడుతున్నాను.
0: నూర్జహాన్ గారు బాగున్నారా?
1: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా?
0: బాగున్నాండి, అందరం బాగున్నాము. చెప్పండి, మహిళలు మహారాణులు కార్యక్రమానికి ఫోన్ చేశారు.
1: కార్యక్రమాలన్నీ బాగుంటాయి మేడం.
0: ఓకే, థ్యాంక్ యూ అండి.
1: బాసికం బాగుంటుంది మేడం, ఇన్నర్ లహరి, డాక్టర్ సలహాలు,
0: రైతు
1: అన్ని బాగుంటాయి మేడం.
0: ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. మరి
1: చిత్తగీతాలు బాగుంటాయి మేడం.
0: ఏ పాట కోసం ఫోన్ చేశారు
1: మేడం?
0: ఏ పాట కావాలి ఈరోజు మీకు? ఓకే, తప్పకుండా ఇస్తామండి. మరి పాడతారా పాటని? నూర్జహాన్ గారు బోన్ చేశారా? బోన్ చేశారా మీరు? మరి గట్టిగా మాట్లాడట్లేరేంటి? చాలా నీరసంగా మాట్లాడుతున్నారు. టెన్షన్ ఎందుకండి? మీరు రెగ్యులర్గా ఫోన్ చేస్తూనే ఉంటారు కదా. ఎందుకు టెన్షన్ ఎందుకు? ఓకే నూర్జహాన్ గారు, మరి మీరు కోరుకున్న పాట వచ్చేస్తోంది, వినండి.

0: 100.1 మెగాహెడ్స్పై మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో మరొక శ్రోత లైన్లో ఉన్నారు. హలో
1: హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అండి.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ పేరు?
1: నేను నీలోఫర్ అండి, ఖమ్మం నుంచి.
0: నీలోఫర్ గారు బాగున్నారా?
1: బాగున్నాను మేడం, మీరు బాగున్నారా?
0: బాగున్నామండి, అందరం బాగున్నాము.
1: థ్యాంక్ యూ మేడం, మేము కూడా బాగున్నాం అందరం.
0: నీలోఫర్ గారు ఏం చేస్తుంటారు?
1: నేను హౌస్ వైఫ్ అండి, హోమ్ మేకర్.
0: ఓకే.
1: రేడియో ప్రోగ్రామ్స్ వింటూ ఉంటాను, నాకు వీలు కుదిరినప్పుడల్లా వింటాను మేడం. రెగ్యులర్ గా ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ మాత్రం తప్పకుండా వింటూ ఉంటాను, ముఖ్యంగా ప్రతి బుధవారం మహిళలు మహారాణులు.
0: నచ్చిందా ఈ ప్రోగ్రామ్ మీకు?
1: చాలా.
0: మరి మహిళలు మహారాణులు కార్యక్రమంలో మరి మీరు ఏమైనా చెప్తారా?
1: నాకు తరంగిణి చిత్రం నుండి పాట వినిపించండి, ఒక దేవత, ప్రేమ దేవత.
0: ఓకే ఓకే నీలోఫర్ గారు, మరి ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది, వినండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ.

కార్యక్రమంలో మరొక శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో హలో హలో కాల్ కట్ అయినట్టుందండి.

0: కార్యక్రమంలో మరొక శ్రోతలు రెడీగా ఉన్నారు. హలో,
1: గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మీ పేరు?
1: నిత్య సంతోష్ని మాట్లాడుతున్నాం మేడం.
0: నిత్య సంతోష్ని గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: వరంగల్ నుంచి మేడం.
0: వరంగల్ నుంచి? నిత్య సంతోష్ని గారు వింటూ ఉంటారా వరంగల్ నుంచి మా ప్రోగ్రామ్స్ అన్ని?
1: విన్నాం మేడం.
0: అన్ని వింటారా?
1: వింటాం మేడం.
0: ఏం వింటారు ఎక్కువగా? మీరు ఫస్ట్ టైం కాల్ చేశారేమో అనుకుంటున్నాను నేను. చేస్తూ ఉంటారా
1: మేడం?
0: మీరు ఫస్ట్ టైం ఫోన్ చేస్తున్నారా? అవునా, ఓకే ఓకే. నిత్య సంతోష్ని గారు ఈరోజు ఏ పాట కోసం ఫోన్ చేశారు? ఓకే, మరి పాడతారా? ఏ బోన్ చేశారా? నీరసంగా మాట్లాడుతున్నారే. తిన్నారా? మరి పాడొచ్చు కదా. ఈరోజు కాల్ చేసిన మహిళలందరూ పాడారు దరిదాపుగా, ఒకళ్ళిద్దరు మినహాయించి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పాడొచ్చు. పాడరా? సరే, ఈసారి నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు మీరు ఖచ్చితంగా పాడాలి, లేదంటే ఏదైనా చెప్పాలి, ఏదైనా మాట్లాడాలి. ఓకేనా? ఓకే. నిత్య సంతోష్ని గారు ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు కోరుకున్న పాట వచ్చేస్తోంది, వినండి.
1: థాంక్యూ.

0: కార్యక్రమంలో మరొక శ్రోత రెడీగా ఉన్నారు. హలో.
1: హలో
0: హలో అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు?
1: నా పేరు నాగమణి మేడం. మార్చి నాగమణి గరిపేట.
0: ఓకే, గరిపేట నుండి నాగమణి గారు.
1: బాగున్నారా మేడం? స్వాతి మేడం.
0: బాగున్నా అండి. మీరు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నా మేడం.
0: చెప్పండి నాగమణి గారు, ఏం చేస్తుంటారు?
1: వంద రోజులు పని చేస్తున్నాం, తింటాం, చెత్త కింద కూర్చొని అవ్వాలని పెట్టడం,
0: నాగమణి గారు మీరు వంద రోజుల పనికి వెళ్తూ ఉంటారు కదా, ఏ టైం నుంచి ఏ టైంకి వచ్చేస్తారు?
1: మేము 6:30కి వెళ్తాం మేడం. 10:30 అట్లా వచ్చేసరికి.
0: మరి ఎండలో జాగ్రత్తలు తీసుకుంటున్నారా? వెళ్ళేటప్పుడు చల్లగానే వెళ్తారు, వచ్చేటప్పుడు కొంచెం ఎండ తగులుతుంది కదా. 10:30 అంటే
1: వస్తూనే ఉంటుంది, నడిచొస్తున్నాను. కొన్ని బండ్లు ఆటోలు అన్ని కలుస్తూనే ఉంటాయి మేడం రోడ్డు మీద. నడిచే వాళ్ళు నడుస్తూనే ఉంటారు, నడిచడం మాకు అలవాటే మేడం, నడుస్తూనే ఉంటాం, మాకేం కాదు.
0: నడవడం కంటే కూడా ముందు ఎండ నుంచి కాపాడుకోవాలి కదా ఫస్ట్.
1: వాటర్ బాటిల్ తీసుకెళ్తాం, మజ్జిగ తాగుతున్నాడు, అక్కడ భోజనం చేస్తాం, తీసుకువెళ్ళి పొద్దున్న ఇక్కడ ఇంటి దగ్గర తినబుద్ది కదా మేడం.
0: అవును,
1: అక్కడ తీసుకెళ్ళి అందరం కూర్చొని తిని
0: మధ్యలో కాసేపు బ్రేక్ తీసుకొని తినేసి మళ్ళీ పని చేసుకుంటారు. ఓకే నాగమణి గారు, మరి ఈరోజు మీకు ఏ పాట కావాలి?
1: నాకు పసివాడి పాన సినిమా నుండి కాశ్మీర్ లైలో సన్యాసం పాట కావాలి.
0: ఖచ్చితంగా వేస్తామండి, పాడతారా?
1: పాడండి మేడం.
0: ఒక్క లైన్ పాడండి.
1: పాడలేదు మేడం, పాడండి.
0: ఓకే ఓకే నాగమణి గారు, నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు పాడుదురు కానీ ఈసారి మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది, వినండి.

0: మహిళలు మహారాణులు కార్యక్రమంలో మరొక శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో
1: హలో
0: హలో అండి, మీ పేరు? సుమలత గారు, మహిళలు మహారాణులు కార్యక్రమానికి స్వాగతం. చెప్పండి సుమలత గారు, వింటూ ఉంటారా ప్రోగ్రామ్స్ అన్ని? మహిళలు మహారాణులు కార్యక్రమం వింటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం కదా ఇది. ఏమైనా చెప్తారా మహిళల కోసం, ఏదైనా టిప్ కానీ ఏమైనా మీ ఇష్టం? ఏదో ఒకటి చెప్పండి, వింటుంటారు కదా. అవునా, సరే. సుమలత గారు, మరి ఏ పాట కావాలి ఈరోజు మీకు? ఓకే, తప్పకుండా. ఏ పాట? ఓకే, పాట పాడతారా ఒక లైన్? ఏం పర్లేదు, పాడండి. ఓకే ఓకే, నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు పాడాలి.
1: ఓకే
0: ఓకే ఓకే సుమలత గారు, మరి మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు చెప్పండి.
1: సీతంపేట నుంచి మేడం, కాకిల్ నాగమణి.
0: సీతంపేట నుంచి నాగమణి గారు.
1: అవును మేడం.
0: ఓకే, ఇవాళ నాగమణి గారు ముగ్గురు ఫోన్ చేశారు,
1: అవునా మేడం?
0: మీతో కలిపి ముగ్గురు. ఒకళ్ళు గరీబ్పేట నుంచి అలా చేశారు, మీరు సీతంపేట నుంచి.
1: అవును మేడం.
0: ఓకే నాగమణి గారు, చెప్పండి ఏ పాట కావాలి? పాడారండి, చాలా చక్కగా బాగా పాడారు. సరే, మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: మహిళలు మహారాణులు కార్యక్రమంలో మరొక శ్రోత లైన్లో ఉన్నారు. హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: సీతంపేట నుంచి మురిపూడి స్వరూప మేడం.
0: సీతంపేట నుంచి స్వరూప గారు, బాగున్నారా?
1: బాగున్నామండి, మీరు బాగున్నారా మేడం?
0: బాగున్నాండి, అందరం బాగున్నాము.
1: అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి మేడం.
0: మీరు ఉండాలి, అందరూ ఉండాలి.
1: అదే మేడం.
0: ఓకే ఓకే, స్వరూప గారు ఏం చేస్తుంటారు?
1: ఆకుకూరలు పండిస్తాం కానీ ప్రజెంట్గా అయితే ఇప్పుడు లేవు మేడం, పోయలేదు.
0: ఓకే,
1: 100 రోజులు పనికి వెళ్తాను.
0: ఓకే, ఇప్పుడు ఎండాకాలం అని చెప్పి వేయలేదా?
1: అవును మేడం, ఎండకు రావని సరిగ్గా నీళ్ళకు కూడా కొంచెం ఇబ్బంది అని పోయలేదు మేడం.
0: ఎప్పుడు ఇస్తారు? వర్షాలు పడ్డాక ఇస్తారా?
1: జూన్ లాస్ట్లోనన్నా జూలైలో ఇక.
0: ఓకే, అప్పుడు ఇస్తే ఒక 15-20 రోజుల నుంచి వచ్చేస్తుంది కదా
1: పంట మేడం? ఇక 15-20 రోజులు నెల లోపల ఇక మనకు చేతికి అందుతాయి.
0: ఓకే ఓకే, స్వరూప గారు మరి ఈరోజు ఏ పాట కావాలి మీకు?
1: చిన్న కేశవరెడ్డి సినిమా నుంచి మేడం, హాయ్ హాయ్ హాయ్ నాకు నచ్చాబోయి అన్న పాట కాదు మేడం.
0: ఒక్క లైన్ పాడినా కూడా బాగా పాడారండి, హుషారుగా జోష్గా చక్కగా పాడారు.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే, మరి మీరు
1: మన శ్రోతలందరికి ఒక చిట్కా చెబుదాం అనుకుంటాను మేడం.
0: ఓ చెప్పండి, తప్పకుండా చెప్పాలి, చెప్పండి.
1: ఇప్పుడు ఈ ఎండలు బాగా కొట్టి కొట్టి ఉబ్బదీస్తుంది కదా మేడం, ఉబ్బదీసినప్పుడు వర్షాలు వస్తాయి కాబట్టి కొంచెం వర్షం వచ్చినప్పుడు చల్లదనానికి తేళ్లు చిన్న చిన్న కట్ల పాములు వస్తాయి మేడం బయటికి, అవి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా బయటకు వచ్చినప్పుడు చూసుకోవాలి.

0: పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ.
1: అవునండి, ఈ
0: ఇప్పుడు వర్షం
1: ఉడకపోతకి,
0: రాగానే చల్లదనాన్ని వెంటనే బయటకు వచ్చేస్తాయి మేడం.
1: అవునండి, ఉడకపోతకి భూమిలో వేడి తట్టుకోలేక బయటకు
0: వేడి తట్టుకోలేక.
1: అవునండి,
0: ఇంట్లో ఇక వర్షం రాగానే ఉసుళ్ళు బాగా వస్తాయి కదా మేడం, ఇప్పుడు ఐదింటానికి కూడా వస్తాయి.
1: అవును అవును,
0: అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మేడం.
1: ఓకే ఓకే, థ్యాంక్ యూ స్వరూప గారు, చక్కటి మాట చెప్పారు. మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది, వినండి.
0: థ్యాంక్ యూ మేడం.

మీరింతవరకు మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందించారు శ్రీ పి ప్రభాకర్ రావు గారు. హలో అంటూ మీతో ఇంతసేపు మాట్లాడిన నేను మీ రేడియో నేస్తం సత్రం స్వాతి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం. ఈ పూట ఏకచిత్రగానం శీర్షికన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ప్రొడక్షన్స్ వారి ఈశ్వర్ చిత్రం నుండి పాటలు వింటారు. సాహిత్యం అందించారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. సంగీతం ఆర్పి పట్నాయక్. గాయనీ గాయకులు

ఆర్పి పట్నాయక్, రాజేష్, ఉషా. వినండి ఏకచిత్రగానం శీర్షికన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ప్రొడక్షన్స్ వారి ఈశ్వర్ చిత్రం నుండి పాటలు.

0: మీరింతవరకు ఏకచిత్రగానం శీర్షికన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ప్రొడక్షన్స్ వారి ఈశ్వర్ చిత్రం నుండి పాటలు విన్నారు. సంగీతం ఆర్పి పట్నాయక్, సాహిత్యం అందించారు సిరివెన్నెల సీతారామశాస్త్రి, గాయనీ గాయకులు ఆర్పి పట్నాయక్, ఉషా, రాజేష్.
1: ఆకాశవాణి ప్రకృతి నిర్దేశకుడు దర్శక హిమాలయ భారతీ రాజాకు ఆకాశవాణి ఘన నివాళులు. ప్రత్యేక కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, వ్యాఖ్యానం శ్రీమతి సత్రం స్వాతి, నిర్మాణ సహకారం శ్రీమతులు ఎం స్వప్న, ఎస్ స్వాతి, ఎన్ రేణుక. వినండి ప్రకృతి నిర్దేశకుడు దర్శక హిమాలయ భారతీ రాజా ప్రత్యేక కార్యక్రమం.

భారతీయ సినీ ప్రపంచంలో గ్రామీణ జీవితానికి కొత్త భాషను నేర్పిన దర్శకుడు. పల్లె అందం, అక్కడి మనుషుల స్వచ్ఛమైన ప్రేమ, వారి అనుబంధాలు, ఆనందాలు, బాధలు, భావోద్వేగాలను ఎంతో సహజంగా వెండితెరపై ఆవిష్కరించారు. ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా మట్టి వాసనతో నిండిన ఓ జీవన రాగంలా అనిపిస్తుంది. ప్రేమను కవిత్వంగా, బంధాలను హృద్యంగా, ప్రకృతిని పాత్రగా మలిచిన ఆయన చిత్రాలు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్రను వేశాయి. అందుకే భారతీరాజా కేవలం ఒక దర్శకుడు కాదు, భావోద్వేగాలకు దృశ్యరూపమిచ్చిన ఓ గొప్ప కథకుడు. నేడు ఆయన భౌతికంగా దూరమయ్యారు. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రస్థానాన్ని గురించి తెలుసుకుందాం.

1941 జూలై 17 చెన్నైలోని తేనీ జిల్లా అల్లీనగరం గ్రామంలో జన్మించిన భారతీరాజా అసలు పేరు చిన్నస్వామి పెరియమార్ తేవర్. చిన్నప్పటి నుంచే కళలపై ఆసక్తి ఉన్నప్పటికీ సినిమా రంగంలోకి రావడం సులభం కాలేదు. కన్నడ దర్శకుడు పుట్టన్న కనగల్, పి పుల్లయ్య వంటి దిగ్గజాల వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసి సినిమాలో మెలకువలు నేర్చుకున్నారు. అలా ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 1977 వచ్చిన 16 వైతినిలే, ఇది తెలుగులో 16 ఏళ్ల వయసు పేరుతో రీమేక్ అయ్యింది. ఈ సినిమాతో భారతీరాజా దర్శకుడిగా పరిచయమయ్యారు. అప్పటి వరకు కేవలం స్టూడియో సెట్టింగులకే పరిమితమైన తమిళ సినిమాను నిజమైన పల్లెటూరి లొకేషన్లోకి తీసుకెళ్లి సరికొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టారు. భారతీరాజా ఎలాంటి మేకప్ లేకుండా హీరోలను చూపించటం, ఎలాంటి అదనపు సొగసుల జోలికి వెళ్లకుండా సహజంగా ఉన్న అమ్మాయిలను హీరోయిన్లుగా పరిచయం చేయటంతో అప్పటి సినీ సంప్రదాయాలను తిరగరాశారు భారతీరాజా గారు.

కేవలం గ్రామీణ చిత్రాలకే పరిమితం కాకుండా సిగప్పు రోజక్కల్, ఇది తెలుగులో ఎర్రగుమాలి గులాబీలు, ఇది సైకో థ్రిల్లర్ చిత్రాలలో తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు. తెలుగులో ఆయన దర్శకత్వం వహించిన సీతాకోకచిలుక, ఇది 1981లో వచ్చింది. ఈ చిత్రం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. కుల వివక్షకు వ్యతిరేకంగా ఆయన తీసిన వేదం పుదిదు సినిమా సమాజంలో పెద్ద చర్చకు దారితీసింది. రాధిక, రాధా, రేవతి, కార్తీక్, విజయశాంతి వంటి ఎందరో నటీనటులను ఆయనే వెండితెరకు పరిచయం చేశారు. భారతీరాజా తన సినిమాల్లో ఎక్కువగా పల్లెటూరి కథలనే చూపించేవారు. మట్టి వాసనను వెండితెరపైకి తెచ్చిన దర్శకుడిగా ఆయనకు ఎంతో పేరుంది. హీరోయిన్లను మేకప్ లేకుండా స్వచ్ఛందంగా చూపించేవారు. దీని వెనుక కారణాన్ని ఆయన ఓ సందర్భంలో తనదైన చతురతను జోడించి చెప్పారు. ఏమనంటే, నేను ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డా. ఆమెను వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాను. ఆశ్చర్యంగా ప్రతిసారి ఆమె నాకు పల్లెల్లోనే కనిపిస్తోంది. ఆమె చాలా అందంగా ఉంటోంది. ఆమె ఎవరో కాదు, ప్రకృతి కాంత. ఆమె అందానికి ముగ్ధుడినయ్యాను. అందుకే కెమెరా పట్టుకుని ఆ అందాన్ని వెతుక్కుంటూ అంటూ పల్లెలపై తన ప్రేమను వ్యక్తపరిచారు ఓ సందర్భంలో భారతీరాజా.

భారతీరాజా తన సినీ జీవితాన్ని కన్నడ చిత్ర నిర్మాత పుట్టన్న కనగల వద్ద సహాయకుడిగా ప్రారంభించారు. తరువాత అతను పి పుల్లయ్య, ఎం కృష్ణన్ నాయర్, అవినాశి మణి, ఏ జగన్నాథులకు సహాయకుడిగా పనిచేశారు. అతను స్క్రిప్టు రాసిన అతని మొదటి చిత్రం వైద్యనిలే అప్పటికి ఉన్న సంప్రదాయాలను బద్దలు కొట్టి గ్రామ సినిమా అనే ఒక కొత్త శైలిని సృష్టించింది. ఈ చిత్రం తమిళ సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా పరిగణించబడుతుంది. ఈ చిత్రం గురించి భారతీరాజా ఇలా అన్నారు. ఈ సినిమా నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహాయంతో నిర్మించబడే ఒక బ్లాక్ అండ్ వైట్ ఆర్ట్ ఫిల్మ్గా ఉద్దేశించబడింది అని. కానీ ఇది వాణిజ్యపరంగా విజయవంతమైన కలర్ చిత్రంగా ఇంకా అనేక ముఖ్యమైన కెరీర్లకు నాందిగా నిలిచింది. భారతీరాజా తదుపరి చిత్రం కిలకే పొగుం రైల్. ఈ చిత్రం కూడా ఇలాంటి ఫలితాలనే ఇచ్చింది. భారతీరాజా కేవలం గ్రామ ప్రేక్షకులకు మాత్రమే మెప్పించగలరనే విమర్శకులకు కూడా దారితీసింది. ఇది అతన్ని సిగప్పూర్ రోజక్కల్ అనే చిత్రాన్ని రూపొందించడానికి దారితీసింది. ఇది భావన, నిర్మాణం రెండింటి పరంగా పూర్తిగా పాశ్చాత్యకరించబడిన ఒక మానసిక రోగి అయిన స్త్రీ ద్వేషి గురించి తీసిన సినిమా.

భారతీరాజా గ్రామీణ నేపథ్య చిత్రాలకు దర్శకత్వం వహించేవారు. అవి వాస్తవ ప్రదేశాలను చిత్రీకరించటానికి తమిళ సినిమాకు స్ఫూర్తినిచ్చేవి. ఆయన ట్రెండ్ సెట్టింగ్ చిత్రం 16 వయతినిలే తర్వాత తమిళ సినిమాలో గ్రామీణ చిత్రాల పరంపర ప్రారంభమైంది. అంతకుముందు తెల్లని చర్మంగల మహిళలు ఆధిపత్యం చెలాయించే తన చిత్రాలలో ఆయన కథానాయకుల దుస్తులను సరళంగా, ఎక్కువ అలంకరణ లేకుండా, ఇంకా కథానాయకులను నల్లగా కనిపించేలా మార్చేవారు. ఆయన తన ప్రసిద్ధ సంభాషణ ఎన్ ఇనియ తమిళ్ మక్కలే, నా ప్రియమైన తమిళ ప్రజలారా అనే సినిమాతో దర్శకులు ప్రేక్షకులతో మాట్లాడే శైలిని ప్రారంభించారు. భారతీరాజా భారతీయ సినిమాలోని ఉత్తమ దర్శకులలో ఒకరిగా గౌరవించబడ్డారు. ఆయన ఆలోచనలు మౌలికమైనవి, ఆయన కథాంశాలు సంక్లిష్టమైనవి, కాని ప్రతి సామాన్యుడు అర్థం చేసుకోగలిగే రీతిలో వ్యక్తీకరించబడ్డాయి. చిత్ర పరిశ్రమకు అనేక కొత్త ముఖాలను పరిచయం చేసినందుకు కూడా ఆయన ప్రసిద్ధి చెందారు. ఆయన చాలామంది నటులను కొత్త ముఖాలుగా పరిచయం చేశారు. వారిలో కార్తీక్, రాధ, రేవతి, రాధిక, ఇంకా విజయశాంతి కూడా ఉన్నారు. ప్రధాన నటులతో పాటు ఆయన చాలామంది సహాయ నటులను కూడా పరిచయం చేశారు. ఒక ప్రయోగాత్మక చొరవగా ఆయన తన చిత్రాలలో కొత్త నటులకు చిన్న పాత్రలు ఇచ్చేవారు. ఆ తరువాత వారు ప్రేక్షకులలో ప్రాచుర్యం పొంది బిజీ నటులుగా మారేవారు. ప్రజలకు తెలియని నేటి దర్శకులలో చాలామంది ఆయన చిత్రాలలో ఒక చిన్న పాత్రతో అరంగేట్రం చేసి నటులుగా మారారు. సత్యరాజ్ను తొలిసారిగా ప్రధాన పాత్రలో చిత్రీకరించడంలో కూడా ఆయన కీలక పాత్రను పోషించారు. భారతీరాజా చాలామంది యువ చిత్ర నిర్మాతలకు స్ఫూర్తినిచ్చారు. సినిమా నిర్మాణంపై భారతీరాజా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సినిమా అనే పాఠశాలను నడిపారు. భారతీరాజా మహిళలు వారి సంక్లిష్టమైన పరస్పర సంబంధాలపై ప్రత్యేక దృష్టి సారించి సామాజిక ఇతివృత్తం ఉన్న చిత్రాలకు దర్శకత్వం వహించారు. అతను తన చిత్రాలలో కుల వివక్ష వంటి ఇతర సామాజిక దురాచారాలను ప్రస్తావించారు.

సంగీత దర్శకుడు ఇళయరాజా, ఆయన సోదరుడు గంగై అమరన్ చిత్ర పరిశ్రమలో తమదైన ముద్ర వేయకముందే భారతీరాజా వారితో సన్నిహిత సంబంధాన్ని పంచుకున్నారు. ఆరోగ్య ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ తట్టువ్యాధి నివారణ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు ఇళయరాజా ఆయన సోదరులతో గాఢమైన స్నేహాన్ని పెంచుకున్నారు భారతీరాజా. వారందరూ కలిసి రంగస్థల నాటకాలను నిర్మించారు. దక్షిణ తమిళనాడులోని ప్రస్తుత తేని జిల్లాకు చెందిన భారతీరాజా ఆ సోదరులతో కలిసి నివసించారు. వారందరూ తమ ప్రారంభ సంవత్సరాలలో చిన్నా చితకా పనులు చేసుకున్నారు. ఆ తరువాత ఇళయరాజా భారతీరాజా యొక్క అనేక చిత్రాలకు సంగీతం అందించారు. వరుసగా మరుపురాని విజయవంతమైన పాటలను అందించారు. భారతీరాజా తర్వాత సినిమా వేదం పుదితు చిత్రంలో సంగీత దర్శకుడు దేవేంద్రన్ను పరిచయం చేశారు. ఆ చిత్రంలోని పాటలు, నేపథ్య సంగీతంతో ఇళయరాజా ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అతన్ని కిళిక్కు సిమైలో చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

భారతీరాజా ఎన్నో అవార్డులు రివార్డులను పొందారు. 2004లో భారత ప్రభుత్వం నుండి గౌరవ పురస్కారం పద్మశ్రీని అందుకున్నారు. అలాగే జాతీయ చలనచిత్ర పురస్కారాలను కూడా ఎన్నో సినిమాలకు అందుకున్నారు. 1982లో సీతాకోకచిలుక సినిమాకి తెలుగులో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే 1986లో ముదల్ మరియదే చిత్రానికి తమిళంలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకున్నారు. 1988లో ఇతర సామాజిక సమస్యలపై ఉత్తమ చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం వేదం పుదితూ సినిమాకు అందుకున్నారు. 1995లో కుటుంబ సంక్షేమంపై ఉత్తమ చిత్రంగా కురుత్తమ్మ సినిమాకు జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకున్నారు. 1996లో అంతం తారై సినిమాకి తమిళంలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకున్నారు. 2001లో కడల్ పూక్కల్ చిత్రానికి ఉత్తమ స్క్రీన్ప్లే విభాగంలో జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ను కూడా ఎన్నో సొంతం చేసుకున్నారు. 1978లో సిగప్పూర్ రోజక్కల్ చిత్రానికి ఉత్తమ తమిళ దర్శకుడుగా అందుకున్నారు. అలాగే 1987లో వేదం పుదితూ సినిమాకి ఉత్తమ తమిళ చిత్రం, ఇదే సినిమాకి ఉత్తమ తమిళ దర్శకుడుగా అందుకున్నారు. 1994లో కరుత్తమ్మకు ఉత్తమ తమిళ చిత్రం అవార్డును సొంతం చేసుకున్నారు. ఇక తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలను కూడా అందుకున్నారు. 1977లో 16 వయతినిలే చిత్రానికి ఉత్తమ దర్శకుడుగా అవార్డును సొంతం చేసుకున్నారు. 1979లో ఉత్తమ చిత్రంగా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర పురస్కారం రెండవ బహుమతి పుతియా వార్పుగల్ని సొంతం చేసుకున్నారు. 1981లో అలైగేల్ ఒయవితిలే చిత్రానికి ఉత్తమ దర్శకుడుగా అవార్డును అందుకున్నారు. 1994లో స్త్రీని మంచి కోణంలో చిత్రీకరించిన ఉత్తమ చిత్రంగా కరుత్తమ్మ సినిమాకు అవార్డు పొందారు. 2001లో తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర గౌరవ పురస్కారం 2001లో అరిగ్నార్ అన్న అవార్డును పొందారు. 2003లో ఉత్తమ చిత్రంగా ప్రథమస్థానం పొందిన చిత్రం ఈర నీలం. అలాగే నంది అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు భారతీరాజా. 1981

1961లో సీతాకోక సిలిక సినిమాకి ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డును పొందారు. ఇక విజయ అవార్డ్స్ను కూడా పొందారు. 2012లో తమిళ సినిమాకు చేసిన సేవకుగాను ఈ అవార్డును పొందారు. అలాగే 2013లో పాండ్యనాడు చిత్రానికి ఉత్తమ సహాయ నటుడిగా అవార్డును పొందారు. ఇతర అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. 1980లో సౌత్ ఇండియన్ ఫిల్మ్ టెక్నీషియన్స్ కులుక్కుల్ ఈరం కోసం బెస్ట్ టెక్నీషియన్ అవార్డును పొందారు. 2005లో సత్యభామ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ను పొందారు. 2015లో సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ను కూడా పొందారు.

ఒకప్పుడు భారతీయ సినిమాల్లో పల్లె అంటే స్టూడియోలో వేసిన సెట్లు, పచ్చని పొలాలు అంటే పెయింటింగ్ చేసిన బ్యాక్డ్రాప్లు ఉండేవి. కానీ ఆ నిర్వచనాన్నే మార్చిన దర్శకుడు భారతీరాజా. కెమెరాను నేరుగా గ్రామాల్లోకి తీసుకెళ్లి పల్లె మనుషుల ప్రేమ, బాధ, ఆవేదన, తిరుగుబాటును వెండి తెరపై ఆవిష్కరించిన సినీ సృష్టికర్త ఆయన. మట్టి వాసనను, ప్రకృతి అందాలను, సాధారణ మనుషుల జీవితాలను సినిమాకు ప్రధాన పాత్రలుగా మార్చిన దర్శకుడిగా భారతీరాజా భారతీయ సినీ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. భారతీరాజా చిత్రాల్లో ప్రేమకథలు ఉంటాయి, కానీ అవి కేవలం ప్రేమ చుట్టూ తిరిగేవి కావు. కుల వివక్ష, సామాజిక అసమానతలు, మహిళల సమస్యలు, గ్రామీణ జీవన విధానం, కుటుంబ బంధాలు వంటి అంశాలను కూడా ఆయన బలంగా ప్రస్తావించారు. ప్రేక్షకుడు సినిమా చూస్తున్నాడనే భావన కంటే ఒక నిజ జీవితాన్ని చూస్తున్నాననే అనుభూతిని కలిగించటంలో భారతీరాజాకు ప్రత్యేక నైపుణ్యం ఉండేది. తెలుగులో సీతాకోక చిలుక, కొత్త జీవితాలు, ఆరాధన, జమదగ్ని చిత్రాలను తెరకెక్కించారు. సీతాకోక చిలుక మూవీకి గాను నంది అవార్డును అందుకున్నారు. మంగమ్మగారి మనవుడు చిత్రానికి కథను, పల్నాటి పౌరుషం చిత్రానికి స్క్రీన్ ప్లేను కూడా అందించారు. భారతీరాజా దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా అనేక సినిమాలను చేశారు.

திரா ஜபித்தி வின்னதா.

0: ప్రముఖ తమిళ చిత్ర దర్శకుడు భారతీరాజా ఈరోజు చెన్నైలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆ ప్రముఖ దర్శకుడి వయస్సు 84 సంవత్సరాలు. తమిళ సినిమాను స్టూడియో కేంద్రీకృత చిత్ర నిర్మాణం నుండి వాస్తవిక గ్రామీణ దృశ్యాల వైపు మళ్లించినందుకు తనదైన ప్రత్యేక స్వరంతో పలికిన ఎన్ ఇనియ తమిళ మక్కళే అనే చిరస్మరమైన ప్రారంభ వాక్యం కోసం ప్రసిద్ధి చెందిన ఆయన కేవలం తమిళ సినిమాకే కాకుండా భారతీయ సినిమాకే ఒక పరివర్తన శక్తిగా నిలిచారు.
1: మీరింతవరకు ప్రకృతి నిర్దేశకుడు దర్శక హిమాలయ భారతీరాజాకు ఆకాశవాణి ఘన నివాళులు ప్రత్యేక కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, వ్యాఖ్యానం శ్రీమతి సత్రం స్వాతి, నిర్మాణ సహకారం శ్రీమతులు ఎం స్వప్న, ఎస్ స్వాతి, ఎన్ రేణుక. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్ని అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 6 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: in clashes between protesters and security forces in Pakistan-occupied Jammu and Kashmir. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి ఇప్పుడు సమయం 6:10 ప్రాంతీయ వార్తలు వినే ముందు ఒక ప్రకటన.

0: सामाजिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-doj.in से प्राप्त कर सकते हैं।
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లో ప్రారంభిస్తారు. 2027 వరకు మేడిగడ్డ ప్రాజెక్టు మరమ్మత్తు పనులు పూర్తి చేసి సాగునీరు అందించేందుకు తమ అవసరమైన చర్యలు తీసుకుంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సువర్ణ పాలన దేశ ప్రగతికి నిదర్శనమని బీజేపీ తెలంగాణ అధ్యకులు ఎన్ రామచంద్రరావు కొనియాడారు. నైరుతి రుతుపవనాలు మరో 4 రోజుల్లో రాష్ట వ్యాప్తంగా విస్తరించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లే భారత్ ఫ్యూచర్ సిటీ కల సాకారమయ్యేందుకు తొలి అడుగుపడింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ప్రధాన కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లో ప్రారంభించనున్నారు. ఈ భవన ప్రారంభోత్సవం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఈ చారిత్రాత్మక సందర్భంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ, ఇది చరిత్రలో నిలిచిపోయే రోజని, ఆధునిక భారతదేశానికి నూతన నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీ నిలవబోతోంది అంటూ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య భారతదేశ చరిత్రలోనే ఎన్నికైన ప్రధానమంత్రిగా అత్యధిక కాలం సేవలందించి సరికొత్త రికార్డు సృష్టించిన నరేంద్ర మోదీ 12 సువర్ణ పాలన దేశ ప్రగతికి అసలైన నిదర్శనమని బీజేపీ తెలంగాణ అధ్యకులు ఎన్ రామచంద్రరావు కొనియాడారు. ప్రధాని మోదీ దేశ ప్రధానిగా విజయవంతంగా 4399 రోజులు పూర్తి చేసుకున్నారని, ప్రజలచే నేరుగా ఎన్నుకోబడి అత్యధిక కాలం ప్రధాని బాధ్యతలు నిర్వహించిన ఏకైక భారతీయ నాయకుడిగా సరికొత్త చరిత్ర సృష్టించారని స్పష్టం చేశారు. గత 12 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం విశ్వాస్, వికాస్, జన్ కళ్యాణ్ అనే లక్ష్యాలతోనే విజయవంతంగా ముందుకు సాగుతోందని చెప్పారు. 2027 వరకు మేడిగడ్డ ప్రాజెక్టు మరమ్మతులు పూర్తి చేసి సాగునీరు అందించేందుకు రాష్ట ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్టు పునరుద్ధరణకై జరుగుతున్న పరీక్షల పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ, మేడిగడ్డ బ్యారేజీ లోపభూయిష్టమైన నిర్మాణం వల్ల కుంగడం జరిగిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు కుంగడానికి గల కారణాలను విశ్లేషణ చేసేందుకు సిడబ్ల్యూసీ, ఎన్డీఎస్ఏ వంటి ప్రతిష్టాత్మకమైన అనుభవం కలిగిన సంస్థలచే పరీక్షలు చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు, నిజామాబాద్ జిల్లా సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులను పరిశీలించి 106 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన జాకూర, చందూర్ ఎత్తిపోతల పథకాలు ప్రారంభించారు. తెలంగాణ యువతకు అంతర్జాతీయంగా ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కార్మిక శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఈరోజు టామ్ కామ్ ఏర్పాటు చేసిన జర్మన్ భాషా శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే విదేశీ భాషలపై ప్రావీణ్యత ఎంతగానో అవసరమన్నారు.
2: ఈ అవకాశం ఏదైతే ఉందో మనము దీన్ని ఉపయోగించుకునే బాధ్యత మనందరిపైన ఉంది. నేను అందరినీ ఇదే చెప్తున్నాను, అన్ని నియోజకవర్గాలలో కూడా ఇదే చెప్తున్నాను. మీరు కూడా మీ యూత్ ని మోటివేట్ చేయండి, యువకులకు ఇలాంటి ఉద్యోగ అవకాశాలను వాడుకోవటం.
1: అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ సభల్లో పాల్గొని ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ,
3: ఓల్డ్ ఏజ్ సంబంధించిన వారికి కొత్తగా పెన్షన్ ఇచ్చుకోవాలి, ఉన్న పెన్షన్ పెంచుకోవాలనే కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం నుంచి ఈ నెల నుంచి కూడా గుర్తించాలని చెప్పి వారికి మీ సేవ దరఖాస్తు పరిచయం దరఖాస్తు జరుగుతా ఉంది. తప్పనిసరిగా 11 కోట్ల రుణాలకు ఏర్పాటు సంబంధించి ఎక్కడెక్కడైతే అర్హులను వారందరికీ కూడా ఇప్పించే బాధ్యత ఈ సభ తీసుకుందాం మాట కూడా మీ అందరికీ సందర్భంగా నేను తెలియజేస్తూ,
1: ప్రమాదకరమైన వృత్తిలో ఉన్న

0: గౌడ సోదరులకు భద్రత కల్పించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం కల్లుగీత కార్మికులకు శిక్షణ ఇచ్చి కాటమయ్య రక్షణ కిట్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. ఈ రోజు స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన కాటమయ్య రక్షణ కిట్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజ్యసభ అభ్యర్థిగా టీపీసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించడం చట్టవిరుద్దమని, దీనిపై కోర్టు ద్వారా న్యాయ పోరాటం చేస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్లగొండలో కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాజ్యసభలో మీనాక్షి నటరాజన్ను ఎదుర్కోలేమనే ఉద్దేశంతోనే ఆమెను డిస్క్వాలిఫై చేశారన్నారు. ఇందిరమ్మ ఇల్లు అనేది కేవలం ఒక ప్రభుత్వ పథకం మాత్రమే కాదని, అది ఒక నిరుపేద కుటుంబం జీవితాన్ని మార్చే అద్భుత కార్యక్రమమని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెంట్లవెల్లి, కొల్లాపూర్, కోడేరు మండల కేంద్రాల్లో ఇందిరమ్మ ఇళ్ల పనుల పురోగతిపై ఆయన క్షేత్రస్థాయి సమీక్ష నిర్వహించారు. నైరుతి రుతుపవనాలు రాష్టంలోకి ప్రవేశించిన జోగులాంబ గద్వాల జిల్లాలోనే కేంద్రీకృతమయ్యాయి. ఈ రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రస్తుత పరిస్థితులు అంత అనుకూలంగా లేవని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 3-4 రోజుల్లో విస్తరించే అవకాశాలున్నాయని తెలిపారు. ప్రస్తుతం వీటి ప్రభావంతో ఈరోజు నల్గొండ, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయన్నారు. దీంతో ఆయా జిల్లాలకు యెల్లో హెచ్చరికలు జారీ చేశారు. రేపు ఎల్లుండి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రతిరోజు కోట్ల మంది భారతీయులు చదివే భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అనే జాతీయ ప్రతిజ్ఞ రాసిన పైడిమర్రి వెంకట సుబ్బారావు జయంతి వేడుకలు రాష్ట్రీయ శ్రీరామసేన ఆధ్వర్యంలో నల్గొండలో ఘనంగా నిర్వహించారు. అలాంటి మహనీయులను ప్రభుత్వం గుర్తించి వారి జయంతి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించాలని రాష్ట్రీయ శ్రీరామసేన అధ్యక్షులు జిల్లెల గోవర్ధన్ కోరారు.
1: ఈ భారత ప్రజానికాన్ని, యావత్ సమాజాన్ని ఏకతాటిపై నడిపించడానికి భారతదేశం మాతృభూమి, భారతీయులందరూ సహోదరులు అనే భారత ప్రతిజ్ఞని రచించి మనకు అందించినటువంటి ముఖ్యమైన వ్యక్తి. వారు 1964 సంవత్సరంలో ప్రతిజ్ఞను రచించి ఇప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎంసీ చాంగ్లా గారి అందించడంతో 1965 జనవరి 26 ప్రతిజ్ఞని అధికారికంగా భారత పాఠ్యాంశాలలో రూపొందించడం జరిగింది.
0: పర్యావరణ పరిరక్షణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా కృషి చేస్తున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ప్రకృతి ప్రేమికుడు ముకుల రాజశేఖర్ ఆకాశవాణికి తెలిపారు. ప్రధానమంత్రి ఇచ్చిన ఏక్ పేడ్ మాకే నేమ్ పిలుపును స్ఫూర్తిగా తీసుకుని భద్రాద్రి జిల్లాలో ఇప్పటి వరకు అనేక మొక్కలు నాటినట్లు చెప్పారు.
2: దేశ అభివృద్ధిని గురించి ఎంతో విశేష కృషి చేశారు. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ గురించి కూడా వారు ఎంతో కృషి చేసి వారి మదిలో నుంచి వచ్చినటువంటి ఏక్ పేడ్ మాకేనామ్ అనే కార్యక్రమం ద్వారా దేశ ప్రజలు, ప్రపంచ ప్రజలు కోట్లాది మొక్కలను నాటారు. ఆ యొక్క కార్యక్రమాన్ని మేము కూడా ప్రజల్లో తీసుకుపోవడానికి ఎంతో కృషి చేస్తున్నామని తెలియజేయటకు నేను సంతోషిస్తున్నానండి.
0: పోలీస్ శాఖ చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమంతో ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం పెరిగిందని రాజన్న జిల్లా ఎస్పీ మహేష్ బి గితే తెలిపారు. సిరిసిల్ల పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా నుంచి బతుకమ్మ ఘాట్ వరకు రోడ్డు భద్రత, మత్తు పదార్థాల నిర్మూలనపై భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. గంజాయి రహిత సమాజ నిర్మాణానికి ప్రజలందరూ సహకరించాలని మెహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ కోరారు. మెహబూబాబాద్ పట్టణంలోని పలు కాలనీల్లో గంజాయి నివారణపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలో నిర్వహించిన గ్రామసభలో జిల్లా కలెక్టర్ అంకిత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులు పంటల వైవిధ్యీకరణకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు వ్యవసాయ శాఖ సూచనల మేరకు సాగు చేపట్టాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ ఐపీఎస్ అభిలాష్ బిస్ట్ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా దేశముఖి గ్రామంలో నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన గ్రామ సభలో ఆమె ఈరోజు పాల్గొని మాట్లాడారు. ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ది జరుగుతుందని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని రామచంద్రపురంలోని రైతు వేదికలో నిర్వహించిన గ్రామ సభకి ఆయన హాజరయ్యారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్ది సేపట్లో ప్రారంభిస్తారు. 2027 వరకు మేడిగడ్డ ప్రాజెక్టు మరమ్మత్తు పనులు పూర్తి చేసి సాగునీరు అందించేందుకు

0: అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల సువర్ణ పాలన దేశ ప్రగతికి నిదర్శనమని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు కొనియాడారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. కేంద్రీయ మంత్రిమండలేన అద్య ప్రధానమంత్రిణం నరేంద్రమోదినం దీర్ఘకాలం యావత్ నిర్వాచిత ప్రధానమంత్రిత్వేన ప్రశంసయన్ నైకే ప్రస్తావాః స్వీకృతాః. వస్త్రాణాం కృతే PLI యోజనాయాః తృతీయ ప్రక్రమస్యాంతర్గతం 96 సమవాయ విశేషాః సర్వకారేణ అనుమోదితాః. ప్రాయః 13,000 కోటి రూప్యకాణాం నివేశః ప్రతిబద్ధః. రక్షామంత్రాలయేన నౌసేనాయాః కృతే 20 ఉన్నత జామర్ ఇత్యతేషాం క్రయణార్థం ప్రాయః 500 కోటి రూప్యకాణాం అనుబంధః స్వీకృతః. అఫ్ఘానిస్తాన్ దేశే పాకిస్తానస్య వాయు ఆక్రమణేన 11 బాలకైః సహ న్యూనాతిన్యూనం 13 జనాః మృతాః. అపి చ ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మింటన్ క్రీడాయాం భారతస్య PV సింధు తన్వీ శర్మా ఇత్యేతయోః యుగలం సిడ్నీ నగరే మహిళా ఏకల క్రీడాయాః ద్వితీయే చక్రే ప్రవిష్టం. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య భారతస్య లోకతాంత్రిక రూపేణ నిరంతరతయా సేవాయమానః దీర్ఘతమః ప్రధానమంత్రి అవదత్. శ్రీమోదీ 14,000 వర్షే మయిమాసస్య 26 శపథగ్రహణం కృతవాన్ ఆసీత్. సహ పండిత్ జవహర్లాల్ నెహ్రూ వర్యస్య కీర్తిమతం అతిక్రమితవాన్. యో హి ప్రథమవారం 25,000 వర్షే మయిమాసస్య 13 నిర్వాచిత ప్రధానమంత్రిరూపేణ శపథం స్వీకృత్య 64,000 వర్షే మయిమాసస్య 27 కార్యం అకరోత్. పండిత్ నెహ్రూ వర్యస్య నిర్వాచిత ప్రధానమంత్రిత్వేన కార్యకాలః 98,300 దినాని యావత్ ఆసీత్. ఇదానీం ప్రధానమంత్రిణః మోదీవర్యస్య అవిరత కార్యకాలః 99,300 దినాని యావదస్తి. యేన సహ భారతస్య ఇతిహాసే దీర్ఘతమం కాలం యావత్ కార్యం కుర్వన్ నిర్వాచితః ప్రధానమంత్రి అస్తి. రాష్ట్రపతే ద్రౌపది ముర్ముః ప్రధానమంత్రిణం తస్య సేవాయై అభినందితవతీ. సామాజికాంతర్జాలీయే పటలే రాష్ట్రపతిః అవదత్ యత్ అయం ఐతిహాసికః అవసరః దేశస్య జనైః ద్వారా తస్య నేతృత్వే స్థాపితస్య చిరస్థాయి విశ్వాసస్య చ ప్రమాణరూపేణ వర్తతే. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః వాణిజ్య ఉద్యోగమంత్రి పీయూష్ గోయలః విత్తమంత్రి నిర్మలా సీతారామనః కృషి కృషక కళ్యాణమంత్రి శివరాజ సింహ చౌహానేత్యాదయః కేంద్రీయ మంత్రిణః స్వతంత్రభారతస్య దీర్ఘతమ నిరంతర నిర్వాచిత ప్రధానమంత్రి భవితుం శ్రీమోదినం శుభాశయాః ప్రేషితవంతః. సామాజికాంతర్జాలీయ పటలీయ సందేశే డాక్టర్ జయశంకరః అవదత్ యత్ ఏషా ఉపలబ్ధిః ప్రధానమంత్రిణః మోదినః నేతృత్వే దూరదృష్టౌ రాష్ట్రియ వికాసం ప్రతి ప్రతిబద్ధతాయాం చ భారతస్య జనానాం చిరస్థాయి విశ్వాసం చ ప్రతిబింబయతి. కేంద్రీయ పెట్రోలియం ప్రాకృతిక గ్యాస్ మంత్రిణా హర్దీప్ సింహ పురివర్యేణ పర్యావరణ వన ఋతుదశా పరివర్తన మంత్రిణా భూపేంద్ర యాదవేన ఊర్జామంత్రిణా మనోహర్ లాలేన రక్షామంత్రిణా రాజనాథ్ సింహేన విజ్ఞాన ప్రౌద్యోగికీ మంత్రిణా జితేంద్ర సింహేన సంస్కృతి పర్యటన మంత్రిణా గజేంద్ర సింహ శేఖావతేన విధి న్యాయ మంత్రిణా అర్జున్ రామ మేఘవాలేన చాపి శ్రీమోదినం అభినందితం. అద్య రాష్ట్రీయ రాజధాన్యాం కేంద్రీయ మంత్రిమండలస్య సభాయాం మంత్రిమండలస్య సదస్యాః అపి ప్రధానమంత్రిణం మోదీవర్యం సభాయాం ఉత్థాయ అభివాదనం కృతవంతః. విశ్వస్య నేతారః అపి శ్రీమోదినం ప్రతి శుభకామనాః ప్రేషితవంతః. శ్రీలంకాదేశస్య రాష్ట్రపతిః అనురా కుమార్ దిశానాయకే పాపువా న్యూగినీ దేశస్య ప్రధానమంత్రి జేమ్స్ మారాపే త్రినిదాద్ టోబాగో దేశస్య ప్రధానమంత్రి కమలా ప్రసాద్ విసేసరాదయః ప్రధానమంత్రిణః మోదినః పరివర్తనశీల శాసనం వైశ్వికదక్షిణస్య కృతే తస్య సమర్థనం సమావేశీ ఆర్థిక గతిశీల భారతస్య విషయ తస్య దూరదృష్టిం చ ప్రశంసితవంతః. వస్త్రాణాం కృతే ఉత్పాదన సంబద్ధ ప్రేరణ PLI ఇతి

0: क्रीडावार्तायाम् आस्ट्रेलियन ओपन बैडमिंटन क्रीडायां भारतस्य पीवी सिंधु तन्वी शर्मा इत्येतयोः युगलं सिडनी नगरे महिला एकल क्रीडायाः द्वितीये चक्रे प्रविष्टम् इति वार्ताः।
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏ పుట్ట రేపటి ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 6:35 చిత్రగీతాలు వింటారు, 6:50 వ్యవసాయ సూచనలు, 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7:15 రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారం కార్యక్రమంలో నాణ్యమైన విత్తనాల ఎంపిక, పశుగ్రాసాల సాగు వివరాలు, ఇంకా జానపద గీతాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 8:12 వసంతాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన ధారావాహిక కార్యక్రమం 10వ భాగం, 8:35 చిత్రగీతాలు ప్రసారం అవుతాయి, 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ 8, 9:15 స్పాట్లైట్ కార్యక్రమాలు, 9:30 చిత్రగీతాలు ప్రసారం అవుతాయి, 10:00 రాగం తానం పల్లవి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 10:45 ఆపాత ముద్రగీతాల కార్యక్రమం మధురం ప్రసారం అవుతుంది. ఇవి ఈ పూట ప్రసార విశేషాలు. ఇక రేపటి ప్రసారంలో ఉదయం 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో

శ్రీ సాయి భక్తికి తలువిట్టారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీ సత్యప్రసాద్ కే. 6:35 రైతు సమాచారంలో కొత్తిమీర సాగులో తెగుళ్ళు నివారణ గురించి తెలుసుకుంటారు. 6:40 ప్రసార విశేషాలు. 6:45 ప్రాంతీయ వార్తలు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక ప్రసారం ఉంది. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 డాక్టర్ సలహాలు కార్యక్రమంలో థైరాయిడ్ సమస్యలు చికిత్సా విధానాలు ఈ అంశంపై డాక్టర్ ఈ బాబురావు గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి కె నాగలక్ష్మి. అనంతరం చిత్రగీతాలు ప్రసారం అవుతాయి. 7:45 గిరిసీమలు గిరిజనుల కార్యక్రమంలో గిరిజన పాటలు వింటారు. 8:00 సమాచార ప్రభాత్. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 మీ మాటతో పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 087-44-295038, 295039. ఇహ 9:30 ఏకచిత్రగానం ప్రసారం అవుతుంది. 10:00 చిత్రగీతాలు ప్రసారం అవుతాయి. 12:10 శాస్త్రీయ సంగీతంలో పండిట్ సిఆర్ వ్యాస్ గారి గాత్ర సంగీతం ప్రసారం అవుతుంది. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 2:00 మిడ్ డే న్యూస్. 2:15 దోపహార్ సమాచార్. 2:30 కిన్నెరల హరిశ్రుతులు కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం. 3:30 ఏకచిత్రగానం ప్రసారం అవుతుంది. 4:00 నాకు నచ్చిన పాట శ్రోతల మధ్యలోని మధురమైన పాటల పుదోట. నిర్వహణ శ్రీ కోలిపాక శంకరరావు. 5:00 చిత్రగీతాలు ప్రసారం అవుతాయి. 6:00 హిందీలోను. 6:05 ఆంగ్లంలోను వార్త ప్రసారం అవుతుంది. 6:30 ప్రసార విశేషాలు. 6:35 జానపద సంగీతం ప్రసారం అవుతుంది. ఇక 7:00 మార్కెట్ ధరలు. 7:05 తెలుగు

జాతీయ స్థాయి వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 కిసాన్ వాణి వ్యవసాయ ధరల కార్యక్రమం ప్రసారం అవుతుంది. దీనిలో కితీ బచావో అభియాన్ భూసార పరీక్షల నమూనా సేకరణ గురించి శాస్త్రవేత్త గారితో పరిచయం ప్రసారం అవుతుంది. గ్రీన్ హౌస్ పాలిహౌస్ ఉపయోగాలు పరిచయం, ఇంకా గొర్రెల్లో సాధారణంగా వచ్చే వ్యాధులు నివారణ గురించి తెలుసుకుంటారు. 7:45 వికసిత భారత్. 8:12 కేంద్ర ప్రభుత్వ పరిపాలన ధారావాహిక 11వ భాగం. 8:35 చిత్రగీతాలు ప్రసారం అవుతాయి. 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్ కార్యక్రమాలు, 9:30 అఖిల భారత ప్రాంతీయ జానపద లలిత సంగీత కార్యక్రమం, ఇహ 10:00 ఆపతముద్ర గీతల కార్యక్రమం మధురం ప్రసారం అవుతుంది. ఇవి ఈ పుట రేపటి ప్రసార విశేషాలు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు ప్రసారం అవుతాయి. కార్యక్రమంలో ముందుగా గుణ చిత్రం నుంచి ఈ పాట విందాం.
1: లెటర్
2: ఎవరికి?
1: నీకు.
2: నాకా?
1: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
2: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
1: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
2: ఐ లైక్ ఇట్. చెప్పు.
1: నా ప్రియ, ప్రేమతో నీకు
2: నీకు
1: నే
2: రాసే
1: నేను రాసే
2: ఉత్తరం.
1: ఉత్తరం లెటర్ చె లేక కాదు, ఉత్తరమే అని రా. చదువు.
3: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
1: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమ అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
3: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిజట కుశలమే.
1: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
3: ఊహలన్నీ పాటలే కనుల తోటలో.
1: అదే
3: తొలి కలల కవితలే మాట మాటలో.
1: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత పాడు.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇంకా చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది, నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి మాదేవి,
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ, నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నాను అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన
1: జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

0: చిత్రగీతలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:50 వస్తుంది. ముందుగా వ్యవసాయ సూచనలు, అనంతరం 7:00 మార్కెట్.
1: వ్యవసాయ విశ్వవిద్యాలయం సౌజన్యంతో ప్రసారం వ్యవసాయ సూచనలు. ఈనాటి కార్యక్రమంలో చెరకు, కంది పంటల్లో వ్యవసాయ పనులకు సంబంధించిన వివరాలు వింటారు.
2: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు చెరుకు, కంది పంటల్లో వ్యవసాయ పనులు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ముందుగా చెరుకు పంటలో, ఈ వేసవికాలంలో చెరుకు పంట బాల్య దశలో ఉంటుంది. ఇది చాలా కీలకమైన తేమ, సున్నితమైన దశ, అనుకూలమైన వాతావరణ పరిస్థితుల్లో మొక్క, మోడెం, తోటలు బాల్య దశలో ఎక్కువ సంఖ్యలో పిలకలు అభివృద్ధి చెంది తద్వారా పంట ఏపుగా ఎదిగే దశకు చేరుకుంటాయి. నీటి ఎద్దడి, అధిక ఉష్ణోగ్రత వలన మొక్క ఒత్తిడికి లోనైన తోటల్లో పిలకల సంఖ్య క్రమేపీ తగ్గి దీని ప్రభావం తోట ఎదుగుదలపై ఉండి దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. ఆలస్యంగా నాటిన చెరుకు తోటలకు పోషక లోపాలతో పాటు చీడపీడల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. చెరకు మోడెం సాగులో ఇనుము, జింకు, మ్యాంగనీస్ ధాతువుల లోపాలు ఎక్కువగా కనపడుతుంటాయి. కావున బాల్య దశలో ఉన్న చెరుకును నీటి ఎద్దడి, ఎండ తీవ్రత బారిన పడకుండా తగు నీటి పద్ధతులు పాటించాలి. చెరుకు పంట పిలక దశలో ఇనుప ధాతువు లోపం వల్ల ఆకులు పాలిపోయి పసుపు రంగు నుండి తెలుపు రంగుకు మారుతాయి. ఈ లక్షణాలు ఈ నెల మధ్య భాగంలో ఏర్పడి ఈ నెలకు సమాంతరంగా రేఖలుగా ఆకులకు పొడవున చారలు ఏర్పడతాయి. ఉధృతి దశలో ఉన్నప్పుడు లేత ఆకులు పూర్తిగా తెల్లగా మారతాయి. ఇనుపధాతు లోపం కనిపించిన వెంటనే 1% అన్నవేదిని మొక్కలపై పిచికారి చేసి లోపాన్ని సరిదిద్దుకోవాలి. లీటర్ నీటికి 10 గ్రాముల అన్నవేది, 1 బద్ద నిమ్మకాయ లేదా 2 గ్రాములు నిమ్మ ఉప్పు కలుపుకొని వారము 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకుంటే బాగుంటుంది. చెరుకు పంట పిలక దశలో జింకు లోపం కనిపించిన మొక్కల్లో ఆకుల ఈనెల వెంబడి పసుపు రంగు చారలు ఏర్పడి లోపము ఎక్కువైనప్పుడు పెరుగుదల నిలిచిపోతుంది. దుబ్బు చేయడం నిలిచిపోయి కొత్తగా ఏర్పడిన పిలకలు నిర్వీర్యం అవుతాయి. లోపం కనిపించిన తోటలకు లీటర్ నీటికి 2 గ్రాములు జింకు సల్ఫేట్ చొప్పున వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఆఖరి దుక్కిలో ముందుగానే 1 ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేట్ చొప్పున నీళ్లలో వేసినట్లయితే లోపం రాకుండా నివారించుకోవచ్చు. మ్యాంగనీస్ లోపము చెరుకు మధ్య ఆకుల్లో పాలిపోయిన పసుపు రంగుతో కూడిన ఆకుపచ్చ లేదా తెలుపు రంగు చారలుగా ఈ నెల ప్రక్కన కనబడుతుంది. ఈ నెల మధ్య తెల్లగా మారిన ఆకు భాగాల్లో కుళ్ళు మచ్చలు వచ్చి అవి పెద్దవై ఒకదానితో ఒకటి కలిసిపోయి చారలు చారలుగా ఆకు నిలువున చీల్చినట్లు కనబడతాయి. మ్యాంగనీస్ లోపము నివారణకు 1 ఎకరాకు 2.5 కిలోల మ్యాంగనీస్ సల్ఫేట్ను 450 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక పీక పురుగు, కాండం తులుసు పురుగు, ఈ చెరుకు నాటిన నుండి చెరుకు నరికే వరకు ఈ పురుగు పైరును ఆశించి బాల్య దశలో పీక పురుగుగా, కాండం ఏర్పడిన తర్వాత కాండం తొలుచు పురుగుగా చెరుకు పైరును నష్టపరుస్తుంది. పీక పురుగు తాకిడి వర్షాధారపు చెరుకుపై ఎక్కువగా ఉంటుంది. లోతైన కాలువలో ముచ్చెలను నాటాలి. వీలైనంత తక్కువ వ్యవధిలో దగ్గర దగ్గరగా నీటి తడులు ఇవ్వాలి. మొక్క తోటల్లో నాటిన 3వ రోజున కార్సి తోటల్లో కార్సి చేసిన వెంటనే 1.25 టన్నుల చొప్పున చెరకు చెత్త కప్పాలి. మోనోక్రోటోపాస్ 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి నాటిన 4, 6, 9 వారాల్లో పిచికారి చేసుకోవాలి. ఇక ట్రైకోగ్రామా కలోనిస్ గ్రుడ్డు పరాన్న జీవిని ఎకరాకు చెరుకు నాటిన 30 రోజుల నుండి 10 రోజుల వ్యవధిలో 4 సార్లు విడుదల చేయాలి. ఈ విధంగా చెరుకు పంటలో చేపట్టవలసిన వ్యవసాయ పనులు మన శాస్త్రవేత్తలు రైతు సోదరులకు తెలియజేస్తున్నారు. ఇక కంది పంటలో చేపట్టవలసిన వ్యవసాయ పనులు ఈ విధంగా ఉన్నాయి. యాసంగి కంది ప్రస్తుతం

0: పరిపక్వత దశ నుండి కోత దశలో ఉంది 80% పైన కాయలు పరిపక్వత చెందినట్లయితే పంట కోతకు సిద్ధంగా ఉన్నట్లుగా నిర్ధారించి పంటను కోసి 1-2 రోజులు చేనులోనే ఎండిన తర్వాత పంటను గుళ్లుగా పెట్టి వారం 10 రోజులకు నూర్పిడి చేసినట్లయితే గింజలోని తేమ చాలా వరకు తగ్గి నూర్పిడి సులువుగా జరుగుతుంది. ఆ తర్వాత గింజలను 9-10% తేమ వరకు ఉండే విధంగా బాగా ఎండనిచ్చి నిల్వ చేయాలి. కోతకు 3-5 రోజుల ముందు క్వినాలిపాస్ 25% ఈసీ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసినచో నిల్వలో పురుగు తాకిడిని ముఖ్యంగా బ్రూచిట్స్ ఆశించకుండా కాపాడవచ్చు. నిల్వ చేసేటప్పుడు బాగా ఎండనిచ్చి ఆ తర్వాత ఏదైనా వంట నూనె 5 మిల్లీలీటర్లు కిలో గింజలకు పట్టించి నిల్వ చేసినచో నిల్వలో పురుగు ఉధృతి తగ్గించవచ్చు. ఇక పెసర మినుము గురించి, మెట్టలో అయితే విత్తిన వెంటనే ఎకరాకు లీటరు పెండామితాలిన్ 200 లీటర్లు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఊదా గడి జాతి కలుపు నివారణకు వరి మాగాణంలో పైరు విత్తిన 20-25 రోజుల మధ్యలో ఎకరాకు 250 మిల్లీలీటర్లు ఫినాక్సిప్రాప్ పి ఇథైల్ లేదా 400 మిల్లీలీటర్లు క్విజరాపాస్ ఇథైల్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసి ఊదను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఊదతో పాటు వెడల్పాటి కలుపు జాతి మొక్కలు ఉన్నట్లయితే ఎకరాకు ఇమాజితాఫీ 200 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసి కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక నీటి తడుల గురించి ఈ విధంగా, బెట్ట పరిస్థితుల్లో అవసరం మేరకు కీలక దశలో 1-2 తడులు ఇచ్చినచో మంచి దిగుబడులు సాధించవచ్చు. వేసవిలో నీటి పారుదల క్రింద పండిస్తారు, కానీ ఆలస్యంగా విత్తినప్పుడు చివరిలో పైరు బెట్టకు గురే అవకాశం ఉన్నది. కాబట్టి అవకాశం ఉన్న చోట పైరు పూత దశకు ముందుగా అనగా 30-40 రోజుల వయసులో తేలికపాటి నీటి తడి ఇవ్వాలి. సాధారణంగా మొత్తం పంట కాలంలో 300-450 మిల్లీలీటర్ల నీరు అవసరం ఉంటుంది. ఇక సస్యరక్షణ విషయానికి వచ్చే తెల్లదోమ గురించి, ఈ పురుగులు ఆకులలోని రసాన్ని పీల్చడమే కాక పల్లాకు తెగులను కూడా వ్యాపింపజేస్తాయి. తెల్లదోమ నివారణకు ఎస్ఫేట్ 1 గ్రాము లేదా ప్రొఫినోపాస్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిటామాపిరేట్ 0.2 గ్రాములు లేదా థయామిథాక్సాం 0.2 గ్రాములు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా మిథైల్ డెమటాన్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక తామర పురుగుల గురించి, ఈ పురుగులు పైరు తొలి దశలు ఎక్కువగా ఆశించి ఆకుల రసాన్ని పీల్చి నష్టాన్ని కలుగ చేయడమే కాకుండా ఆకుముడత అనే వైరస్ను వ్యాపింపజేస్తాయి. తామర పురుగులను నివారణకు ఎస్ఫేట్ 1 గ్రాము లేదా పిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా థయామిథాక్సాన్ 0.2 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక శనగ పంట విషయానికి వస్తే, పంట పరిపక్వత దశకు చేరిన తర్వాత ఆకులు కాయలు పసుపు రంగుకు మారి ఆ తర్వాత వరిగడ్డి రంగుకు మారుతుంది. ఆకులు పూర్తిగా రాలిపోయి మొక్కలు ఎండిపోతాయి. మొక్కలను మొదలు వరకు కోసి కుప్పగా వేసుకుని ట్రాక్టర్తో తొక్కించి లేదా కర్రలతో కొట్టి కాయలను గింజలను వేరు చేసుకోవాలి. యాంత్రికంగా కంబైన్డ్ హార్వెస్టర్తో కూడా ఈ పంటను కోసుకోవచ్చు. ఇక కోతానంతర జాగ్రత్తలు ఈ విధంగా, పంట కోసిన తర్వాత గింజలు తగినంతగా ఎండు వరకు ఆరబెట్టాలి. నూర్పిడి యంత్రాలతో కానీ చేతితో కానీ మార్చుకోవచ్చు. దుమ్ము ధూళి తాలు గింజల విత్తనాలను తొలగించి నిల్వ చేసుకోవాలి. నిల్వ చేయడానికి విత్తనాలలో తేమ 9% మించకుండా ఉండాలని ఈ విధంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు నిపుణులు పరిశోధకులు మన రైతు సోదరులందరికీ తెలియజేస్తున్నారు ఈ కంది పంటలో చేపట్టవలసిన పనుల గురించి.
1: మీరు ఇంతవరకు చెరకు కంది పంటల్లో వ్యవసాయ పనులు ఏ విధంగా చేపట్టాలో సూచనలు విన్నారు. రేపటి కార్యక్రమంలో జూన్ మాసంలో సోయా చిక్కుడు పంటలో చేపట్టవలసిన వ్యవసాయ పనులకు సంబంధించిన వివరాలు వింటారు.

ఈనాటి వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఈరోజు రాత్రి 7:15 ప్రసారమయ్యే ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో మేలుజాతి పశువుల ఉత్పత్తితో పశుగణాభివృద్ధి ఏ విధంగా సాధించవచ్చో,

పశు వైద్య సహాయ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ జి కిరణ్ కుమార్ గారితో పరిచయం వింటారు ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:00. ఒక చలనచిత్ర గీతం.

0: ఖర్చులపై ప్రకటనలు చేసేటప్పుడు మీడియా సంస్థలు ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జాతీయ హోమియోపతి కమిషన్ సూచించింది. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నిర్మించిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ శాశ్వత కార్యాలయ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. వార్తల్లోని వివరాలు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల కీలక సమావేశం న్యూఢిల్లీలో కొనసాగుతోంది. ఎన్డీఏ ప్రభుత్వం విజయవంతంగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశంలో అత్యంత సుదీర్ఘకాలం నిరంతరాయంగా సేవలు అందించిన ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించిన నేపథ్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు బీజేపీ అధ్యకులు నితిన్ నబీన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఏక్నాథ్ షిండే, చిరాగ్ పాస్వాన్, హెచ్డి కుమారస్వామి సహా ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాల అగ్రనేతలందరూ హాజరయ్యారు. వీరితో పాటు ఎన్డీఏ పాలిత ప్రాంతాలకు చెందిన 22 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. జాతీయ అభివృద్ది కార్యక్రమాలు, మౌలిక వసతుల ప్రాజెక్టుల సమీక్షతో పాటు 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ది చెందిన దేశంగా మార్చాలనే విజన్పై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు. అత్యధిక కాలం పనిచేసిన ఎన్నికైనా ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిన నరేంద్ర మోదీని అభినందిస్తూ కేంద్ర మంత్రి మండలి ఈరోజు ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కేబినెట్ సమావేశం అనంతరం న్యూఢిల్లీలో సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ దేశానికి ప్రధానమంత్రిగా పీఎం మోదీ అందిస్తున్న నిరంతర సేవలకు గాను ఈ చారిత్రాత్మక మైలురాయిని తీర్మానంలో ప్రశంసించారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలను కూడా చర్చించినట్లు తెలిపారు.
1: आज श्री नरेंद्र मोदी जी निर्वाचित प्रधानमंत्री के रूप में सर्वाधिक अवधि तक निरंतर देश की सेवा करने वाले प्रधानमंत्री बन गए हैं. उन्होंने निर्वाचित पीएम के तौर पर 4399 दिन की निरंतर सेवा का कीर्तिमान स्थापित किया है, जो स्वतंत्र भारत के इतिहास में पहली बार हुआ है. इससे पूर्व श्री जवाहरलाल जी नेहरू ने 1952 से लेकर 1964 तक निरंतर 4398 दिन तक इस पद को सुशोभित किया था. मुख्य बात यह है, यह अवसर भारत की लोकतांत्रिक चेतना, జన విశ్వాస్ ఆర్ జన భాగీదారీకి శక్తిక ప్రతీక.
0: ఈ సమావేశంలో 2169 కోట్ల వ్యయంతో అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ 2A విస్తరణకు కేబినెట్ ఈరోజు ఆమోదం తెలిపినట్లు అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. 5 స్టేషన్స్తో కూడిన 6 కిలోమీటర్ల పొడవైన మెట్రో కారిడార్ ఇందులో ఉందన్నారు. ఫేజ్ 2A అందుబాటులోకి వస్తే అహ్మదాబాద్ గాంధీనగర్ మధ్య 77 కిలోమీటర్లకు పైగా మెట్రో రైల్ నెట్వర్క్ క్రియాశీలకంగా మారుతుందని మంత్రి తెలిపారు.
1: आज कैबिनेट में 3 फैसले लिए गए.
2: 3 decisions were taken in today's cabinet meeting. 1 decision concerns the expansion of the Ahmedabad metro, while other 2 relate to Amravati, the new capital city being developed in Andhra Pradesh. The cabinet approved the Ahmedabad metro phase 2 corridor from Koteshwar Road to the airport in Amravati. Several central government offices will be brought together in a single complex. 2 projects have been approved for this purpose, a residential complex and an office complex.
1: So residential complex or office complex?
0: ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయం, కేంద్ర ప్రభుత్వ నివాస సముదాయాల నిర్మాణానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పేర్కొన్నారు. దేశంలోనే అత్యధిక కాలం పనిచేసిన ఎన్నికైన ప్రధానమంత్రిగా గుర్తింపు పొందిన నరేంద్ర మోదీకి ప్రపంచ నేతలు అభినందనలు తెలిపారు. శ్రీలంక అధ్యకుడు అనురకుమార దిశానాయకి, పాపువా న్యూగినియా ప్రధానమంత్రి జేమ్స్ మరాపే, ట్రినిడాడ్ అండ్ టోబాగో ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బిసేసర్ తదితరులు పీఎం మోదీ పరిపాలనా సంస్కరణలను అభివృద్ది చెందుతున్న దేశాల కోసం చేసిన కృషిని, ఆర్థికంగా శక్తివంతమైన భారతదేశం కోసం ఆయనకున్న విజన్ను కొనియాడారు. ప్రధానమంత్రిగా 12 ఏళ్లపాటు సుదీర్ఘంగా కొనసాగుతున్న నరేంద్ర మోదీకి పలువురు కేంద్ర మంత్రులు అభినందనలు తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఈ 12 ఏళ్ల కాలం భారతదేశ ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించారని అమిత్ షా పేర్కొన్నారు. మోదీ హయాంలో దేశ సరిహద్దులు సురక్షితంగా మారాయని, కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 రద్దు చేయబడిందని, రామాలయం నిర్మించబడిందని, నక్సలిజం నిర్మూలించబడిందని, ఉగ్రవాదానికి తగిన సమాధానం ఇవ్వబడిందని తెలిపారు. నరేంద్ర మోదీ నాయకత్వం, విజన్, జాతీయ అభివృద్ది పట్ల భారత ప్రజలు ఉంచిన అచంచలమైన నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని డాక్టర్ జైశంకర్ పేర్కొన్నారు. గడిచిన 12 ఏళ్లలో ప్రధాని మోదీ నాయకత్వం భారతదేశ వృద్ధి పథాన్ని మార్చేలా అనేక సంస్కరణలు తీసుకువచ్చిందని మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో సాహసోపేతమైన సంస్కరణలు చేపట్టిందని మంత్రి నిర్మలా సీతారామన్ అభినందనలు తెలిపారు. 4399 రోజుల ప్రయాణం సాధికారత, సంపన్న, అభివృద్ది చెందిన, స్వావలంబన కలిగిన భారతదేశ నిర్మాణంలో ఒక సువర్ణ అధ్యాయమని

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల కీలక సమావేశం న్యూఢిల్లీలో కొనసాగుతోంది. ప్రధానమంత్రిగా 12 ఏళ్లపాటు సుదీర్ఘంగా కొనసాగుతున్న నరేంద్ర మోదీకి పలువురు ప్రపంచ నేతలు, కేంద్ర మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. గుర్తింపు పొందిన హోమియోపతి

మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. దేశంలో అత్యంత సుదీర్ఘకాలం ఎన్నికైన ప్రధానిగా పనిచేసిన నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నాగాలాండ్ ముఖ్యమంత్రి నెయిఫియు రియో సోషల్ మీడియా ట్వీట్ ద్వారా అభినందనలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. వికసిత్ భారత్ టీమ్ ఇండియా విజన్కు అనుగుణంగా ఈ ఏడాది థీమ్ వికసిత్ భారత్ అట్ ద రేట్ ఆఫ్ 2047 కోసం సమగ్ర మానవాభివృద్దిగా నిర్ణయించారు. ఇది సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడి సంక్షేమం, అభివృద్దిపై దృష్టి సారిస్తుంది. తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో భాగంగా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో నూతనంగా నిర్మించిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఎఫ్సీడీఏ శాశ్వత కార్యాలయ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నగర విస్తరణ, మౌలిక వస్తుల కల్పన, ప్రణాళికాబద్దమైన పట్టణీకరణ లక్ష్యంగా ఈ అథారిటీ పనిచేస్తుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ప్రముఖ సీనియర్ చలనచిత్ర దర్శకుడు భారతీ రాజా మృతి పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. భారతీ రాజా ఒక అద్భుతమైన దర్శకులని, గ్రామీణ భారతదేశ ఆత్మను, మానవ భావోద్వేగాలను వెండితెరపై అత్యంత సహజంగా ఆవిష్కరించి తమిళ సినిమాను విప్లవాత్మకంగా మార్చారని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. గుర్తింపు పొందిన హోమియోపతి వైద్యులపై ప్రకటనలు చేసేటప్పుడు మీడియా సంస్థలు, భాగస్వాములు, సాధారణ ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జాతీయ హోమియోపతి కమిషన్ ఒక అడ్వైజరీ జారీ చేసింది. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, సామాజిక మాధ్యమాల్లో హోమియోపతిపై వస్తున్న తప్పుదోవ పట్టించే ప్రకటనలను కమిషన్ సుమోటోగా స్వీకరించింది. కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ తారకేశ్వర్ జైన్ మాట్లాడుతూ, నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి యాక్ట్ 2020 కింద హోమియోపతి చట్టబద్దంగా గుర్తింపు పొందిన వైద్య విధానమని స్పష్టం చేశారు. నీట్ అర్హత సాధించిన అభ్యర్థులకే ఇందులో ప్రవేశాలు కల్పిస్తారని కూడా పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు బల్గేరియా రాజధాని సోఫియాలోని జాతీయ చారిత్రక మ్యూజియాన్ని సందర్శించారు. శతాబ్దాల నాటి అద్భుతమైన కళాఖండాల సేకరణను తాను పరిశీలించానని, బల్గేరియా తన సుసంపన్నమైన చరిత్రను, సాంస్కృతిక వారసత్వాన్ని ఎంతటి శ్రద్దతో పరిరక్షించిందో తెలుసుకోవడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. సోఫియా పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి అక్కడ బల్గేరియా అగ్రనాయకత్వంతో భేటీ కానున్నారు. ఆదేశ విదేశాంగ మంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. పాక్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో పాకిస్తాన్ అవలంబిస్తున్న విధానాలపై బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ అధినేత డాక్టర్ అల్లా నజర్ బలోచ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ప్రాంతంలో పెరుగుతున్న ప్రజల నిరసనలు ప్రాథమిక హక్కులు, స్వయం నిర్ణయాధికారం, రాజకీయ స్వేచ్ఛకు నిదర్శనమని పేర్కొన్నారు. రానున్న 3 రోజుల్లో ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గణనీయమైన వాతావరణ మార్పులు వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, దుమ్ము తుఫాను, వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో తీవ్రమైన ఎండల నుంచి ఉపశమనం లభించనుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, సిక్కిం, తీరప్రాంత కర్ణాటక, పశ్చిమ బెంగాల్లోని ఉప హిమాలయ ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ నుంచి చాలా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే 3 వన్డేల సిరీస్కు ముందే భారత వన్డే జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. విరాట్ కోహ్లీ తర్వాత హార్దిక్ పాండ్యా కూడా ఈ సిరీస్కు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికాలో జరగనున్న 2027 వన్డే ప్రపంచకప్కు భారత్ సన్నద్దతను ఈ సిరీస్ ద్వారానే ప్రారంభించనుంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల కీలక సమావేశం న్యూఢిల్లీలో కొనసాగుతోంది. ప్రధానమంత్రిగా 12 ఏళ్ల పాటు సుదీర్ఘంగా కొనసాగుతున్న నరేంద్ర మోదీకి పలువురు ప్రపంచ నేతలు, కేంద్ర మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. గుర్తింపు పొందిన హోమియోపతి వైద్యులపై ప్రకటనలు చేసేటప్పుడు మీడియా సంస్థలు, ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జాతీయ హోమియోపతి కమిషన్ సూచించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: కొత్తగూడెం కేంద్రం రైతే రాజు, రైతు సోదరులకు సమగ్ర సమాచారం.
1: ఈనాటి కార్యక్రమంలో నాణ్యమైన విత్తనాల ఎంపిక గురించి కొన్ని వివరాలు వింటారు.
2: మనందరికీ తెలుసు, మంచి విత్తనం మేలైనటువంటి వ్యవసాయానికి పునాది అని. ఏ పంటలోనైనా అధిక దిగుబడులు సాధించాలంటే మనకి కావాల్సింది నాణ్యమైనటువంటి విత్తనం. అంతేకాకుండా ఈ విత్తనం ధృవీకరించబడింది అయితే ఇంకా మంచిది. మరి నాణ్యమైన విత్తనం అంటే ఏంటి? నాణ్యమైన విత్తనానికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? నాణ్యమైన విత్తనాన్ని మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అనేటువంటి దాన్ని పరిశీలించినట్లయితే మనకి నాణ్యమైన విత్తనాలకి కొన్ని ప్రమాణాలు ఉంటాయి. అంటే అది శుభ్రంగా ఉండటం, తర్వాత దానికి నాణ్యత కలిగి ఉండటం, మొలకెత్తేటువంటి స్వభావం కలిగి ఉండటం, వీటన్నిటినీ మనం మంచి విత్తనాలు లేదా నాణ్యమైన విత్తనాలకి ఇవన్నీ కూడాను అధిక మోతాదులో ఉంటాయి. అంటే శుభ్రత కానీ నాణ్యత కానీ మొలకెత్తే స్వభావం కానీ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ముందుగా వీటి ప్రమాణాల గురించి తెలుసుకుందాం. మొదటిగా జన్యు స్వచ్ఛత, అంటే ఒక స్వచ్ఛమైనటువంటి రకాన్ని మరి బ్రీడర్ తయారు చేసినప్పుడు 100% అదే రకమైనటువంటి విత్తనం మనం గనక పొందితే దాన్ని జన్యు స్వచ్ఛత అంటారు. ఒక రకాన్ని తీసుకున్నప్పుడు మనం చూడాల్సింది జన్యు స్వచ్ఛత ఉందా లేదా అనేటువంటిది చూడాలి. ఇది మనకి లేబుల్ మీద ఉంటుంది. సో లేబుల్ని జాగ్రత్తగా చూసుకుంటే మనకి జన్యు స్వచ్ఛత ఎంత ఉన్నది అనేటువంటిది వాళ్ళు దాన్ని తెలియపరుస్తారు. అలానే భౌతిక స్వచ్ఛత, అంటే విత్తనానికి ఉండాల్సినటువంటి రంగు ఉన్నదా లేదా తాలు గింజలు ఏమన్నా ఉన్నాయా, మట్టి పెడ్డలు, ఇసుక, దుమ్ము, ధూళి, కలుపు ఇవన్నీ ఏమన్నా దీంట్లో ఉంటే మాత్రం దానికి భౌతిక స్వచ్ఛత లేదు అని చెప్తాం. అంటే మనం తీసుకునేటువంటి విత్తనంలో ఇలాంటివేమీ, ఈ మట్టి పెడ్డలు కానీ, ఇసుక కానీ, దుమ్ము ధూళి కానీ ఏమీ ఉండకూడదు అన్నమాట. ఇక తర్వాత చూస్తే తేమ శాతం. ఈ తేమ శాతం అనేటువంటి దాన్ని రైతులు కొన్ని కొన్నిసార్లు అశ్రద్ధ చేయడం జరుగుతూ ఉంటుంది. తక్కువ తేమ ఉన్నా మనకి ఈ మొలకెత్తేటువంటిది తగ్గిపోతుంది, లేదా ఎక్కువ తేమ శాతం ఉన్నా కానీ మొలక రావడానికి ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ మొలక శాతాన్ని మినిమంగా, అంటే 13% ఉండేటట్టుగా చూసుకోవాలి మనం. ఈ తేమ శాతాన్ని 13% ఉండేటట్టుగా చూసుకోవాలి. తేమ శాతం ఎక్కువ ఉండకూడదు, తక్కువగా ఉండకూడదు. ఎక్కువగా ఉంటే మనకి ఫంగస్ వస్తుంది, అంటే శిలీంధ్రాలు వస్తాయి, గింజ నాణ్యత తగ్గిపోతుంది. తక్కువగా ఉన్నట్లయితే, తక్కువగా ఉండటం ద్వారా మొలక శాతం కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి తేమ శాతం మనకి 13% సరాసరి మనకి 13% ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇక మొలక శాతం చూసినట్లయితే ఇది కూడాను మనకి వరి కానివ్వండి, మొక్కజొన్న ఇలాంటి పంటల్లో మనకి 30% ఉండాలి. ముఖ్యంగా మనం వరి, మొక్కజొన్న వంటి పంటలను చూసినప్పుడు వాటిలో 80% మొలక శాతం ఉండాలి. జొన్న, పప్పు ధాన్యాలు అయితే 75% ఉండాలి. ప్రొద్దుతిరుగుడు పంటకైతే 70% ఉండాలి. మొలక శాతాన్ని ఎప్పుడు పరీక్షించారో అదే దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. విత్తనం జనరల్గా 3 నెలల తర్వాత మొలక శాతం తగ్గుతుంది. కాబట్టి మనం ఎక్కువ కాలం నిలువ ఉన్నటువంటి విత్తనాన్ని కొనకూడదు. రైతులు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 8 నెలల కనుక మించినట్లయితే ఆ విత్తనం అసలు తీసుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ. కాబట్టి రైతు సోదరులు కొనే ముందుగా

విత్తనం మీద ఉన్నటువంటి లేబుల్లో విత్తనం మొలక శాతం వీళ్ళు ఎప్పుడు చేశారు, ఎప్పుడు టెస్ట్ చేశారు అనేటువంటి దాన్ని గుర్తుంచుకోవాలి. అయితే మనం ఈ నాణ్యమైనటువంటి ప్రమాణాలు కలిగినటువంటి విత్తనాలని నాలుగు రకాలుగా విభజించారండి. బ్రీడర్ సీడ్ అంటారు, ఫౌండేషన్ సీడు, తర్వాత సర్టిఫైడ్ సీడు, తర్వాత ట్రూత్ఫుల్ లేబుల్ సీడ్. ఈ బ్రీడర్ సీడ్ కనుక మనం చూసినట్లయితే విత్తనాలని మనం ఏదైతే పరిశోధన స్థానం నుంచి ఈ శాస్త్రవేత్తలు తయారు చేస్తారో వాళ్ళు తయారు చేసి వాళ్ళు ఉత్పత్తి చేసినటువంటి విత్తనాన్ని బ్రీడర్ సీడ్ అంటాము. ఇందులో జన్యు స్వచ్ఛత వచ్చేసి మనకి 100% ఉంటుంది. ఈ బ్రీడర్ సీడ్కు మనం బంగారపు రంగు ఉన్నటువంటి లేదా పసుపు రంగు ఉన్నటువంటి ఈ ట్యాగ్ని మనం ఉపయోగిస్తాం. తర్వాత ఫౌండేషన్ సీడ్ అంటాము, అంటే మనం బ్రీడర్ విత్తనం నుంచి వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి కానీ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ వాళ్ళు కానీ తయారు చేస్తారు. అంటే మన ఈ బ్రీడర్ సీడు ఈ వ్యవసాయ పరిశోధన స్థానం వాళ్ళు కానివ్వండి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కానివ్వండి, వీళ్ళు తీసుకొని బ్రీడర్ సీడ్ నుంచి ఫౌండేషన్ సీడ్ని తయారు చేస్తారు. ఈ బ్రీడర్ సీడ్ నుంచి ఫౌండేషన్ సీడ్ తయారు చేసిన తర్వాత ఫౌండేషన్ సీడ్కి వచ్చేసి 95% జన్యు స్వచ్ఛత ఉంటే సరిపోతుంది. అలానే ఈ ఫౌండేషన్ సీడ్ నుంచి మన రైతు పొలాల్లో సర్టిఫైడ్ సీడ్ని తయారు చేస్తారు, మూడోది ఇది. దీనికి జన్యు స్వచ్ఛత 95% ఉంటే సరిపోతుంది. సర్టిఫైడ్ సీడ్ తయారు చేసేటప్పుడు రైతు పొలాల్లో తయారు చేస్తారని ముందుగానే చెప్పుకున్నాం. అట్లానే దీన్ని విత్తన ధృవీకరణ సంస్థ వారు పొలాలను తనిఖీ చేసి విత్తనాలని సర్టిఫై చేస్తారు. సో విత్తన ధృవీకరణ సంస్థ ఇన్వాల్వ్ అయినట్లయితే, అంటే విత్తన ధృవీకరణ సంస్థ వారు కనుక వాళ్ళు ఆ విత్తనాన్ని తయారు చేస్తే వాళ్ళు దీనికి సర్టిఫైడ్ సీడ్ అని కానీ ఫౌండేషన్ సీడ్ అని కానీ వాళ్ళు ట్యాగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక మిగిలింది ట్రూత్ఫుల్ లేబుల్ సీడ్, టీఎల్ సీడ్ అంటాం దీన్ని. ఇది ఎవరైతే ఉత్పత్తిదారులు ఉన్నారో వాళ్ళ సొంత పూచీతో ఈ లేబుల్ విత్తనం అనేటువంటి ట్రూత్ఫుల్ లేబుల్ విత్తనం అనేటువంటిది ఒక ట్యాగ్ వేసేసి దీన్ని అమ్ముతారు. దీనికి సీడ్ సర్టిఫికేషన్ వారు ఎలాంటి ధృవీకరణ ఇవ్వరు. దీన్ని కొనుక్కోవాలంటే ఉత్పత్తిదారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద నమ్మకంతో కొనుక్కోవాలి. కాబట్టి రైతులు ఉత్పత్తిదారు మీద నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే ఈ ట్రూత్ఫుల్ లేబుల్ సీడ్ అనేటువంటి దాన్ని మనం టీఎల్ సీడ్ని కొనుక్కోవాలి. ఇవన్నీ కూడాను విత్తనం మీదే ఆధారపడి ఉంటాయి. సో విత్తనాలు కొనేటప్పుడు మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరి ఏదో ఒక విత్తనం ఏమైనా అడగటం జరుగుతుంది, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి డీలర్లు కూడాను మరి వారికి ఏదైతే వారి స్టాక్లు ఏదైతే ఉందో అదే విత్తనాన్ని రైతుకి ఇవ్వటం జరుగుతుంది. అట్లా కాకుండా ఎలాంటి విత్తనాన్ని మనం తీసుకోవాలి లేదా విత్తనాలు కొనేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒకసారి చూద్దాం. ఒకే విత్తనాన్ని మనం మళ్ళా వాడటం ద్వారా మనకి ఆ విత్తనం యొక్క జన్యు స్వచ్ఛత తగ్గి దిగుబడులు తగ్గేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి విత్తనాన్ని మార్చుకొని ధృవీకరించినటువంటి విత్తనాన్ని వాడాలి. ఇంకోటి ఏంటంటే విత్తనాన్ని కొనేటప్పుడు దాని మీద ఆ విత్తనం తయారు చేసినటువంటి లాట్ నంబరు తర్వాత తేదీ చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే 8 నెలలు దాటితే మొలక శాతం దెబ్బతింటుంది, కాబట్టి తప్పనిసరిగా విత్తనం మీద విత్తన సంచి మీద ఉన్నటువంటి తేదీని చూసుకోవాలి. విత్తనాన్ని విత్తనాభివృద్ధి సంస్థ కానీ లేదా లైసెన్స్ పొందినటువంటి డీలర్ వద్ద మాత్రమే కొనుక్కోవాలి. ఎందుకంటే రేపు ఎలాంటి మనకి విత్తనం మొలకెత్తలేదన్నా కానీ లేకపోతే విత్తనం ప్రాబ్లం వచ్చిందన్నా కానీ ఈ లైసెన్స్డ్ డీలర్లు అయితే మనకి గవర్నమెంట్ వారు ఎలాంటి న్యాయపరమైనటువంటి అంశాలని వారి పరిధిలోకి వస్తాయి కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటేనే మనకి లాభం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే విత్తనం కొనేటప్పుడు తప్పనిసరిగా బిల్ తీసుకోవాలి. కొన్నిసార్లు మామూలు పేపర్ మీద రాసేయడము అట్లా చేస్తారు, అట్లా చేయకూడదండి, తప్పనిసరిగా మనం బిల్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా విత్తనం తీసుకున్న తర్వాత రంధ్రం మీద ఉన్న పెట్టుకొని 4-5 విత్తనాలను తీసుకొని బయటికి మొలక శాతం చూసుకొని ఆ తర్వాత కొంటే మంచిది. సో కావలసినటువంటి నాణ్యమైన విత్తనాన్ని మన భూమిని బట్టి, అంటే మనకున్నటువంటి నీటి వసతిని బట్టి, మన భూమిలో ఉన్నటువంటి సేంద్రియ లేదా కర్బనం యొక్క మోతాదును బట్టి, మనం వేసేటువంటి ఋతువును బట్టి, మన దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారుల యొక్క సలహాన్ని తీసుకొని మంచి రకాన్ని, మంచి జన్యు స్వచ్ఛత, భౌతిక స్వచ్ఛత, తేమ శాతం, మొలక శాతం ఉన్నటువంటి విత్తనాన్ని మనం తీసుకున్నట్లయితే మనకి నమ్మకమైనటువంటి పంటను పొందడానికి అవకాశం ఉంది. ఈ విత్తనాలని మనం తీసుకునేటప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతు తన పొలంలో విత్తనాన్ని తయారు చేసుకోగలడా అనేటువంటిది ఒక మాట అయితే, ఒక గ్రామంలో ఉన్నటువంటి రైతులందరూ సమిష్టిగా ఏర్పడి ఒక సొసైటీగా ఫామ్ అయ్యి లేదా ఒక సంఘంగా ఫామ్ అయ్యి, సొసైటీ కానివ్వండి సంఘం కానివ్వండి ఏదైనా సరే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులని

అనుకూలంగా చేసుకొని గ్రామ స్థాయిలో కనుక విత్తనాన్ని ఉత్పత్తి చేసుకున్నట్లయితే మనకి చాలా మంచి ఉపయోగం ఉంది. ఎందుకంటే విత్తనం ఎవరు తయారు చేయాలి, మాకు రాదు కదా అని రైతులు అంటారు. అందుకని వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఈ వరి, అపరాలు, నూనె గింజలు, చిరుధాన్యాల వంటి పంటలకి రైతులకి గ్రామ స్థాయిలోనే వారికి కావాల్సినటువంటి ట్రైనింగ్ని ఇస్తున్నారు. కాబట్టి ఎవరైతే రైతులు ఇంట్రెస్ట్ ఉన్నారో విత్తనోత్పత్తి చేసుకోవాలి, మేము గ్రామ స్థాయిలో చేసుకుంటామనేటువంటి రైతులు, వారికి దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ శాస్త్రవేత్తలను కనుక కలిసినట్లయితే వారి యొక్క అడ్వైజ్ తోటి మంచిగా విత్తనోత్పత్తి చేసుకునేటువంటి అవకాశం ఉంది. మరి గ్రామ విత్తనోత్పత్తి చేయాలి అనేటువంటి దానికి అసలు ఎందుకు పెట్టడం జరిగింది ఈ గ్రామ విత్తనోత్పత్తి అనేటువంటి దాన్ని అంటే, రైతు సోదరులందరినీ ఒక సముదాయంగా ఏర్పాటు చేయటం అనేటువంటిది ఒకటి, పాత విత్తనాలు మనం ఏదైతే వాడుతున్నామో వాటి స్థానంలో అధిక దిగుబడినిచ్చేటువంటి అధిక సామర్థ్యం ఉన్నటువంటి కొత్త విత్తనాలను ప్రవేశపెట్టడం అనేటువంటిది ఇంకొక ఉద్దేశం. అలానే రైతు సోదరులు క్యూలో నుంచొని రోజుల తరబడి విత్తనాల కోసం ఉండేటువంటి పరిస్థితులు లేకుండా తమ విత్తనాలని తామే సొంతగా తయారు చేసుకోనేటువంటి లేదా స్వయంగా తయారు చేసుకునేటువంటి దాన్ని పెంచడం ఒకటి. తర్వాత గ్రామ స్థాయిలో అవసరమైన విత్తనాన్ని సమయానికి అలానే గిట్టుబాటు ధరకు కూడా పొందడానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేసుకోవడం, ఈ రెండింటికంటే కూడాను సొంతంగా స్వయం సిద్ధంగా విత్తనోత్పత్తిని తయారు చేసుకో, అంటే రైతులు తమ పొలాల్లో ఎట్లా పండుతుంది, ఎలా ఉంది, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, విత్తనం బాగుందా లేదు, ఇవన్నింటినీ వాళ్లే చూసి వాళ్లే మరి దీన్ని ఎంచుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి గ్రామ స్థాయిలో విత్తనోత్పత్తి ఎందుకు చేయాలనేటువంటి దానికి ఇవి ఉద్దేశాలు. మరి స్థలాన్ని ఎట్లా ఎంపిక చేసుకోవాలి? సో స్థలాన్ని ఎంపిక చేసుకోవాలంటే ఏ ఋతువులో వేసుకుంటున్నాం మనం, ఆ ఋతువుకి సరిపోయినటువంటి పరిస్థితులు ఆ విలేజ్లో ఉన్నాయా, వాతావరణం ఆ గ్రామంలో ఉన్నాయా లేవో అనేటువంటిది ఒకటైతే, మరి నీటి వసతి ఉందా లేదా అనేటువంటిది ఇంకొకటి. అట్లానే విత్తనోత్పత్తికి సంబంధించినటువంటి ఏదైతే రైతులు కావాలనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఉందా లేదా, ఆ ప్రాంతంలో వర్షపాతం ఎంత వస్తుంది, ఎంత వర్షపాతం వస్తుంది, ఆ పంటకు కావాల్సినటువంటి వర్షపాతం వస్తుందా లేదా అనేటువంటి దాని మీద కూడా రైతులకి అవగాహన అవసరం. ఇవన్నీ కాకుండా మరి కూలీలు అందుబాటులో ఉన్నారా లేదా, అట్లానే మనం విత్తనాన్ని తయారు చేసిన తర్వాత మనం ఎక్కడెక్కడ ఎవరికి అమ్మాలి విత్తనాన్ని, మనకి మనం ఉంచుకున్న అంటే రైతు సోదరులు ఉంచుకున్నది కాకుండా మిగతా ఎక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఏ పట్టణానికి లేదా ఏ గ్రామానికి మనం సరఫరా చేయొచ్చు అనేటువంటి దాని మీద కూడాను మరి రైతు సోదరులు ముందుగానే ఒక అవగాహన కలిగి ఉండాలి. అలానే మనం అసలు ఈ మనం ఏదైతే తయారు చేయాలనుకుంటున్నాం విత్తనాన్ని, ఆ విత్తనాన్ని ఎవరు మనకు సప్లై చేస్తారు, మరి దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి మనకు ఆ విత్తనం దొరుకుతుందా, లేకపోతే సర్టిఫైడ్ మరి విత్తన సంస్థ మనకు ఏమన్నా ఇస్తుందా, ముందుగానే రైతు సోదరులు నిర్ధారణ చేసుకోవాలి. సరే మరి మీరు మంచిగా మీకు మీరు అనుకున్నటువంటి విత్తనము మీ దగ్గర ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రంలో దొరికింది. సో దొరికిన తర్వాత మరి కొంతమంది గ్రామ స్థాయిలో రైతులు ముందుకు వచ్చారు, మరి మేము చేస్తాము అని. మరి ముందుకు వచ్చిన తర్వాత అసలు ఏమేమి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మొదటి దశలో విత్తనం నాటే సమయంలో విత్తన శుద్ధి, విత్తుల మధ్య దూరము, విత్తే పద్ధతులు, వీటన్నిటి మీద మనం దృష్టిని సారించాలి. ఎందుకంటే మనం ఒక వెరైటీని తీసుకున్నాము అంటే, ఒక రకాన్ని తీసుకున్నాము లేదా అంటే, ఆ రకం ఎంత దూరంలో వేసుకోవాలి, మొక్కకి మొక్కకి మధ్య ఎంత దూరం ఉండాలి, వరుసకి వరుసకి మధ్య ఎంత దూరం ఉండాలి అనేటువంటిది. తర్వాత ఎలా నాటుకోవాలి, బోరికి ఎటువైపు నాటుకోవాలి, ఎంత లోతులో నాటుకోవాలి, ఇవన్నీ కూడాను మనకి క్షేత్రస్థాయిలో మనకు సరైనటువంటి సమాచారాన్ని తీసుకున్న తర్వాతనే మనం దాన్ని స్టార్ట్ చేసుకోవాలి. ఇక రెండవ దశ అంటే మొదటి దశ మనం నాటే సమయం అన్నప్పుడు, రెండవ దశ ఈ పుష్పించేటువంటి దశ అన్నమాట. ఈ పుష్పించే దశ అనేటువంటి చాలా విత్తనోత్పత్తిలో చాలా క్రిటికల్ అయినటువంటి అంటే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి దశ. ఏమైతే కేలీలు ఉంటాయో వాటిని తీసేయాలి, చీడపీడలు వచ్చినటువంటి మొక్కల్ని వీలైతే మనం కావాల్సినటువంటి మందుల్ని పిచికారీ చేసుకొని ఆ మొక్కలను రక్షించుకోవాలి, లేదా మన చేయి దాటిపోయినట్టయితే వాటిని తీసేసేయాలి. పంటను కోసుకోవాలి అనేటువంటిది చూస్తే ఫిజియలాజికల్ మెచ్యూరిటీ అంటాం, అంటే గింజ యొక్క క్రింద భాగంలో ఒక నల్లటి మచ్చ ఏర్పడేటువంటి సమయంలోనే మనం పంటని కోసుకోవచ్చు. అది వరి అన్న కానివ్వండి, లేకపోతే మొక్కజొన్న కానివ్వండి, జొన్న కానివ్వండి, లేకపోతే సజ్జలు కానివ్వండి, వీటన్నిటికీ తల్లి మొక్క నుంచి మరి గింజ వేరుగా ఏర్పడింది లేదా సొంతగా తను తయారవ్వగలదు మొక్కగా అనేటువంటి దానికి సూచన ఏంటంటే గింజ క్రింద భాగంలో ఒక నల్ల

0: మచ్చ ఏర్పడుతుంది, దాన్ని గమనించి అది ఏర్పడిన తర్వాత మనం పంటని కోసుకోవచ్చు అన్నమాట. పంట కోసుకున్న తర్వాత విత్తనం శుభ్రపరచడం కానివ్వండి, మరి పరీక్షలు మనం ఇంతకుముందు చెప్పినటువంటి పరీక్షలు కానివ్వండి, అంటే తేమ శాతం కానివ్వండి, భౌతిక స్వచ్ఛత కానివ్వండి, మొలక శాతం కానీ, ఇవన్నీ కూడాను మనం చేయించుకోవడానికి మన దగ్గరలో ఉన్నటువంటి విత్తన పరీక్షల కేంద్రానికి మనం పంపించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ విధంగా మనం చేసి మరి మంచి విత్తనాన్ని మనం తయారు చేసుకొని మనకి మన రైతులకి కాకుండా మన చుట్టూ ఉన్నటువంటి మరి ఎంతో మంది రైతులకి కల్తీ లేనటువంటి విత్తనాన్ని మనం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గ్రామ స్థాయిలో విత్తనాన్ని తయారు చేసేటువంటి దాన్ని మరి రైతులు సీరియస్ గా తీసుకొని చేస్తే ఎక్కువ లాభాలు ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే జన్యుపరంగా మంచి సామర్థ్యం కలిగినటువంటి మేలైన విత్తనాలను తయారు చేసుకోవచ్చు, అంటే అభివృద్ధి చేసుకోవచ్చు. నాణ్యమైనటువంటి నూతన విత్తనాన్ని మనం అడుగులో తీసుకురావచ్చు. తర్వాత రైతు తన దగ్గరే తను తయారు చేస్తున్నాడు కాబట్టి తనకి నమ్మకం ఏర్పడుతుంది. తర్వాత నాణ్యమైనటువంటి విత్తనాలు రైతు స్థాయిలోనే రైతు దగ్గరే ఉంటాయి. మరి మార్కెట్లో ఎక్కువ ధరకుని మనం పోసుకోవాలి అనేటువంటి దానికి అవకాశమే ఉండకుండా తక్కువ ధరకే మనకు విత్తనాలు దొరుకుతాయి.
1: మీరింతవరకు నాణ్యమైన విత్తనాల ఎంపిక గురించి కొన్ని వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గేయం.

0: పశువుల మేత వివరాల గురించి తెలుసుకుంటారు.
1: పశుగ్రాసర్ అనేది పాడి రైతులకు అందరికి కూడా చాలా వరకు అవసరం అండి. ఎందుకంటే పాడి రైతులకి దాంట్లో సుమారు 60-70% అనేది దాణా ద్వారానే ఖర్చు అవుతుంది. ఈ పశుగ్రాసాన్ని కనుక మనం సాగు చేసి వాటికి వేయటం వల్ల 30-40% వరకు కూడా ఈ పాడి రైతులకి దాణా ఖర్చుని తగ్గించవచ్చు. పాడికి ఆధారం పచ్చిమేత అనేది మన పెద్దల నానుడి. కానీ పాడి పరిశ్రమపై ఆధారపడే ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా వరిగడ్డిని కానీ దానాన్ని కానీ వేసిన వల్ల ఈ పాల దిగుబడిని పెంచడం జరుగుతుంది. దాంతోపాటు ఈ పచ్చిమేతను కూడా మైపినట్టయితే పశువులు అనేవి ఆరోగ్యంగా ఉండి సకాలంలో ఎదగవచ్చి పాల ఉత్పత్తి పెరుగుతుంది. దాని ద్వారా రైతుకు ఖర్చు అనేది కూడా తగ్గుతుంది. మన రాష్ట్రంలో చూస్తే చాలా వరకు కూడా అభివృద్ధి చెందిన రాష్ట్రం అనేటువంటి పాడి పరంగా పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో సుమారు 14% అనేది ఈ పశుగ్రాసం విస్తీర్ణం ఉంది. కానీ మన దగ్గర అది కేవలం 2% కంటే తక్కువగా ఉంది. దీని ద్వారా రైతులపై ఆర్థికంగా చాలా వరకు కూడా నష్టం అనేది వస్తుంది. ఇప్పుడు ఈ పశుగ్రాసాలు పెంచడం వల్ల దానా ఖర్చు తగ్గించి రైతుకు ఆర్థికంగా లాభం కూడా చేకూర్చడం జరుగుతుంది. పశుగ్రాసాలు అనేవి ముఖ్యంగా 4 రకాలు ఉన్నాయి. 1 ఏకవార్షికాలు, 2 బహువార్షికాలు, 3 లెగ్యుమినస్ పంటలు అంటారు, అంటే దీనిలో మాంసకృతులు అనేది ఎక్కువగా ఉంటుంది. 4వది ఇతర రకమైన చెట్లు. ఏకవార్షికాల్లో సాధారణంగా జొన్న, మొక్కజొన్న, మేతజొన్న ఇలాంటివన్నీ కూడా ఏకవార్షికాలు అంటారు. ఇవి కేవలం 1 సంవత్సరం వరకు వస్తాయి. మనకి 2 నుంచి 3 కోతలు అనేది రావటం జరుగుతుంది. ఈ దీంట్లో జొన్న కానీ మొక్కజొన్న కానీ చూసుకున్నట్టయితే ఇది ఎకరానికి 15-20 కేజీల వరకు వేయటం జరుగుతుంది. ఈ సాళ్ళ మధ్య కేవలం 25-30 సెంటీమీటర్లు అనేది విడిగా ఉంచినట్టయితే మొక్కజొన్నది వేయటం జరుగుతుంది. వీటికి అనువైన మాసాలు జూన్ నుంచి ఆగస్టు కానీ, ఫిబ్రవరి నుంచి మే కానీ ఇవి అనువైన మాసాలండి వేయటానికి. వేసిన తర్వాత ప్రతి 15-15 రోజులకు ఒకసారి తడిపినట్టయితే ఈ తడి సరిపోతుంది. మొదటి కోత అనేది 50-55 రోజుల తర్వాత కొయ్యటం జరుగుతుంది. సంవత్సరం మీద మొత్తం 3 కోతలు అనేది వస్తుంది. దీంట్లో దిగుబడి ఎకరానికి 20-25 టన్నులు అనేది రావటం జరుగుతుంది. ఈ జొన్న కానీ మొక్కజొన్న రకాలు PC-23 లేదా SSG అనేవి ఈ హైబ్రిడ్ రకాలు. వీటిని వేసినట్టయితే దిగుబడి కూడా ఎక్కువ రావటం జరుగుతుంది. 2వది బహువార్షికాలు. బహువార్షికాలు అనేది నీటి లభ్యత మీద ఆధారపడి ఎక్కువ నీరు గినక ఉన్నట్టయితే ఈ బహువార్షికాలని వేసుకోవటం జరుగుతుంది. ఇవి గినక ఒకసారి వేసుకున్నట్టయితే 5-6 సంవత్సరాల వరకు కూడా రైతులకి పశుగ్రాస కొరత అనేది నివారించవచ్చు. దీనిలో ముఖ్యంగా నేపియర్ గడ్డి, 2వది పారాగడ్డి, 3 గిని గడ్డి అనే రకాలు ఉన్నవి. ప్రస్తుతానికి రైతులు చాలా వరకు కూడా ఈ నేపియర్ గడ్డినే వేయటం జరుగుతుంది. దీంట్లో కోవన్, కోటు, కోత్రి, కోఫోర్ మొదలగు రకాలు ఉన్నాయి. వీటిని మొలకెత్తిన వేయటానికి అనువైన సమయం ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్ మధ్యన నాటవచ్చు. ఇది ఎకరానికి సుమారుగా 16,000 కాండపు మొక్కలు అనేది అవసరమవుతాయి. కాండపు మొక్కల్ని పెట్టేటప్పుడు ముందుగా రైతులు బోదెలు గినక పొలంలో తయారు చేసుకొని బోదెలలో వీటిని చెరుకు నాటినట్టుగా ఈ కాండపుని నాటాలి. ఒక్కొక్క కాండపు కనుపు మధ్య 60-60 సెంటీమీటర్లు అనేది ఉంచాలి. నాటిన తర్వాత ప్రతి 10 రోజులకు ఒకసారి తడి పెట్టుకుంటూ కొంచెం యూరియా లాంటిది వేసుకున్నట్టయితే మొదటి కోతకి 55 రోజుల్లో రావటం జరుగుతుంది. ఇవి 55 రోజుల కోత తర్వాత తిరిగి 45 రోజులకు ఒకసారి కూడా కత్తిరించుకుంటూ ఉండొచ్చు. దీని నుంచి సంవత్సరానికి 6 కోతలు అనేవి వస్తాయి. 40 టన్నులు అనేది దిగుబడి రావటం జరుగుతుంది. 2వది పారాగడ్డి. పారాగడ్డి అనేది ఇంకొక ఈ బహువార్షిక గడ్డి రకము. ఈ గడ్డికి ఎక్కువగా నేల చిత్తడిగా ఉన్న చోట పెరగటం జరుగుతుంది. దీన్ని వేయటానికి అనువైన సమయం జూన్ నుంచి జూలై మాసాల మధ్య వేయటం జరుగుతుంది. ఇది 1000 ఎకరానికి 16,000 కాండపు మొక్కలు అనేది అవసరమవుతాయి. ఈ కాండపు మొక్కలను కూడా రైతులు బోదెలు గినక తయారు చేసిన తర్వాత పొలంలో నాటడం జరుగుతుంది. చెరుకు నాటినట్టుగానే వీటిని నాటాలి. ప్రతి కాండపు మొక్కకి మధ్య 60 సెంటీమీటర్ల గ్యాప్ అనేది ఉంచడం జరుగుతుంది. నాటిన తర్వాత ప్రతి 10 రోజులకు ఒకసారి తడి పెట్టుకుంటూ కొంచెం యూరియా వేసినట్టయితే మొదటి కోత అనేది 65 రోజుల్లో రావటం జరుగుతుంది. 65 రోజుల తర్వాత తిరిగి ప్రతి 45 రోజులకు ఒకసారి కూడా కొయ్యటం జరుగుతుంది. దిగుబడి 35-40 టన్నులు సంవత్సరానికి దీని నుంచి పారాగడ్డి నుంచి రావటం జరుగుతుంది. 3వ రకము ఈ గడ్డి రకాల్లో లెగ్యూమినస్ గడ్డి అంటారు. లెగ్యూమినస్ అంటే వీటిలో మాంసకృతులు అధికంగా ఉండటం జరుగుతుంది. దీంట్లో అలసంద, పిల్లి పెసర, జనుము, స్టైలో

0: డూసర్, బర్సీమ్ ఇలాంటి రకాల్ని ఎక్కువగా ఈ లెగ్యూమినస్ ఫాడర్స్లో ఉంటాయి. వీటి వల్ల మాంసకృత్తులు అనేది చాలా అధికంగా ఉండి కొంచెం మేత వేసినా కూడా ఈ పాడి పశువులకి ఎక్కువ బలం చేకూర్చుతుంది. దీంట్లో ముఖ్యమైనది ల్యూసర్న్ మరియు బర్సీము. ఇది ఎక్కువగా మాంసకృత్తులు అనేది ఉంటుంది. ఇవి వేయటానికి అనువైన సమయం జూన్ నుంచి జూలై మాసాల మధ్య కానీ లేదా నవంబర్ నుంచి డిసెంబర్ మాసాల మధ్య కానీ వీటిని వేయటం జరుగుతుంది. ఎకరానికి 10 కేజీల వరకు ఈ విత్తనాలు అవసరమవుతాయి. వీటిని చల్లటం ద్వారా మాత్రమే మనం వేయగలము పొలంలో. వేసిన తర్వాత నెలకొకసారి తడపాలి. మొదటి కోత అనేది 80 రోజుల తర్వాత రావటం జరుగుతుంది. అక్కడ నుంచి ప్రతి 50-60 రోజులకు ఒకసారి కోత అనేది వస్తుంది. ఎకరానికి 10 నుంచి 12 టన్నులు అనేది ఈ మేత రావటం జరుగుతుంది. పశుగ్రాసాల్లో చివరి రకం ఇతర రకమైన చెట్లు, ఉదాహరణకి అవిష కానీ సుబాబులు కానీ ఇలాంటివి కూడా మనం పశుగ్రాసాలుగా వాడుకోవచ్చు. విపత్కర పరిస్థితుల్లో వీటిని కూడా కోసేసి పాడి పశువులకు వేయటం జరుగుతుంది. ఇవి పశుగ్రాసాల రకాలు. ఇవే కాకుండా విపత్కర పరిస్థితుల్లో అంటే ఈ వర్షాలు గనుక లేని సమయాల్లో గనుక ఉన్న పశుగ్రాసాన్ని కొంచెం పొదుపుగా వాడటం వల్ల రైతులు కొంచెం నష్టపోకుండా కూడా ఉండటం జరుగుతుంది. దాంట్లో మొదటిది ఉన్న పశుగ్రాసాన్ని చాఫ్ కట్ చేయటం, చాఫ్ కట్టర్ ద్వారా కట్ చేయటం. ఈ చాఫ్ కట్టర్ ద్వారా ఈ పశుగ్రాసాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టడం ద్వారా పశుగ్రాసాన్ని వేస్టేజ్ అంటే అనవసరంగా వృధా కాకుండా కూడా నివారించవచ్చు. అదేవిధంగా ఈ చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టడం వల్ల పశువులకి తొందరగా అరుగుతుంది, అదే పాలిచ్చే పశువులైతే వెన్న శాతం పెరుగుతుంది, వృధా అనేది నివారించవచ్చు. రెండవది మాగుడు గడ్డి, దీనినే ఇంగ్లీష్లో సైలేజ్ అని చెప్పేసి అంటారు. ఈ మాగుడు గడ్డిని మనం తయారు చేయడం వల్ల సుమారు 3-4 నెలల వరకు కూడా గడ్డిని మనం స్టోరేజ్ చేయవచ్చు. జొన్న కానీ మొక్కజొన్న మొదలైన రకాల్ని మనం ఎక్కువగా వాడటం జరుగుతుంది. వీటిని పూత దశలో కోసి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసిన తర్వాత భూమిలో తీసిన బంకర్లలో వీటిని పాత్ర వేయటం జరుగుతుంది. సుమారు 20 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు ఉన్న గుంటల్ని మనం భూమిలో తీయాలి. నేల లోపటికి 8 అడుగులు, నేల పైన 2 అడుగులు ఎత్తు వచ్చే వరకు తీసిన తర్వాత ఈ మాగుడు గడ్డి కట్ చేసిన దాన్ని లోపల పెట్టేసి గాలి ఆడకుండా వీటిని ఉంచడం జరుగుతుంది. లోపల కొంచెం యూరియా, మొలాసిస్ మరియు కొంచెం ఈస్ట్ కల్చరు, మినరల్ మిక్చరు, లవణ మిశ్రమం ఇలాంటివి కలిపి 40 రోజుల పాటు వాటిని ఉంచినట్టయితే లోపల ఉన్న గడ్డి పోషక విలువలు పెరిగి రైతులకు కూడా ఉపయోగపడుతుంది.
1: మీరింతవరకు పశువుల మేత వివరాల గురించి తెలుసుకున్నారు.
2: మీరింతవరకు రైతే రాజు రైతు సోదరులకు సమగ్ర సమాచారం విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 7:45 కా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ಆಕಾಶವಾಣಿ ವಿಕಸಿತ ಭಾರತ್ ಕಾರ್ಯಕ್ರಮವಿಂಟರು
1: ಆಕಾಶವಾಣಿ ಈನಾಟಿ ವಿಕಸಿತ್ ಭಾರತ್ ಕಾರ್ಯಕ್ರಮంలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం గురించి, అలాగే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం గురించి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెల్లూరు జిల్లా అధికారి అబ్దుల్ ఖయ్యూం గారితో పరిచయం వింటారు. పరిచయకర్త

0: సయ్యద్ ఆబిద్ హుసేన్.
1: ఆకాశవాణి యువత భవిష్యత్తును మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఈ పథకాల గురించి మనకు వివరించేందుకు ఈరోజు స్టూడియోలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెల్లూరు జిల్లా అధికారి అబ్దుల్ ఖయ్యూమ్ ఉన్నారు. వారితో చర్చిద్దాం. నమస్కారం ఖయ్యూమ్ గారు.
2: నమస్కారం అండి.
1: యువతకు నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలు అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో పీఎం ఇంటర్న్షిప్ కార్యక్రమం ముఖ్యమైంది కదా ఖయ్యూమ్ గారు, మరి ఈ కార్యక్రమం అమలు తీరు గురించి మా శ్రోతలకు వివరిస్తారా?
2: అందరికీ నమస్కారం అండి. పీఎం ఇంటర్న్షిప్ అనే ప్రోగ్రామ్ కొత్తగా ఫేజ్3 ఇప్పుడు జరుగుతుందండి. గత 2 సంవత్సరాలు కూడా పీఎం ఇంటర్న్షిప్ అనే ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. ఈ మొదటి ఉన్న ప్రోగ్రామ్స్ కి ఇప్పటికీ పీఎం ఇంటర్న్షిప్ లో చాలా చేంజెస్ జరిగాయి. సో మొట్టమొదటిగా ఇది ఇప్పుడు జరుగుతుంది ఫేజ్3 అంటున్నాము. దీంట్లో ప్రధానంగా 18 నుంచి 25 సంవత్సరాలు ఉన్న యువతి యువకులందరూ కూడా దీనికి అర్హులు. క్వాలిఫికేషన్ ప్రకారంగా చూసుకుంటే 10వ తరగతి కానీ, ఇంటర్ కానీ, ఐటీఐ, పాలిటెక్నిక్, డిప్లొమా ఆర్ ఎనీ గ్రాడ్యుయేషన్, వీళ్ళందరూ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా వీళ్ళందరూ ఎలిజిబుల్ ఉంటుంటారు. సో ఇంకొకటి చూసుకుంటే, దీని ముందు ఈ పీఎం ఇంటర్న్షిప్ అనే ప్రోగ్రామ్ 1 ఇయర్ ప్రోగ్రామ్ ఉంది. దాంట్లో కొంతమంది ఇబ్బందులు గురవుతున్న ఉద్దేశంతో ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ని 6 నెలల నుంచి 9 నెలలకి తగ్గించడం జరిగింది. సో అదేవిధంగా దీని ముందు యువతి యువకులకు అందరికి కూడా స్టైఫండ్ కింద 5,000 ఇచ్చేవాళ్లు, ఇప్పుడు దీన్ని 9,000 పెంచడం జరిగింది. సో ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త పథకాలు. యువతి యువకులు, నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇబ్బందులు గురి కాకుండా వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశంతో దేశంలోని ప్రధాన కంపెనీలు ఏవైతే ఉన్నాయో, సో అలాంటి కంపెనీలు అన్నింటిలో కూడా ఈ పీఎం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ని అర్హులు చేయడం జరిగింది. ఇది ప్రతి జిల్లాలో, అలాగే రాష్ట్రంలో, అలాగే దేశంలో 3 రకాల అవకాశాలు వాళ్ళకు ఉంటాయి. ఎక్కడైనా కూడా ఒక యువకుడు ఉద్యోగం పొందాలంటే రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, కంపెనీని సెలెక్ట్ చేసుకోవచ్చు, అదేవిధంగా దేశంలో ఉన్న ప్రధాన కంపెనీలు కూడా చేసుకోవచ్చు. ఇంకొక గొప్ప అవకాశం దీంట్లో ఉన్నది ఏంటంటే, వీళ్ళకి అక్కడికి వెళ్ళినప్పుడు ఇబ్బందులకు గురి కాకుండా 1 టైం సెటిల్మెంట్ కింద వీరందరికీ కూడా 6,000 రూపాయలు ముందుగా ఇవ్వడం జరుగుతుంది జాయిన్ అవ్వగానే. అది కాకుండా అడిషనల్ గా ప్రతిసారి వాళ్ళకి స్టైఫండ్ కింద ఇప్పుడు 9,000 కూడా ఇవ్వడం జరుగుతుంది. టోటల్ ప్రోగ్రామ్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత అదే కంపెనీలో వాళ్ళు ఒకవేళ వాళ్ళ ప్రవర్తన గానీ వాళ్ళ ఇవి నచ్చితే అదే కంపెనీలో కంటిన్యూ అవ్వచ్చు. వద్దు అంటే మళ్ళీ ఆ సర్టిఫికేషన్ తీసుకుని వాళ్ళకి నచ్చిన కంపెనీలో ఆ సర్టిఫికేషన్ ద్వారా మంచి ఉద్యోగం పొందే అవకాశం ఉంది. సో ఇలాంటి అవకాశము ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం మనకు యువతి యువకుల కోసం ఏర్పాటు చేస్తుంది. రాష్ట్రంలో అలాగే దేశంలో ఈ ప్రోగ్రామ్ ఫాస్ట్ మేనర్ లో ఉంది. ఫేజ్3 కి, ఫేజ్1 కి, ఫేజ్2 కి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో 1 ఇయర్ అనే ప్రోగ్రామ్ ని దాన్ని 9 నెలలకి ఇప్పుడు 6 నుంచి 9 నెలలకి కుదించడం జరిగింది. అదేవిధంగా మేజర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ మేజర్ కంపెనీస్ అన్నిటి కూడా దీన్ని ఆన్ బోర్డ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్నప్పుడే మీకు మొత్తం కంపెనీ లిస్ట్ మీకు కనబడుతుంది. మనకి ఏ కంపెనీ అయితే నచ్చుతుందో ఆ కంపెనీని మనం సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇంటర్న్షిప్ 1 కన్నా 3 ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఏ ఆప్షన్ నచ్చితే, వాళ్ళు లోకల్గా కావాలనుకుంటున్నారా, లేదా రాష్ట్రంలో కావాలనుకుంటున్నారా, లేదా ప్రధాన నగరాల్లో ఏమైనా కావాలనుకుంటున్నారా, దాన్ని చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా మంచి ఉద్యోగం పొందే అవకాశం.
1: అంటే శిక్షణలో ఏ రంగంలో ట్రైనింగ్ ఇస్తున్నారు?
2: అన్ని రంగాలండి. దీంట్లో ఎస్పెషల్ చెప్పాలంటే సర్వీస్ సెక్టర్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఉంది, ఆటోమొబైల్ సెక్టర్ ఉంది. అలాగే ప్రతి రంగంలో ఇలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రతి వాళ్ళకి ఏ రంగంలో అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుందో ఆ రంగంలో దాన్ని చూస్ చేసుకోవచ్చు.
1: గ్రామ స్థాయిలో తీసుకుంటే, గ్రామ స్థాయిలో ఈ కోర్సులపై అవగాహన విషయం తీసుకుంటే అవగాహన ఎలా ఉంది, అక్కడ అమలు తీరు ఎలా ఉంది, అలాగే యువత నుంచి స్పందన ఎలా ఉందంటారు?
2: మేము ప్రధానంగా చూసుకుంటే ఈ ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో ఆ ప్రోగ్రామ్ గ్రాస్ రూట్ లెవెల్ తీసుకెళ్ళడానికి మా ప్రయత్నం అన్ని చేస్తున్నాము. అలాగే ఈ ప్రోగ్రామ్ గురించి రెగ్యులర్ గా అందరికీ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఈ ప్రోగ్రామ్ గురించి ఎక్కువగా ఇంట్రెస్ట్ చేసుకుని జరిగింది. మన జిల్లాలో చూసుకుంటే సుమారుగా ఈ రోజు వరకు కూడా 1,350 మంది వరకు దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి, సంవత్సరంలో ఒక్కసారి ఇలాంటి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి, ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కావచ్చు, ఫైనల్ సెమిస్టర్లో ఉన్న విద్యార్థులు కావచ్చు, లేదా కంప్లీట్ చేసిన వాళ్ళు 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు.
1: శిక్షణ పూర్తయిందనుకుందాం. శిక్షణ పూర్తయిన తర్వాత అభ్యర్థులకు ఎలాంటి కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి, అలాగే ప్లేస్మెంట్ ప్రాసెస్ తీసుకుంటే ప్లేస్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంది?
2: దీంట్లో మ్యాక్సిమం అండి మంచి కంపెనీలు ఉన్నాయి, అంటే ఎంఎన్సీ కంపెనీలు, మేజర్ కంపెనీసే ఉన్నాయి. సో ఈ కంపెనీస్లో సర్టిఫికేషన్ పొందడం అనేది మీకు ఫర్దర్గా చాలా చాలా ఉపయోగపడుతుంది. ఈ

0: సర్టిఫికేషన్ తీసుకొని ఫర్దర్ కంపెనీస్కి అప్లై చేస్తున్నప్పుడు మీ పాత కంపెనీ యొక్క రెప్యుటేషన్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆ కంపెనీలో మీ అవగాహన బాగుండి, మీ యొక్క బిహేవియర్ బాగుండి, లేదా మీ పర్ఫార్మెన్స్ బాగుంటే తప్పనిసరిగా అదే కంపెనీలో మీ రెగ్యులర్ జాబ్స్ కూడా పొందే అవకాశం ఉంది.
1: టెక్నికల్ స్కిల్స్ తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మనందరికీ తెలిసిందే. మరి ఆ దిశగా ప్రత్యేకమైనటువంటి శిక్షణా తరగతులు ఏమైనా అందిస్తున్నారా?
0: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొట్టమొదట ప్రతి ప్రోగ్రాంలో కూడా ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, బిహేవియర్ స్కిల్స్ కావచ్చు, లేదా వాళ్ళ యొక్క ఫుల్ డెవలప్మెంట్ కోసం రకరకాల చర్యలు తీసుకుంటున్నాయి. వాళ్ళకి ప్రతి ట్రైనింగ్ ప్రోగ్రాంలో మొట్టమొదట దీని మీద నుంచే కమ్యూనికేషన్ స్కిల్స్ మీద మొట్టమొదటి ట్రైనింగ్స్ ఉంటాయి, మొదటి 10-15 రోజులు. సో దీని ద్వారా ఫర్దర్గా ఇంటర్వ్యూస్కి వెళ్ళడానికి కానీ లేదా మంచి జాబ్స్ పొందడానికి కానీ మంచి అవకాశాలు ఉంటాయి.
1: అలాగే అబ్దుల్, ఈ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం గురించి కూడా మా శ్రోతలకు వివరిస్తారా?
0: తప్పనిసరిగానండి. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ముఖ్యమైన పథకాల్లో పీఎంకేవీవై ప్రైమ్ మినిస్టర్ కౌశల్ వికాస్ యోజన అనేది ఇప్పుడు 4.0 వర్షన్ జరుగుతుంది. దీని ముందు ఫస్ట్ వర్షన్ జరిగింది, సెకండ్ వర్షన్, థర్డ్ వర్షన్, ప్రజెంట్ 4వ వర్షన్ జరుగుతుంది. పీఎం ఇంటర్న్షిప్ డైరెక్ట్ ప్లేస్మెంట్ సంబంధించింది అయితే పీఎంకేవీవై అనేది శిక్షణ మరియు ఉపాధి కల్పించడానికి ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో శిక్షణ కాలం ఉంటుంది, శిక్షణ పొందిన తర్వాత ఆ శిక్షణ పొందిన ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రైమ్ మినిస్టర్ కౌశల్ వికాస్ అనే ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. ఇది ముఖ్యంగా ప్రతి రాష్ట్రంలో అలాగే ప్రతి జిల్లాలో కూడా ఈ ప్రోగ్రామ్ని జరుగుతూ ఉంది. ప్రతి జిల్లాలో ఒక స్కిల్ హబ్ అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో, గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్లో, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్లో, అలాగే యూనివర్సిటీలో ప్రతి దగ్గర స్కిల్ హబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన శిక్షణా కాలం 240 రోజుల నుంచి 480 గంటల వరకు కూడా ఈ ప్రోగ్రాం ఉంటుంది. సో ఈ ప్రోగ్రాంలో ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశం సద్వినియోగపరుచుకొని శిక్షణ పొంది ఉపాధి పొందే అవకాశం కూడా ఉంది.
1: ఎలాంటి కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు?
0: నెల్లూరు జిల్లాలో చూసుకుంటే ఈ అప్డేటెడ్ కోర్సెస్లో మనకు ఫీల్డ్ టెక్నీషియన్ కంప్యూటింగ్ పెరిఫెరల్స్ కానీ, అలాగే మైక్రో ఇరిగేషన్ టెక్నీషియన్ అనేది నెల్లూరు, అలాగే సైబర్ సెక్యూరిటీ అండ్ సోషల్ మీడియా అనలిస్ట్ అనేది మన డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ డికేడబ్ల్యూ కాలేజ్లో జరుగుతుంది. అలాగే కొవ్వూరులో చూసుకుంటే క్లౌడ్ కంప్యూటింగ్ విత్ ఏడబ్ల్యూఎస్ అండ్ అజూర్, కస్టమర్ కేర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ వాయిస్ అండ్ నాన్ వాయిస్. అలాగే మన విక్రమసింహారావు యూనివర్సిటీలో సైబర్ సెక్యూరిటీ విత్ సోషల్ మీడియా అనలిస్ట్, అప్లికేషన్ డెవలపర్ వెబ్ అండ్ మొబైల్, అలాగే సెక్యూరిటీ అనలిస్ట్, మైక్రో ఇరిగేషన్ టెక్నీస్. అంటే జనరల్ కోర్సెస్ కాకుండా అప్డేటెడ్ కోర్సెస్. వీళ్ళందరికీ ఈ ట్రైనింగ్ పొందిన తర్వాత మంచి సర్టిఫికేషన్తో పాటు వాళ్ళకి మంచి ఉపాధి అవకాశాలు పొందే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి.
1: సో ట్రైనింగ్ తర్వాత ప్లేస్మెంట్ విషయం తీసుకుంటే ప్లేస్మెంట్ ఏ విధంగా ఉంది అంటే టెక్నికల్ స్కిల్స్ లేదే ఈ రోజుల్లో ప్లేస్మెంట్స్ అనేది చాలా కష్టం అని చెప్తూ ఉంటారు కదా?
0: అవునండి. ఇప్పుడు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా ఖచ్చితంగా ప్లేస్మెంట్ అనేది ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రతి ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ముందే కొన్ని కంపెనీలతో మనం టైఅప్ చేసుకోవడం జరుగుతుంది. వీరందరూ ట్రైనింగ్ పొందుతున్నప్పుడు, అదేవిధంగా ట్రైనింగ్ కంప్లీట్ అయ్యేటప్పుడు వీళ్ళందరికీ ఫైనల్గా ఒక అసెస్మెంట్ అని కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా అసెస్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేషన్ రావడం జరుగుతుంది. సర్టిఫికేషన్తో పాటు వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. మ్యాక్సిమం టు మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశం పొందే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో కూడా చూసుకుంటే కూడా వీళ్ళందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా నైపుణ్యం అనే ఒక యాప్ని తీసుకురావడం జరిగింది. ఈ నైపుణ్యం యాప్లో ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వారికి రాష్ట్రంలో జరుగుతున్న శిక్షణ వివరాలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్నిటి కూడా వాళ్ళకి మెసేజ్ రూపంలో, వాట్సాప్ రూపంలో, అలాగే డైరెక్ట్గా కాల్ సెంటర్కి కాల్ చేయడం ద్వారా కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు పొందవచ్చు. ఎన్ఎస్డిసి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా సర్టిఫికేషన్ అనేది చాలా వాల్యుయబుల్ సర్టిఫికేషన్ ఉంటుంది. ఆ సర్టిఫికేషన్ పొందడం వల్ల మీ ఉపాధి అవకాశాలను మెరుగుపరచుకునే అవకాశం ఉంటుంది.
1: అంటే మీరు ఇప్పుడు రెండు కోర్సులు చెప్పారు కదా, రెండిట్లో యువత ఎక్కువగా ఏ కోర్సు నేర్చుకోవడానికి మక్కువ చూపిస్తున్నారంటారు?
0: ఈ మనం చూసుకున్న చూస్ చేసుకున్న కోర్సులన్నీ కూడా అండి మంచి డిమాండ్ ఉన్న కోర్సులే కూడా. రెండింటికి కూడా హైలీ డిమాండ్ ఉంది. వాళ్ళకి దీంట్లో అయితే ఎక్కువ అభిరుచి కలిగి ఉంటారు. ఆ కోర్సును చూస్ చేసుకునే అవకాశం ఉంది. మనం తక్కువ టార్గెట్ అయినా కూడా వాళ్ళకి ఇంట్రెస్టెస్ కోర్సెస్ ఇప్పుడు పెట్టడం జరుగుతుంది.
1: గ్రామీణ యువతకు కూడా ఈ కోర్సెస్ బాగా ఉపయోగకరంగా ఉంటాయి.
0: తప్పనిసరిగా అండి. ఇప్పుడు ఆల్రెడీ అందరికీ క్వాలిఫికేషన్స్ పెరిగాయండి. మినిమం చాలా మంది ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నారు. సో వాళ్ళకి సర్టిఫికేషన్ పొందడం ద్వారా వాళ్ళ ఉపాధి అవకాశాలను బాగా పెంచుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అదే కాకుండా మన ద్వారా కూడా మనం ఉపాధి కల్పిస్తున్నాం.

0: వీళ్ళందరికీ కూడా డిగ్రీ నుంచి బయటకు వస్తున్నప్పుడే ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ అని ప్రతి డిగ్రీ కాలేజీలో మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏదైతే కోర్సులు ఉంటుందో ఆ కోర్సులో వాళ్ళకి శిక్షణ ఇచ్చి సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్ ఇయర్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి ఇమీడియట్గా ఒక సర్టిఫికేషన్ ద్వారా వారు బయటికి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్రెస్టెస్ కోర్సెస్లో వారు చదువుతున్న బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, వారికి సంబంధించిన కోర్సెస్లో వాళ్ళకి సర్టిఫికేషన్ పొందుతున్నారు. సో బయటకు వచ్చేటప్పుడు ఒక సర్టిఫికేషన్తో బయటకు వస్తే వాళ్ళు ఉద్యోగం పొందే అవకాశాలు మెరుగుపడతాయి. అదే ఉద్దేశంతో ఎంప్లాయబిలిటీ స్కిల్స్ సెంటర్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం, నిరుద్యోగ యువతి యువకుల కోసం స్కిల్ హబ్స్ని ఏర్పాటు చేశాం. ప్రతి 3 నెలలకి ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక మెగా జాబ్ మేళా, అంటే కనీసం 10 నుంచి 25 కంపెనీల వరకు ఈ జాబ్ మేళా నిర్వహించి డైరెక్ట్గా ఉపాధి అవకాశాలను పెంచడం కోసం చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. ఇవే కాకుండా ఎవరైనా వేరే విదేశాల్లో పనిచేయాలనుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో దాన్ని కూడా వర్కౌట్ చేసి వారందరికీ కూడా వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టు డైరెక్ట్గా ఏపీఎస్డిసి మరియు ఓం క్యాప్, ఓవర్సీస్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దీని ద్వారా కూడా వారందరికీ కొంత కొంత కొంత శిక్షణ ఇచ్చి, జర్మనీ లాంగ్వేజ్ అయితే జర్మనీ లాంగ్వేజ్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది, అలాగే రష్యన్ అయితే రష్యన్ లాంగ్వేజ్ మీద ఇవ్వడం జరుగుతుంది. తద్వారా వారు అక్కడికి వెళ్ళినప్పుడు ఇబ్బందులు ఎదుర్కోకుండా వాళ్ళకి మంచి ఒక ప్లాట్ఫామ్ లాగా ఏపీఎస్డిసి వర్తిస్తారు.
1: చివరిగా నేటి యువతకు మీరేమైనా చెప్పదలిచారా?
0: మా ఉద్దేశంలో అండి, నేటి యువత అందరూ కూడా ప్రధానంగా చూస్తుంది ఏంటంటే మనకు స్కిల్స్ కలిగి ఉన్నాయా లేదా అనేది మొట్టమొదట వాళ్ళందరూ గమనించాల్సిన విషయం. స్కిల్స్ ఉంటే ప్రతి కంపెనీ కూడా తప్పనిసరిగా తీసుకుంటుంది. మనం కాలేజ్ నుంచి బయటకు వచ్చినప్పుడు మనకు అకాడమిక్ నాలెడ్జే ఉంటుంది, కొంత ఉద్యోగం పొందిన తర్వాత ఆ పరిశ్రమలో ఉన్న దీని మీద ఒక అవగాహన వస్తుంది. కాబట్టి నా ఉద్దేశంలో, నా సలహా, ప్రతి ఒక్క యువత కూడా మొట్టమొదట శాలరీ అనే కన్సర్న్ కాకుండా మొదట ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేయాలనే ఉద్దేశంతో ఉపాధిని పొందితే బాగుంటుందని నేను భావిస్తున్నాను. సో యువత అందరూ కూడా వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోకుండా కొంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలి, తద్వారా ఫ్యూచర్లో డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వీరందరూ కూడా మొదట ఉన్న దాన్ని స్టార్టింగ్ స్టెప్గా తీసుకొని ఎక్స్పీరియన్స్ పొందడం ద్వారా ఎక్కువగా ఉద్యోగాలు పొందాలని నేను కోరుకుంటున్నాను.
1: రైట్, అబ్దుల్ కరీం గారు చాలా ధన్యవాదాలు. సో పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ అలాగే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, ఈ 2 స్కీమ్స్ కూడా యువతకు కొత్త దారులు చూపిస్తున్నాయి, సరైన స్కిల్స్ తో పాటు అవకాశాలు కూడా అందిస్తున్నాయి. కాబట్టి ప్రతి యువత ఈ స్కీమ్స్ ను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నారు అబ్దుల్ ఖయ్యం గారు. ధన్యవాదాలు అబ్దుల్ ఖయ్యం గారు.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం గురించి మరియు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం గురించి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెల్లూరు జిల్లా అధికారి అబ్దుల్ ఖయ్యూం గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పించిన ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైంది.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 12 వసంతాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన ధారావాహిక 10వ భాగం రికార్డింగ్ కార్యక్రమం.

చిత్రగీతాలు విన్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 8:45 కావస్తుంది. ముందుగా సమాచార సంధ్య, అనంతరం 9:00 న్యూస్ ఎట్ 9 ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: चर्चा का विषय है। ये आकाशवाणी है, चर्चा का विषय है। कार्यक्रम में प्रस्तुत है प्रधानमंत्री नरेंद्र मोदी का इतिहास।
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతలు వింటారు. కార్యక్రమంలో ముందుగా అంతం చిత్రం నుండి ఈ పాట విందాం.

మీరు ఇంతవరకు చిత్రగీతలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 10 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో రాగం తానం పల్లవి కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: आकाशवाणी समाचार के साथ मैं प्रशांत कुमार।
1: రాగం తానం పల్లవి. ఈనాటి కార్యక్రమంలో పుదుక్కోటై కృష్ణమూర్తి గారి వీణావాయిద్యం వింటారు బివిఎస్ ప్రసాద్ గారు మృదంగం. చలనాట రాగం తానం, పల్లవి సాహిత్యం, వీణాగాన విలాసం, చతురస్రజాతి మఠ్యతాళం సమన్నుంచి రెండు అక్షరాలు వదిలి

0: మీరింత వరకు శ్రీ పుదుక్కటై కృష్ణమూర్తి గారి వీణావాదన విన్నారు. శ్రీ బివిఎస్ ప్రసాద్ మృదంగ సహకారం. ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఆపాత ముద్రగీతల కార్యక్రమం మధురిమ కార్యక్రమంలో ముందుగా సుమంగళి చిత్రం నుంచి పాట విందాం.

ఈ పాటతో ఈనాటి ఆపాత మధురి గీతాల కార్యక్రమం మధురిమ సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, రేపటి ప్రసార విశేషాలు. రేపు ఉదయం 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ సాయి భక్తి గీతాలు వింటారు. 6:35 రైతు సమాచారంలో కొత్తిమీర సాగులో తెగుళ్ల నివారణ గురించి తెలుసుకుంటారు. 7:15 డాక్టర్ సలహాలు కార్యక్రమంలో థైరాయిడ్ సమస్యలు చికిత్సా విధానాలు డాక్టర్ ఈ బాబురావు గారితో పరిచయం

చెక్కత్త శ్రీమతి కె నాగలక్ష్మి. 7:45 గిరిసీమలు గిరిజనుల కార్యక్రమంలో గిరిజన పాటలు వింటారు. ఎనిమిది గంటల 30 నిమిషాలకు ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 మీ మాటతో ఓ పాట. శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. నిర్వహణ శ్రీ కొలిపక్క శంకరరావు. 9:30 ఏక చిత్ర

వనితా లోకం స్త్రీల కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇక 2 గంటలకు మిడ్ డే న్యూస్, 2 గంటల 15 నిమిషాలకు దోపహార్ సమాచార్, 2 గంటల 30 నిమిషాలకు కిన్నెరల హరి శ్రోతలు కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం, సాయంత్రం 4 గంటలకు నాకు నచ్చిన పాట, శ్రోతల మదిలోని మధురమైన పాటల పోదోట నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, 5 గంటలకు చిత్రగీతాలు ప్రసారం అవుతాయి. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఖేతీ బచావ్ అభినయ్ భూసార పరీక్షల నమూనా సేకరణ గురించి శాస్త్రవేత్తలతో పరిచయం, గ్రీన్ హౌస్ పాలిహౌస్ ఉపయోగాలు పరిచయం, గొర్రెల్లో సాధారణంగా వచ్చే వ్యాధులు నివారణ గురించి తెలుసుకుంటారు. 7 గంటల 45 నిమిషాలకు వికసిత భారత్, 8 గంటలకు 12వ వసంతాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన ధారావాహిక 11వ భాగం ప్రసారం అవుతుంది. 8 గంటల 35 నిమిషాలకు చిత్రగీతాలు ప్రసారం అవుతాయి. 9 గంటల 30 నిమిషాలకు అఖిల భారత ప్రాంతీయ జానపద లలిత సంగీతం ప్రసారం అవుతుంది. 10 గంటలకు ఆపాతమంత్రి గీతాల కార్యక్రమం మధురిమ. ఇవి రేపటి ప్రసార విశేషాలు.

నిలయంలో సమయం 11:04 దాటి 10 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:00 100.1 MHz పై ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.